శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు క్రీస్తుదేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈ పూట పాతవి క్రొత్తవి ఈ అంశం గురించి బ్రదర్ గేరా జీవరత్నం గారి వ్యాఖ్యానం వింటారు.
1: పాతవి గతించి సమస్తమును నూతన పరచుచున్నాను. ప్రతి సంవత్సరం అట్లనే ప్రతి మాసములో ప్రారంభ జన్మలు నూతన జన్మలుగాను ఆనందముగాను ఉంటాయి. మనకు జన్మదినం వచ్చినప్పుడు లేక మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఆనందిస్తూ ఉంటాం. పాత సంవత్సరం గడిచిపోయేటప్పుడు కొన్ని వదలాలి, క్రొత్త సంవత్సరం స్వాగతిస్తూ కొన్నిటిని ఆహ్వానించాలి. అన్నిటి మించి దేవుని సన్నిధిలో నిత్యం గడపాలంటే కొన్ని విషయాలు పాటించాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఈ పాత సంవత్సరంలో దైవ వ్యతిరేక విషయాలు విడిచిపెట్టాలి. ఒక క్రొత్త వస్తువు కొంతకాలానికి పాతదైపోతుంది, కొన్ని పాడైపోతాయి. పాత వాటిని కొందరు పారేస్తారు, కొందరు అమ్మేస్తారు, కొందరు అవి లేని వారికి దానం చేస్తారు. మనం కలిగి ఉన్న వాటిలో కొన్నింటిని జీవితాంతం ఉంచుకుంటాం.

0: ఎంత పాతబడ్డా పారేయం, తల్లిదండ్రులు వృద్ధులయ్యారు పాతబడ్డారని వదిలేయం అనగా పాతవి కొన్ని వదిలేయాల్సినవి ఉన్నాయి, కొన్ని వదలరానివి ఉన్నాయి. ఇస్రాయిల్ దేవునితో, దేవుడు ఇస్రాయిల్తో సంభాషించే స్థలమే మందసం. మందసం దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఇవ్వబడింది. అక్కడే దేవుడు తన ప్రజలను కలుసుకొని నిబంధనలు తెలియజేస్తాడు. ఒకనొక సమయంలో ఇస్రాయిల్ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. తమతో మందసం ఉండిన శత్రుల మీద జయమొస్తుందని తలంచారు. కనుక మందసం తెచ్చుకున్నారు. అయితే ఫిలిస్తీన్ల చేతులు ఘోర పరాజయం పాలయ్యారు. కారణం ఏలీ కుమారులైన హోఫ్ని, ఫినెహాసులు దేవునికి విరోధంగా పాపం చేయుటకు కారకులొకటియే కాక వారి పాపము దేవుని సన్నిధిని బహు గొప్పదయ్యింది. దేవుని ప్రజలు దైవ వ్యతిరేక విషయాలను విడిచిపెట్టనందున అపజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని భ్రమపడుతూ దైవ విరుద్ధ కార్యాలను విడిచిపెట్టకపోయినా అపజయం పాలవుతాం. ఒక్కోసారి మనలను మనం పరీక్షించుకోవడం మంచిది. పాత పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాత సంవత్సర చివరి గడియల్లో మొదటిది వెనుక చూపు. మనం నడిచి వచ్చిన సంవత్సర దినములను వెనుకకు తిరిగి చూడాలి. దేవుడు మనల్ని ఈ దినం వరకు ఆదరించి కాపాడుతూ వచ్చాడు. కనుక కృతజ్ఞత చెల్లించవలసి ఉంది. ఒకసారి మన జీవితములను పరిశీలించుకొని మన పాపములు ఒప్పుకొని క్షమాపణలు పొందుదాం. రెండవది, దైవిక విషయాలు నెరవేర్చుము. కొన్ని పాతబడినవి వాటిని పారవేయకుండా తిరిగి వాటిని కొత్త వాటిగా చేస్తుండాలి. దాన్ని రెన్యూ చేయడం అంటారు. అట్లు పాస్పోర్ట్ పారేయక రెన్యూ చేసుకోవాలి. సమయంలో బాలుడిగా మందిరములో ఏలి ఆధ్వర్యములో పరిచర్య సాగిస్తున్న సమయంలో యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమైంది. ఏలీకి గాని, ఏలి గర్భాన పుట్టిన హోఫ్ని, ఫినెహాసులకు గాని యెహోవా దర్శనమే లేదు. కానీ సమూయేలును దేవుడు దర్శించాడు. కారణం సమూయేలు యెహోవా సన్నిధిని ఎరుగుచు దేవుని దయ్యందు వర్ధిల్లుచున్నాడు, దేవునికి లోబడుచూ ఉన్నాడు. ఎవరైతే దేవునికై పరితపిస్తారో, ఎదురు చూస్తారో, ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారితోనే ఆయన సమయం వెచ్చిస్తాడు. నూతన సంవత్సరములో అడుగుపెట్టబోచున్న మనకు ముందు చూపు అవసరం. మానవులకు ఎక్కువగా క్రొత్త వాటి మీదనే ధ్యాస ఉంటుంది. క్రొత్తగా చేసుకోవలసిన పాత వాటిని పట్టించుకోరు. మన ముందున్న సంవత్సరంలో మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలనో మనకు తెలియదు. మన పాపం క్రీస్తు యొక్క శిలువ బలియాగం ద్వారా క్షమింపబడినందున మనము నిత్య జీవం గలవారమై, ఆయనతో కూడా సహవాసం గలవారమై సదాకాలం జీవిస్తాం. మూడవది, వృద్ధిని కలిగించేది దేవుని సన్నిధి. యెహోవా మందసం ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా అతనిని, అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. దేవుడు మనలో ఉండుట వలన నిజమైన ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని సన్నిధి గురించి వర్ణిస్తూ ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలోనే ఉన్నాయని ఒక్కాడించాడు దావీదు. ఆశీర్వాదం కలిగించే దేవుని సన్నిధి మన ఎందుండులాగున ఆశిద్దాము. పాత సంవత్సరం గతించుండగా మనం పై చూపు కలిగి ఉండాము. కొత్తగా చేసుకోవలసినవి పాత ఉన్నాయి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. పాత సంవత్సరంలో ఎక్కడెక్కడ పాపంలో పడ్డామో అవన్నీ జ్ఞాపం చేసుకుని తిరిగి మనస్సాక్షిని రెన్యూ చేసుకోవాలి. యేసుక్రీస్తును చూచి ఆయన యొద్ద క్షమాపణ అడిగితే పాప క్షమాపణను, మోక్షానందమును పొందగలరు. దీర్ఘాయుష్నిస్తాడు. సుఖమైన జీవితం జీవించడానికి సహాయం చేస్తాడు. యేసు రెండవసారి రాబోతున్నాడు. కనుక దేవునిలో నిరంతరం జీవిస్తాము. మరణాత ఆమెన్.
1: మరింతవరకు పాతవి క్రొత్తవి ఈ అంశం గురించి బ్రదర్ గేరా జీవరత్నం గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాళ్టి కార్యక్రమంలో ధనియాల సాగు వివరాలు వింటారు.

ధనియాల సాగులో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పండించబడే విత్తన సుగంధ ద్రవ్యాల పంటల్లో ధనియాలు ముఖ్యమైనది. ఈ యొక్క ధనియాలు సాగు చేయాలంటే వాతావరణ విషయానికి వచ్చినట్లయితే చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత, తగినంత మంచు అనుకూలం. ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే వర్షాధారం కింద నల్లరేగడి భూములు, నీటి వసతి క్రింద గరపనేలలు, ఎర్ర నేలలు మరియు ఇతర తేలికపాటి భూములు అనుకూలం. నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు, అధిక ఆమ్ల క్షార లక్షణాలు గల భూములు పనికిరావు. విత్తే కాల విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు, నీటి సదుపాయం ఉన్న చోట నవంబరు నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. ఈ ధనియా

కళలలో రకాలు సింధు, సాధన, స్వాతి, సుధ, ఏపీహెచ్ఎం, ధనియా ఒకటి. ఇవి రకాలు. పంటకాలం విషయంలో సింధు రకం వచ్చేసి 100 నుంచి 105 రోజులు, దిగుబడి క్వింటాలకు ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు ఉంటుంది. గుణగణాల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ సుగంధ తైలం కలిగి ఉండి గింజ నాణ్యతతో ఉంటుంది. సాధన రకము 105 నుంచి 110 రోజుల పంటకాలము, దిగుబడి క్వింటాలు ఎకరాకు 4 నుంచి 6 వరకు వస్తుంది. కొత్తిమీర గింజకు పనికొచ్చే అధిక దిగుబడినిచ్చే రకం ఇది. తర్వాత స్వాతి రకం 80 నుంచి 85 రోజుల పంటకాలం, 3 నుంచి 4 క్వింటాల దిగుబడి వస్తుంది ఎకరాకు. తేమను నిల్వ ఉంచుకునే శక్తి తక్కువగా ఉండే నేలలకు అనుకూలమైన స్వల్పకాలిక రకం ఇది. ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలమైనది. తర్వాత సుధ, ఈ రకం వచ్చేసి పంటకాలం 100 రోజులు, దిగుబడి క్వింటాలకు ఎకరాకు 5 నుంచి 6.5 క్వింటాల వరకు వస్తుంది. అధిక సుగంధ తైలము కలిగిన అధిక దిగుబడినిచ్చే 2006లో విడుదలైన కొత్త రకం ఇది. తర్వాత ఏపీహెచ్ఎం ధనియా ఒకటి, 85 నుంచి 90 రోజుల పంటకాలం, దిగుబడి వచ్చేసి క్వింటాకు ఎకరాకు 6 నుంచి 6.5 వరకు ఉంటుంది. గింజలు ఆకర్షణీయంగా మంచి సువాసన కలిగి అధిక దిగుబడినిచ్చే 2010లో విడుదలైన రకం ఇది. ఇవి కాక నీటి వసతి ఉన్న తేలికపాటి భూములకు DH5 రకం అనువైనది. కొత్తిమీర కొరకు ధనియాలను ఆకు కోసం సంవత్సరమంతా సాగు చేసుకోవచ్చు. అయితే వేసవిలో కొత్తిమీర కొరకు చెట్టు నీడలో కానీ తాటాకు పందిరి కింద కానీ షేడ్ నెట్ కింద కానీ నీటి వసతి గల ప్రాంతంలో సాగు చేసుకోవచ్చు. ఈ యొక్క ధనియాల పంట సాగుకు సంబంధించి నేల తయారీ విత్తటం విషయానికి వచ్చినట్లయితే మెత్తటి పదును వచ్చే వరకు 3 నుంచి 4 సార్లు దుక్కి దున్నాలి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు నేలలోని తేమను బట్టి విత్తుకోవాలి. సాలుకు సాలుకు 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి. విత్తనాలను బద్దలు చేసి విత్తితే విత్తనం ఆదా అవటమే కాకుండా మొలక కూడా 2-3 రోజులు ముందుగానే వస్తుంది. విత్తే ముందు 5-6 గంటల సేపు నానబెట్టి ఆరనిచ్చి విత్తినట్లయితే విత్తనం త్వరగా మొలుస్తుంది. ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు అజోస్పైరిల్లం ఎకరానికి 600 గ్రాముల చొప్పున మోతాదు విత్తనానికి కలిపి శుద్ధి చేసినట్లయితే దిగుబడి 10 నుంచి 15% పెరుగుతుంది. ఇదే మోతాదుతో సుడామోనస్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో ధనియాల సాగు చేయకూడదు. తప్పనిసరిగా చేయవలసి వస్తే 2-3 సంవత్సరాలు పంట మార్పిడి చేసి ఉండాలి. వేసవిలో లోతు దుక్కి దున్నుకోవడం వలన తెగులును కలుగజేసే శిలీంధ్రాన్ని నేలలో అదుపు చేయవచ్చు. అలాగే 1 గ్రాము కార్బడిజంతో 1 కిలో విత్తనాన్ని విత్తన శుద్ధి చేయడం ద్వారా కూడా తెగులు రాకుండా కాపాడవచ్చు. బయోఫెర్టిలైజర్ మరియు శిలీంధ్ర నాశినులతో విత్తన శుద్ధి చేయవలసినప్పుడు శిలీంధ్ర నాశినితో 2-3 రోజుల ముందు విత్తన శుద్ధి చేయాలి. బయోఫెర్టిలైజర్తో మాత్రం విత్తే ముందు విత్తన శుద్ధి చేయాలి. ఎరువుల అంతరకృషి విషయానికి వచ్చినట్లయితే వర్షాధారం క్రింద నల్లరేగడి నేలల్లో ఆఖరు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నీటిపారుదల క్రింద తేలికపాటి నేలల్లో ముందుగా చెప్పిన మోతాదుతో పాటు విత్తిన 30 రోజులకు 12 కిలోల యూరియా, 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన వెంటనే పెండిమెథాలిన్, బరువైన నేలల్లో అయితే ఎకరానికి 1.3 లీటర్లు, తేలిక నీళ్ళల్లో అయితే 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకొని మొదటి నెల వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు. విత్తనము మొలకెత్తటం పూర్తి అయిన తరువాత 1 సారి 35 నుంచి 40 రోజులకు 2వ సారి గొర్రుతో అంతర కృషి చేస్తే మంచిది. అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే ధనియాలతో పాటు ఆవాలు, కుసుమలు, శనగలు మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. నీటి వసతి ఉన్న చోట విత్తిన 45 రోజులకు 1 సారి, 60 రోజులకు మరోసారి స్ప్రింక్లర్ లేదా రెయిన్ గన్ ద్వారా నీరందించడం ద్వారా 25 నుంచి 30% అధిక దిగుబడి

పొందటానికి వీలవుతుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే, ముందుగా పురుగులు, ఇందులో పేనుబంక, ఎర్రనల్లి, తామర పురుగులు, పొగాకు లద్దె పురుగు ఇలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా పేనుబంక విషయానికి వచ్చినట్లయితే, ఆకులు పూత నుండి రసాన్ని పీల్చి గింజలు ఏర్పడకుండా చేస్తాయి. దీని నివారణకు లీటరు నీటిలో మెథైల్ డెమిటాన్ 2.0 మిల్లీలీటర్లు లేదా డైమిథోయెట్ 2.0 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి విషయానికి వచ్చినట్లయితే, ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. నివారణకు గాను లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగులు ఆకులను పూతను గీకి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. నివారణకు లీటరు నీటికి ఫిఫ్రానిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయెట్ 2.0 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమిటాన్ 2.0 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత పొగాకు లద్దె పురుగు. పిల్ల పురుగులు ఆకులను పూతను గింజలను తిని నష్టాన్ని కలుగజేస్తాయి. నివారణకు గాను లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. ఇక తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే, బూడిద తెగులు, ఎండు తెగులు ముఖ్యంగా ధనియాల సాగుకు నష్టం కలుగజేస్తుంటాయి. ఈ యొక్క బూడిద తెగులు ఆకుల అడుగున చిన్న చిన్న బూడిద రంగు మచ్చలేర్పడి పైభాగానికి కాండానికి వ్యాపిస్తాయి. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బనిజం కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది.

0: మీరింతవరకు ధనియాల సాగు వివరాలు విన్నారు. ఇప్పుడు చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
2: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
1: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
2: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే అమరమైన పద్యాన్ని ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని భారతదేశ గొప్పతనాన్ని ఆమె గుర్తు చేశారని పేర్కొన్నారు. భారతదేశ బలం కేవలం భూమిలో కాకుండా ప్రజల్లోనే ఉందని, ప్రతి భారతీయుడి గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు సాధికారత కల్పించి దేశ సేవకు అంకితం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

0: రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రేషన్లో సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మగౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మగౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేసినాం.
0: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: 2019 ఫిబ్రవరి 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్రం ఫస్ట్ రిలీజ్ చేస్తే మార్చింగ్ డేట్ వాళ్ళు ఆ మార్చింగ్ కిమ్మక గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు మీద వారి వెంటనే దాన్ని కేంద్ర తక్కడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత ప్రాజెక్టులో 93 కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పారు. వారి ఎందుకంటే దక్కడం మనం ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 183 మున్సిపాలిటీస్ లో ఎంతో విస్తృతంగా కలుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలో లోక్భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తేనెటి విందును నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అతిథులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బొగ్గు ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు బొగ్గు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోని ఖనిజ సంపద పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా తాజాగా తీసుకొచ్చిన గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు ఒక ముందడుగని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులు ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్భవన్లో నిన్న ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో నిన్న నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దాదాపు 25 ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విద్యా ఉద్యానవన శాఖల శకటాలకు సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది అని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యా విప్లవం సందేశంతో విద్యాశాఖ ఈ శకటాన్ని రూపొందించిందన్నారు. చేనేత జౌళి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించగా అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడని నినాదంతో హరితాంధ్ర లక్ష్యాన్ని చాటిన అటవీశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించిందని అధికారులు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గౌతులచ్చన జయంతి ఈరోజు. 1909 ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. గౌతులచ్చన్న 21 సంవత్సరాల వయసులో పలాసులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. గౌతులచ్చన్న 2006 ఏప్రిల్

0: 19వ తేదీన విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన 117వ జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్రస్థాయి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్వాతంత్ర సంగ్రామంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న లచ్చన్న జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులు బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. క్రికెట్. శ్రీలంకలోని గాంధీనగరంలో నిర్వహిస్తున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్లో భాగంగా నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆట ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొండ జల్లు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. తొలిదశలో కృష్ణాజిల్లాలో 18-19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో 20-21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఈ వ్యాయామాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార వివరాలు. మీ అభిమాన మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. తెలుగులో జాతీయస్థాయి వార్తలు 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మనస్సులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 30వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా సినిమా పాటలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎంపీ రవిశంకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడి కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పొదిలి మండలం కంభాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10:00 నుంచి 12:30

వరకు కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 నుంచి సాయంత్రం 6:00 కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మంలో 6 గంటల 35 నిమిషాలకు ఆర్ల చంద్రాయుడు బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 45 నిమిషాలకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీజీ ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈరోజు రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన అటల్ బిహార్ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వీరి గురించిన కొన్ని విశేషాలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 10 గంటలకు అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11 గంటలకు హిందీలో వార్తలు. ఆంగ్లంలో వార్తలు 11 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగోషరమణి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీని కోరారు. వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువజనులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీలంకలోని గాలీలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతిని ఉద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి కోరారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనోకో 33% విధానసభ ఔర్ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘర్తర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూం ఆయియే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బహనోకో హక్ దీజియే.
0: మన దేశ విధానాలను రూపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించేలాగా వారికి అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఉపాధ్యాయుల నేతృత్వంలో నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక విప్లవాత్మకమైన అడుగని, ఇది మధ్యతరగతి కుటుంబాల కోచింగ్ ఖర్చులను 1,000 కోట్ల రూపాయల మేరకు ఆదా చేస్తుందని చెప్పారు. అలాగే రాబోయే 1 సంవత్సరంలో 1,00,000 మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ప్రధానమంత్రి వెల్లడించారు. దీనివల్ల

0: ప్రపంచ ఏ రంగంలో యువత అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని, దేశం ప్రధానంగా ఖర్చు, నాణ్యత, నైపుణ్యం అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.
1: पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा कर रहा था, हमने तय किया है कि आने वाले एक वर्ष 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: ఇదే కాకుండా 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు కూడా మోదీ చెప్పారు. ఎంపిక చేసిన పిల్లలకు దేశం తరఫున రాణించేలాగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడారంగంలో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడల ఖాతా చేయవలందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో కొత్త డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అదనంగా రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలను అమిత్ షా అందజేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అమిత్ షా నిధులను ఆన్లైన్లో బదిలీ చేస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ బయట నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెన్నై, చెంగల్పట్, తిరువరూర్, తంజావూర్ ప్రాంతాల్లో జరిగే వివిధ విద్యా విషయక, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు చెంగల్పట్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే చెన్నైలో నాగాలాండ్ మణిపూర్ పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం హిందూ ముండని వ్యవస్థాపకులు దివంగత కె రామ్ గోపాల్ ఆలోచనలు, రచనల ఆధారంగా రూపొందించిన ఈకోస్ ఆఫ్ నేషనలిస్ట్ మైండ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. రేపు తిరువరూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 11వ స్నాతకోత్సవానికి ఆయన హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ టాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ నిబంధనలు 2026 నోటిఫై చేసింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట పన్ను లేదా ఫీజు చెల్లించడం ద్వారా కొన్ని వెల్లడించని విదేశీ ఆస్తులు, వెల్లడించని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులను డిక్లేర్ చేయడానికి వీలు కల్పిస్తారు. ఈ పథకం ఈరోజు అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 31. ఆ తేదీ తర్వాత ఎలాంటి డిక్లరేషన్ దాఖలు చేయడానికి వీల్లేదు. ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ టాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది 2026 ఆర్థిక చట్టంలోని 4వ అధ్యాయంలో ఉన్న ఒకేసారి చేసే స్వచ్ఛంద డిక్లరేషన్ పథకం. పన్ను చెల్లింపుదారులు అవగాహన పెంచేందుకు, పథకంపైన మెరుగైన అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఆదాయం పన్ను శాఖ ఈ పథకం నిబంధనలపైన సమగ్రమైన ఎఫ్ఏక్యూ పత్రాన్ని కూడా జారీ చేసింది. మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్, మాల్దీవ్స్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా శుభాకాంక్షలకు బదిలిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం భారత నేపాల్ మధ్య ఉన్న బహుముఖ పురాతన నాగరికత సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోదీ చెప్పారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ పీహెచ్డీ ప్రోగ్రాంల ప్రొఫెషనల్ ఆన్సర్ కీలు విడుదల చేస్తుంది. ప్రొఫెషనల్ ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురించనున్నట్లు ఎన్టీఏ సోషల్ మీడియాలో తెలియజేస్తుంది. అభ్యర్థులు ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కూడా ఈ ప్రకటనలో సూచించారు. భారత వాతావరణ శాఖ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న

0: मुरादाबाद, छत्तीसगढ़, गुजरात, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, సిక్కిం, తెలంగాణ, బీహార్, విదర్భ ప్రాంతాల్లో రానున్న 3-4 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాకిస్తాన్ సైన్యం యుద్ద నేరాలకు పాల్పడుతోందని, పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో స్థానిక ప్రజలపై సైనిక దురాక్రమణకు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సురాబ్లోని గీదార్ గోంధన్ ప్రాంతంలో మంగళవారం నాడు పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక చర్యపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు మెరియార్ బలు చెప్పారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, శిశువులతో సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ బలగాల ప్రభావంతో నిర్వహించిన వివాదాస్పద ఎన్నికలు, హత్యాకాండలు, అమాయక ప్రజలను బలవంతంగా అదృశ్యం చేయడం మొదలైన వాటిపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో రద్దీగా ఉన్న ఫెర్రీ మునిగిపోవడంతో 18 మంది పిల్లలతో సహా మరణించిన వారి సంఖ్య 72కి చేరింది. కరీబా పట్టణం నుంచి వైవ్య జింబాబ్వేలోని మారుమూల గ్రామీణ మత్స్యకార ప్రాంతాలకు పడుతున్న ఈ ఫెర్రీ మంగళవారం నాడు భారీగా అల్లకల్లోలమైన అలల తాకిడికి బోల్తాపడినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ వారం సంభవించిన తీవ్రమైన తుఫాన్లు, వరదల కారణంగా కనీసం 5 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 2వ రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ను ఓవర్ నెట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 288 పరుగుల వద్ద ప్రారంభిస్తుంది. నిన్న ఆట ముగిసే సమయానికి దేవ్దత్ పడికల్ 131 పరుగులతో అజయంగా నిలవగా రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. మహిళా రిజర్వేషన్ అమలు రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలను కోరారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. గాలి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో మనసులోని మనసు మాలతీచంద్రు గారి నవలా ధారావాహిక 30వ భాగం ప్రసారమవుతుంది. ఇంకా సినీ గీతాలు మున్నగంశాలుంటాయి.
1: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్.

0: ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 30వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

మీకు మీ నాన్నగారంటే ప్రేమ లేదా? మా నాన్నకి రాజారావు ఆవిడ అంటే ప్రేమ. నాన్న రాజారావుని బయటికి తీసుకెళ్లేవాడు. వాడు ఒక సంవత్సరం ఇక్కడుంచి చదువుకున్నాడు. అరుణ ఉలిక్కిపడింది. ఇక్కడున్నాడా? ఎన్నాళ్ల క్రితం? 8th కాబోలు చదివాడు. ఆ 7 వాడు తప్పాడు, నేను పాస్ అయ్యాను. అందుకని నాన్నకి నా మీద కోపం. పోనీ మీ నాన్నగారిని అడక్కలేకపోయారా? అడిగితే తీసుకెళ్ళునుగా. తండ్రికి ఒక పిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ, మరొకరి మీద తక్కువ ప్రేమ ఉండదు. మా నాన్న మమ్మల్ని అందరినీ సమంగా చూస్తారు. మీ పరిస్థితి వేరు. మా నాన్నకి తన మొదటి భార్యని గ్రానీ పంపేసిందని కోపం, అందుకే వాడి మీద ప్రేమ. సుందరమ్మగారి ఈ ప్రేమ, ద్వేషం, హెచ్చుతగ్గులు గట్టిగానే నూరిపోసింది. చిన్నప్పుడు ఇలాంటివి విన్నా పెద్దయ్యాక ఎవరికి వారు నిర్ణయించుకునే వ్యక్తత వస్తుంది. కానీ ఈ మనిషికి అటువంటి వ్యక్తత వచ్చినట్లు లేదు. మీకు గ్రానీ అంటే అంతటి గుడ్డి ప్రేమ ఎలా అలవాటు చేసుకున్నారో బోధపడకుండా ఉంది. ఈ మాట అడుగుతున్నందుకు కోపం రాదనుకుంటా? నో, ఐఎమ్ హ్యాపీ నువ్వు అడిగావు. మా గ్రానీకి నా వలన కాళ్ళు పోయాయి తెలుసా? ఆశ్చర్యంగా చూసింది అరుణ. అవును, నాకు అప్పటికి 6 ఏళ్ళుంటాయి. మా సిస్టర్ ఇంకా బతికే ఉంది అప్పటికి. బంతి ఆడుకుంటూ మేడ్ల మెట్ల మించి దొర్లి పడబోయాను. నన్ను పట్టుకోబోయి గ్రానీ కూడా నాతో పాటు దొర్లి పడిపోయింది. 2 కాళ్ళు ముడుచుకుపోయాయి. ఆ తర్వాత చాలా వైద్యాలు చేశారు కానీ గ్రానీకి కాళ్ళు రాలేదు. అరుణ వింటోంది. చిన్నపిల్లలుండే ఇళ్లలో మేడమెట్లకి కర్రగేటు పెడతారు. మా ఇంట్లోనూ ఉండేవి. అమ్మ చెల్లాయిని తీసుకుని ఆ కర్రగేటు తెరుచుకుని వెళ్ళిపోయింది. నేను దొల్లిపోయాను. అమ్మకు మా చెల్లాయి మీదున్న శ్రద్ధ నా మీద లేదు. ఉంటే తలుపులు తెరిచుండేది కాదు. నా కోసం కాళ్ళు పోగొట్టుకున్న గ్రానీకి నేను కాక ఎవరున్నారు? అందుకే గ్రానీకి ఇష్టమైన పిల్లనే చేసుకుంటానన్నాను. ఇప్పుడు అర్థమవుతోందా నాకు గ్రానీ అంటే ఎందుకంత ప్రేమో? నా కోసం 2 కాళ్ళు ఇచ్చింది. గ్రానీ కాళ్ళే ఇచ్చింది, కానీ లక్ష్మీదేవి గారు జన్మ ఇచ్చింది, స్తన్యం ఇచ్చింది. ఆమె గర్భం చీల్చుకుని ఇతను జననం పొందాడు. ఇవన్నీ ఇతనికి తెలియవా? హ్యూమన్ ఎనాటమీ గురించి తెలియదా? కాళ్ళు పోయినంత మాత్రాన ఆ గ్రానీకి జన్మజన్మలా తాను రుణపడి ఉండాలా? ఎలా ఇతన్ని మార్చడం?

అమ్మమ్మగారిని క్షమాపణ అడగమంటున్నారు. అది నాకిష్టం లేదు. అతను మాట్లాడలేదు. మీకు నా మీద నమ్మకం లేదా? నాకుండవచ్చు, ఆమె పెద్దది, నీ మీద పంచప్రాణాలు పెట్టుకుంది, నువ్వు నాతో వెనక్కి వచ్చి రాజీ పడతావని ఎదురు చూస్తున్నది. హామీతో చెప్పారా నా దగ్గరికి వస్తున్నట్లు? నువ్వు ఫోన్ చెయ్యగానే చెప్పాను, తప్పకుండా వెళ్ళి తీసుకురమ్మంది. అరుణకి కారు బోనెట్కేస్ తల బద్దలు కుట్టుకోవాలనిపించింది. అతని తల నుగ్గు నుగ్గు అయ్యేదాకా బంపర్ కేసు బాధాలనిపించింది. పదండి వెళ్దాం. ఎక్కడికి? పరశువాకం, నుంగంబాకం రాలేను, రావాలని లేదు. గ్రానీ ఎదురుచూస్తూ ఉంటుంది అన్నాడతను. నాకు తలనొప్పిగా ఉంది, దయచేసి మా ఇంటి దగ్గర దింపండి. సారీ, సారీ ఫర్ ద ట్రబుల్ అంది అరుణ కసిగా. అతను అరుణని పరశువాకంలో దించి లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడు మామూలుగానే. కారు దిగి అరుణ లోపలికి వచ్చింది. తల్లి తండ్రి ఆశగా సంతోషంగా చూస్తున్నారు. పరిస్థితులు చక్కబడినాయన్న ఆశ వాళ్ల కళ్ళల్లో కనిపిస్తోంది. అతను లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడు. నువ్వు అమ్మమ్మగారి దగ్గరకు వెళ్ళలేదా? అడిగింది సావిత్రమ్మగారు. వెళ్ళలేదు, వెళ్ళను అంది దృఢంగా అరుణ. ఏమండి, చూసారా చూసారా దాని పొగరు? ఇది గుమ్మంలోకి అడుగుపెడితే చాలు అక్కును చేర్చుకుని ఆదరిద్దామని ఆ పెద్ద ఆవిడ ఎదురు చూస్తోంది. ఇదేమో వెళ్ళదుట, చూడండి ఎలాగా, ఏం దారి నాకు? వాళ్ల మర్యాద, మన మర్యాద అన్నీ గంగలో కలిసిపోతున్నాయి, ఎలాగండి? సావిత్రమ్మగారు రాగాలు ఆరంభించింది. నాన్న, మీ కోపం వచ్చినా సరే నన్ను ఇంట్లోంచి తరిమేసినా పర్వాలేదు, నేను ఈ సంబంధం చేసుకోను. వాళ్ల నగలు చీరలు అన్నీ వెనక్కిచ్చేయండి, పట్టు చీరలు వాళ్ళింట్లో పని వాళ్ళకిచ్చుకోమనండి. దేన్ని చూసుకునే నీ పొగరు, నీ కాళ్ళు చేతులు విరిచి పెళ్లి చేస్తాం. అమ్మా నువ్వాగు, మీకు ఇష్టం లేకపోతే నేను హాస్టల్లో ఉంటాను, నేను ఈ పెళ్లి మటుకు చస్తే చేసుకోను. మీరు గదిలో పెట్టి తలుపేస్తారా? వెయ్యండి, సత్యాగ్రహం చేస్తాను, మంచినీళ్ళు కూడా తాగను, జాగ్రత్త అంది అరుణ గాండ్రుమంటూ. ఏమిటండి, దీనికేమైనా పిచ్చి పట్టిందా? పట్టినా బావుండేది, నేను అతన్ని పెళ్లి చేసుకోను, ఆ ఇంట్లో నా ప్రాణం ఉండగా అడుగుపెట్టను అంటూ గబాలన గది తలుపుల వేసుకుంది అరుణ. అమ్మమ్మగారు కొన్న రెండు చీరలు, ఆమె పెట్టిన పచ్చరాళ్ల చెట్టు ఉన్న బాక్స్ అన్నీ కాగితంలో పొట్లం కట్టింది. నీట్గా ప్లాస్టిక్ బ్యాగ్లో వాటిని సర్దింది. తలుపు ఓరవాకిలిగా తెరిచి, ఇవి మీరు వాళ్ళకి తిరిగి ఇస్తే గానీ నేను అన్నం తిన్ను, అంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అంటూ తలుపు మూసేసుకుని లోపల గడియ పెట్టుకుంది. సావిత్రమ్మగారు, రామకృష్ణయ్య గారు చేష్టలుడిగి నుంచుండిపోయారు. వాళ్ళకేం చెయ్యాలో, ముందేం జరగనున్నదో కూడా బోధపట్టం లేదు. పెళ్ళి ఇంకా వారం రోజులుంది, సరిగ్గా ఈ టైంకి సూత్రధారణ జరగాల్సి ఉంది. అటువంటిది ఈ అరుణ ఇలా మొండితనం వేస్తే ఏం దారి, ఏం చెయ్యాలి? ఏమండి ఎలాగండి, మీరన్నా చెప్పండి. అది ఎవరు చెప్పినా వినేట్టు లేదు, మరీ బలవంతం చేస్తే ఏదన్నా. ఆగిపోయారు రామకృష్ణయ్య గారు. పోనీ, ఈ నగలు చీరలు పట్టుకెళ్ళి అమ్మమ్మగారి కాళ్ళు పట్టుకుందాం, ఎలాగో అలా మనం క్షమించమని అడుగుదాం, ఇంకెవరి పిల్లనైనా చేసుకోమని. ఆగిపోయింది సావిత్రమ్మగారు. ఆవిడ మనసులో కొత్త ఆలోచనలు, కొత్త ప్లాన్లు తలెత్తుతున్నాయి. ఏమండి బయలుదేరండి, ఆవిడ కాళ్ళు పట్టుకుందాం, ఈ పాపిష్టిదాన్ని కన్నందుకు మనకు తప్పదు. ఇంకా వారం టైం ఉంది కాబట్టి మరో పిల్లని చేసుకుంటారేమో. ట్యాక్సీ తీసుకుని నుంగంబాకం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పటికి అమ్మమ్మగారు కారాలు మిరియాలు నూరుతున్నారు. మీరు ఇంత దగాకోరులు అనుకోలేదు, మీ పిల్ల చేత మాట వినిపించుకోలేని వాళ్ళు అసలు పిల్లనిస్తామని ఎందుకు ఒప్పుకున్నారండి? తీరా శుభలేఖలు కూడా వెళ్ళాక మమ్మల్ని ఏం చేయమన్నారు ఇప్పుడు? ఈ అవమానాన్ని ఎలా భరించడం? దాన్ని తన్నైనా తెచ్చి నా కాళ్ళ మీద పడేయండి. శివాలెత్తినట్టు అరుస్తున్నారు ఆవిడే. పిన్నిగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని క్షమించండి, అది తిండి తిన్నని భీష్మించు కూచుందండి. అల్లాంటి మొండిదాన్ని కట్టుకుని మీ మనవడు సుఖపడ్డు, అతను నా కొడుకులాంటి వాడు, సాధువు, అమాయకుడు, అతనికి మా రాక్షసిని వేసి కట్టడం అన్యాయమండి. ఏం చేయమన్నావమ్మా మరి, అందరికీ తెలిసిపోయింది పైవారం ఈవేళకి నా ఇంట్లో పెళ్ళని, ఊళ్ళో అంతా వస్తే నేను ముఖం ఎక్కడ పెట్టుకోను. రేపే హిందూలో వేయిద్దాము, అనివార్య కారణాల వలన పెళ్ళి ఆగిపోయిందని అన్నారు ఆనందరావు గారు.

వేయిస్తావు, చవటమోహం వేసుకుని వేయిస్తావు. ఇదంతా అసలు నీ వల్లనే వచ్చింది. నీ కొడుకు ముండావాడు చేసే నిర్వాకం కాదు ఇది. నా మనవడి పెళ్ళి ఎలాగైనా సరే ఆ లగ్నానికే జరిగి తీరాల్సిందే. ఈ పిల్ల కాకపోతే మరొత్తే దారిని పోయే ఆడదాన్ని తెచ్చి కట్టేస్తాను. అది కాకపోతే దేశంలో ఆడపిల్లలేదేరా. పిన్నిగారు, మీ పాదాలు పట్టుకు చెప్తున్నాను, నా రెండో దాన్ని చేసుకోండి. మా సుశీల చక్కగా ఉంటుంది, బుద్ధిమంతురాలు అణకువగా ఉంటుంది. ఈ పెద్దదానికి మళ్ళీ పొగరుబోతు కాదు. ఇదేం వంకాయల బేరం అనుకున్నావా పిల్లని మార్చి పిల్లని చేసుకోవడానికి? మేమేం చేయం చెప్పండి, కాళ్ళు చేతులు కట్టేసి మీ ఇంట్లో పారేయమంటారా దాన్ని? అంత ఇష్టం లేని పిల్లని మనం ఎందుకు చేసుకోవాలి? రేపు ఆ అమ్మాయి కాపురానికి రానంటే అన్నారు తాతగారు. మీరంతా బాగానే ఉన్నారు. అనుకున్న లగ్నానికి నా మనవడికి పెళ్లి కావాల్సిందే. ఎవరో ఒక ఆడపిల్లని తెచ్చి ఆ దగుల్బాజి దానికి బుద్ధి చెప్పాల్సిందే. లేకపోతే నేను రావు బహద్దురు గారి కూతుర్ని కాదు. ఎవరో ఎందుకో, నా రెండో పిల్ల పెట్టి పుట్టింది. దానికి 19 వెళ్ళి 20 వచ్చింది. మీరు చూస్తున్నారుగా, అణకువగా ఉంటుందది. సుందరమ్మగారు ఒక్కసారి రొప్పుతూ చుట్టూ చూశారు. మీ ఇంట్లో పిల్లలంటే నాకు నమ్మకం పోయిందమ్మా. ఈ పిల్ల మటుకు మా మాట వింటుందనేముంది? మేం వెళ్ళి అడిగి ఏమాట రేపు చెప్తాం అంది సావిత్రమ్మ. రేపటిదాకా ఎందుకు? వెళ్ళి పిల్లని అడిగి తీసుకురండి, నేను సూటిగా అడిగి తెలుసుకుంటాను. ఇదిగో సావిత్రమ్మ, ఏదో మీ మీద జాలిపడి ఒప్పుకుంటున్నాను. నా మనవడికి పెళ్లి కాదని కాదు, కో అంటే కోటి మంది పిల్లల్నిస్తారు అంది రాజసంగ. ఈ సంచి నేను అక్కడే ఉంచు, ముందు సుశీలని తీసుకురండి తరిమింది సుందరమ్మగారు. కారులో రామకృష్ణయ్య గారు అడిగారు, సావిత్రి నువ్వు తొందరపడ్డావేమో. లేదండి, సుశీలకి ఈ సంబంధం అంటే ఇష్టమే. నీకెలా తెలుసు? రాత్రి దాని మాటలు బట్టి అనిపించింది. బావంత మంచివాడు కదా, అక్క ఎందుకు వద్దంటోంది అని అడిగింది. దానికి పట్టుదలలు అవి లేవు. ఆ సంపద, ఆ ఇల్లు, ఆ అబ్బాయి అంటే దానికి ఇష్టం. ఏమో, నువ్వు ఒత్తిడి తీసుకురాకు, ఒకసారి షాస్సైంది. అది వద్దు అంటే మనం మళ్ళీ ఆ ఇంటికి ఇంకా వెళ్ళొద్దు. వాళ్ళ సొత్తు వాళ్ళకి ఇచ్చి వచ్చేశాంగా అన్నారు రామకృష్ణయ్య గారు. సావిత్రమ్మ గారు కారు వీధిలోనే పెట్టుకుని చిన్న కూతుర్ని అడిగింది, సుశీల, అక్క మన పరువు బదార్పాలు చేసింది చూశావుగా, ఇంకా నువ్వే ఈ ఇంటిని కాపాడాలి. నీకు బావంటే ఇష్టమేగా. సుశీల ఆశ్చర్యంగా చూసింది. అమ్మమ్మగారు, బావకు నిన్ను చేసుకుందామనుకుంటున్నారే? అసలు ఆవిడికి నీ మీదే ఇష్టంట. పెద్దపిల్ల ఉండగా చిన్నదాన్ని అడగకూడదని. సుశీల నమ్మనట్టు చూస్తోంది తల్లి వంక. అదిగో అబద్ధాలు డొంకదారులు మాని. సుశీల, అనుకున్న లగ్నానికి ఎలాగో ఓలా ఆ పెళ్లి జరగాలని అమ్మమ్మగారి పట్టుదల. ఎవరో పిల్లని వెతి ఖాయం చేస్తారుట రేపటి ఎల్లుండిలో. బయట పిల్లలెందుకు, మా అమ్మాయినే ఇస్తాము అంది మీ అమ్మ. నీకు ఇష్టం ఉంటే చెప్పు. సుశీల, భయపడకు, నేనేమీ అను నిన్ను. వాళ్ల కార్లు, ఐశ్వర్యం ఇవి చూసి మోజు పడకు. నీకు అతనంటే ఇష్టం ఉంటేనే ఒప్పుకో. అమ్మమ్మగారితో సర్దుకుని పోగలవో లేదో ఆలోచించుకో. నాన్న, నాకొక్క గంట వ్యవధి ఇవ్వండి అన్నది సుశీల. అలాగే, నీకు ఇష్టమైతే మొహం కడుక్కుని చీర మార్చుకో, కారు వాకిట్లోనే ఉంది. ఇదిగో అమ్మ ఒక్క విషయం, ఈ సందర్భంలో అరుణ సలహా అడక్కు, అది చెప్పింది వినకు అన్నారు రామకృష్ణయ్య గారు. అరగంటలో సుశీల చీర మార్చుకుని తలదూకుని తండ్రి ఎదురుగా వచ్చి నుంచుంది సిగ్గుపడుతూ. సావిత్రమ్మగారు ప్రేమతో కూతుర్ని వాటేసుకున్నారు. సముద్రంలో కొట్టుకుపోతున్న వానికి ఒడ్డు కనిపించినంత ఆనందమైంది రామకృష్ణయ్య గారికి. సావిత్రమ్మగారు పిల్లల్ని పిలిచి, అన్నాలు పెట్టుకు తినండి, తలుపులు లోపల వేసుకుని పడుకోండి అని పురమాయించింది. గదిలో ఉన్న అరుణని ఆమె పిలవలేదు. ఆ పిల్ల ఉనికినే విస్మరించినట్టు వెళ్ళిపోయింది. కారులో కూర్చున్న సావిత్రమ్మగారు, అదృష్టవంతుణ్ణి చెరిచేవాడు లేడు, దరిద్రుణ్ణి బాగుచేసేవాడు లేడని ఊరికే అన్నారా? నా తల్లికి ఎంత ముందు చూపో చూడండి, అమ్మమ్మగారు పెట్టిన చీర కట్టుకుంది అంటూ సుశీలను దగ్గరకు తీసుకుంది. అరుణంత తెల్లగా లేకపోయినా సుశీల దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు పొడవుగా ఉంటుంది, కనుముక్కు తీరు బాగుంటుంది. అరుణని సుశీల్ని పక్కపక్క నిలబెడితే అరుణ అందగట్టెలాగా కనిపించినా సుశీల ఒక్కతే ఉన్నప్పుడు మాత్రం ఆ పిల్ల కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. కారు దిగి సుశీల మెట్లెక్కుతూ ఉంటే సుందరమ్మగారు పరిశీలనగా చూశారు. పర్వాలేదు,

అనిపించింది. అయితే ఆవిడ రామకృష్ణయ్య వాళ్ళని తేలిగ్గా వదలదలుచుకోలేదు. పౌండ్ ఆఫ్ ఫ్లెష్ పిండి మరీ తృప్తిపడదలుచుకుంది ఆవిడ. గదిలో కూర్చున్న అరుణకి మనసు ప్రశాంతంగా ఉంది. నిర్ణయం తీసుకునేదాకానే మనసులో సంఘర్షణ. సాయంత్రం రాజాతో మాట్లాడిన తర్వాత అరుణకి అతని మీద ఇష్టం పోయింది, జాలి కూడా పోయింది. ఆ మనిషి మీద ఒక రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత ఏర్పడింది. చదువుకున్నాడు, ఉద్యోగం ఉంది, సంపద ఉంది, అందం ఉంది, కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేనే లేదు. స్వయం నిర్ణయం తీసుకునే ధైర్యమే లేదు. రాజా మానసికంగా ఎదగలేదు, ఎదగలేడు. ఇంకా అతను 8 ఏళ్ల పసిబాలుని వలె ఆలోచిస్తున్నాడు. గ్రానీ చెప్పిన చిలుక పలుకులు, ఆమె సంకుచిత అభిప్రాయాలు నరనరానా ఎక్కి అతని రక్తంలో జీర్ణించుకుపోయాయి.

0: మీరింతవరకు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 30వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు ఒక సినీ గీతం వింటారు.

0: పోలీస్?
1: మిస్సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటోంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మార్కాపురం 101.5 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్నాయి. ఈరోజు రాత్రి 7:45 ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశు వైద్యురాలు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8:45 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా

0: విన్న ఈ పాట దువాడ జగన్నాథం చిత్రం కోసం దిశ్రీప్రీత్ రీటా పాడింది. భాస్కర్ భట్ల సాహిత్యం, అది సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి భావల హరి కార్యక్రమంలో సీతాకోకచిలుక చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన వేటూరి సాహిత్యం వింటారు. సంగీతం ఇళయరాజా.

0: విన్నా పాట వివేక్ సాగర్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి, కీర్తన వైద్యనాథన్ పాడింది. చిత్రం అంటే సుందరానికి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వినబోయే పాట రాజా చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర పాడింది. శ్రీవెన్నుల సాహిత్యం ఇది. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ సమకూర్చారు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596 22 3393.

అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరింతవరకు భావలహరిలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Kingdom Hotels and Offices, notes the Sunday Express. And finally, the Economic Times carries a story of matchmaking startups using AI to narrow choices by creating user profiles based on dating history and personality, with traditional dating platforms losing steam. Under the headline, AI-led matchmaking apps getting all the investor love. And with that, it's back to you, Anuja.
1: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges all parties to support implementation of women's reservation in parliament and state assemblies to strengthen women's contribution in shaping India's policies. Prime Minister announces free online coaching for competitive exams aspirants to ease financial burden on their families, 1 crore youths to be trained in artificial intelligence in next 1 year. Suryapat Tiranga, first of its kind campaign involving Indian missions in over 50 countries, concludes in San Francisco. Government rolls out foreign asset disclosure scheme for small taxpayers. And in chess, world number one Magnus Carlsen retains eSports World Cup title. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి గుంటూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎంపి రవిశంకర్.
3: గుంటూరు జిల్లాలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్నింటితో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రత్యేక ఆర్థోపెడిక్ బ్లాక్ గడిచిన జులై 18న కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. గుంటూరు స్థానికులైన డెక్కన్ టొబాకో యజమాని షఫీక్ 10 కోట్ల రూపాయల వితరణలో నిర్మించనున్న ఈ బ్లాక్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు ప్రతి నెల 10 నుండి 12 వేల మంది ఈ బ్లాక్ నుండి సేవలు అందుకోనున్నారని మంత్రి తెలిపారు. రోజుకు 350 మంది అవుట్ పేషెంట్లు దీని నుండి వైద్య సేవలు అందుకోవచ్చని, 18 నెలల్లో దీన్ని పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పెన్షన్ అండ్ జీపీఎఫ్ సమస్యల పరిష్కారానికి 2 రోజుల ప్రత్యేక అదాలత్ను గడిచిన జులై 21న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. 2 రోజుల ఈ సమావేశాలను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ ప్రారంభించి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో గౌరవప్రదంగా అందించడమే లక్ష్యంగా ఉద్యోగుల భవిష్యనిధి సేవలను సరళతరం చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పారదర్శకమైన, ఇబ్బందులు లేని పదవీ విరమణ సేవలను అందించుటకు ఇటువంటి అదాలతులు ఉపయోగపడతాయన్న ఆమె, పెన్షన్, జీపీఎఫ్ సేవలను సరళతరం చేస్తూ పౌర కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఆధునిక సాంకేతికత, అభివృద్ది పరిచిన మౌలిక సదుపాయాలతో నూతనంగా రూపుదిద్దుకున్న గుంటూరు నగరంలోని కొత్తపేట చంద్రమౌళి నగర్ పోస్టాఫీసులను కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గడిచిన జులై 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థ గడిచిన 40 ఏళ్లుగా ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదని, అటువంటి దానిని గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. 5,500 కోట్ల రూపాయలతో ఐటీ 2.0 సాంకేతికతతో పోస్టల్ శాఖను ఆధునీకరించామని మంత్రి వివరించారు. కృత్రిమ అవయవాలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా 300 మంది దివ్యాంగులకు ఈ 2 ఆగస్టున అందజేశాయి. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన రెడ్ క్రాస్, రోటరీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కన్వీనర్ వడ్లమాని రవి మాట్లాడుతూ, ఈ అవయవాల ద్వారా దివ్యాంగుల జీవితాల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 16న విజయనగరంలో, 30వ తేదీన అనంతపురంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరు నగరంలో రాష్ట సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ 8, 9 తారీఖుల్లో ఏర్పాటు చేసిన చిత్రకళా వీధి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీధిని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించి కళాకారులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశం నలుమూలల నుండి పాల్గొన్న 800 మంది కళాకారుల కళ ఎంతగానో ఆకట్టుకుందని, కళలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో వీరందరి ఆన్లైన్లో తమ కళ నుండి సంపాదన పెరిగేందుకు ఏమి చేయవచ్చో ఆలోచిస్తామని అన్నారు. ఆంధ్ర కళాకారులు ప్రపంచ మార్కెట్ను అందుకునేలా చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం వ్యవసాయానికి ముప్పుగా పరిణమించారు.

0: ఇచ్చిన ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి రైతులు తప్పనిసరిగా అంతర పంటలు వేసుకోవాలని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఈ ఆగస్టు 9వ తారీఖున గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, రైతులు దిగుబడి ఆధారిత పంటల బీమా మాత్రమే చేసుకోవాలని, అంతర పంటల్లో కూడా పప్పుధాన్యాలు మాత్రమే వేసుకోవాలని సూచించారు. ఈ విషయాలపై ప్రతి గ్రామంలోనూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కందుల దుర్గేష్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శంకరన్ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు, వాటి పరిష్కారాలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడుతూ, దేశం కోసం, స్వాభిమానం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఆదివాసీ నాయకుల గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మీరింతవరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి గుంటూరు జిల్లా. వ్యాఖ్యానం కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టిడి కోడ్ 08596. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
2: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లిపల్లి గ్రామం నుంచి నారాయణ రెడ్డి మేడం.
1: నరేంద్ర రెడ్డి గారు చెప్పండి, చిత్తూరు నుంచి పాట కావాలి ఈరోజు.
2: మేడం, పట్టాభిషేకం.
1: పట్టాభిషేకం
2: మేడం, సూర్యుడా వెళ్ళిపో అనే పాట కావాలి మేడం.
1: మంచి పాట కోరొచ్చు కదా, సూర్యుడు వచ్చాడు కదా ఇప్పుడు, ఇందులో మంచి పాట వినిపిస్తారండి. సూర్యుడు వెళ్ళిపోతే ఎలాగా? హలో,
2: సూర్యుడు వెళ్ళిపోయి వాన రావాలని కోరుకుంటున్నాను మేడం.
1: అట్లనా?
2: అవును మేడం,
1: మంచి పాట వినిపిస్తాను ఇందులో నుంచి. ఓకేనా?
2: సరే మేడం, ధన్యవాదాలు మేడం.
1: వెల్కమ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బా?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: ఆర్బిఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: హలో, హలో,
10: నమస్తే మేడం.
9: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
10: శివాజీనగర్ 3వ లైన్, జయ శ్రీనివాసులు, మార్కాపురం.
9: ఏ చిత్రం నుంచి అండి పాట?

0: ఆలు మొగల్లు నాయకరావు మేడం.
1: ఆలు మొగల
0: నిల్లబడి నీళ్లు తాగమంటే పరిగెత్తి పాలు తాగమన్నాడు. ఆ పాట కావాలి మేడం.
1: పాట వస్తుందండి, వినేద్దాం.
0: నమస్తే మేడం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి.

0: प्रदेश।
1: हेलो हेलो
2: हेलो गुड मॉर्निंग मैडम।
1: गुड मॉर्निंग अंडी, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా మేడం.
1: పోలే గారు చెప్పండి.
2: ముందుగా మీకు మన శ్రోతలందరికీ బిలేటెడ్గా 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
1: ఓకే చెప్పండి
2: మేడం. ఈరోజు మాకు తెల్ల పెళ్ళాం మేడం.
1: అందులో ఏ పాట అండి?
2: తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది సర్కారు నాది నెల్లూరు నాది. ఆ పాట
1: వస్తుందండి, వినేద్దాం.
2: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, మార్కాపురం అశోక్ గారు, చిన్నప్ప గారు, సల్మాన్ రాజు గారు, డ్రైవర్ బాబు గారు, మిగతా శ్రోతలందరి కోసం మీకోసం మాకోసం మేడం.
1: ఓకే

0: హలో హలో,
1: హలో అమ్మా,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో
1: హలో హలో అమ్మా
0: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అమ్మా
0: ఓకే, మీరు కట్ అవుతోంది.
1: అమ్మా,
0: చెప్పండి, మీ పేరేంటి?
1: నా పేరు బాబాయ్ అమ్మా, గార్ల తిన్న.
0: బాబాయ్ గారు చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు మీరు?
1: నాకు నా పేరే భగవాన్ లో పాట ఒకటిందమ్మా, మంచి పాట.
0: నా పేరే భగవాన్, అందులోంచి పాట వినిపించమంటారు.
1: వినిపించమ్మా, అందరి కోసం తల్లి.
0: పాట వస్తుంది,
1: మా వాళ్ళతో మాట్లాడతామమ్మా, మనవడతామా,
0: ఇవ్వండి. హలో
1: హలో,
0: ఏం పేరు నీ పేరు?
2: సార్,
0: వెరీ గుడ్. ఏం చదువుతున్నావు?
2: కమలాకాంత్ స్కూల్.
0: ఏ క్లాస్ చదువుతున్నావు?
2: ఫస్ట్.
0: వెరీ గుడ్ నాన్న. పాట వినేద్దాం మరి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ఫ్రమ్ మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, చెప్పండి.
3: సాల్మన్ మేడం.
2: చెప్పండి సాల్మన్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: విజేత మేడం, చిరంజీవి.
2: విజేత, అందులో ఏ పాట అండి? విజేత, అందులో ఏ పాట?
3: విజేత.
2: మంచి పాట వినిపించుకుంటారా చిత్రం నుంచి?
3: మంచి పాట వినిపించండి మేడం. ఆర్లగడ్డ పోలయ్య, అశోక్, డ్రైవర్ బాబు, పాలెం పోలయ్య వాళ్ళు.
2: ఓకే.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: వెంకటేశ్వర మేడం, చేమకుర్తి నుంచి.
0: వెంకటేశ్వర గారు, చెప్పండి.
1: మేడం, ఈరోజు మా మనవడు పుట్టినరోజు సందర్భంగా.
0: చెప్పండి.
1: గార్విక్ ఆయన పేరు. ఆ సందర్భంగా తాత మనవడు చిత్రం నుంచి బాబు అనే సాంగ్ మేడం.
0: తాత మనవడి నుంచి
1: బాబు ఈ పుట్టినరోజు అనే సాంగ్ మేడం.
0: పాటు వస్తుందండి మరి వెంకటేశ్వర గారు.
1: థ్యాంక్స్, ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హలో.
7: హలో. నమస్తే మేడం.
6: నమస్తే అండి. ఎక్కడ నుంచి?
7: మేము దొనగొండ సుబ్బయ్య హోటల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
6: చెప్పండి, ఏ చిత్ర నుంచి పాట కావాలి?
7: మాకు అడవి దొంగల నుంచి పాట కావాలి మేడం.
6: మీ పేరు?
7: మా పేరు షరీఫ్ మేడం.
6: అడవి దొంగ.
7: అడవి దొంగ.
6: ఓకే.
7: వీర విక్రమ ధీర దిగ్రస సాంగ్ మేడం.
6: పాట వస్తుందండి, వినేద్దాం అందరం.
7: ఓకే మేడం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో హలో హలో హలో హలో
5: హలో
4: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
5: నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీ ముఖరింగ.
4: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
5: ఈరోజు ఆవిడ పేరు ఏంటి? పేరు కాంచన మేడం గారిది బర్త్డే అండి.
4: ఓకే.
5: మంచి కుటుంబం ఫిల్మ్ నుండి ఒక సాంగ్ కావాలి మేడం.
4: మంచి కుటుంబం.
5: మంచి కుటుంబం నుండి మనకి అందాల బృందావనం.
4: పాట వస్తుందండి.
5: ఓకే, ధన్యవాదాలు మేడం.
4: ఓకే.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
1: మార్కాప నుంచి మేడం, గీతాంజలి.
0: గీతాంజలి గారు చెప్పండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీ అందరు బాగున్నారా?
1: అంతా బాగున్నాం మేడం.
0: ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం సినిమా నుండి నాకంటి పాపలో సాంగ్ కావాలి మేడం.
0: ఏ పాట, ఏ చిత్రం?
1: వాగ్దానం మేడం.
0: వాగ్దానం.
1: అవును మేడం.
0: పాట వస్తుందండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్.

0: हेलो हेलो हेलो,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: అరగడ్డ నుంచి మైతే మేడం.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: సీతారామయ్య గారి మనవరాలులో పూసింది పూసింది కొన్నాడు.
0: సీతారామయ్య గారి మనవరాలు పాటొస్తుందండి, వినేద్దాం అందరం.
1: ఓకే.

మరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పొదిలి మండలం కంభాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఇప్పుడు వినండి ఈ పిల్లల కదంబం. ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం కంభాలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా 8వ తరగతి విద్యార్థుల సంభాషణ ఏమిటో విందామా పిల్లలు. ఈ సంభాషణలో పాల్గొంటున్న వాళ్ళు టీచరు మరియు విద్యార్థులు బి పవన్ నాయక్, పి గాయత్రి, వి అనిల్, వి జాన్ వెస్లీ పాల్గొంటున్నారు. ఆహ్వానిద్దామా పిల్లలు. ఏమర్రా పిల్లలు, అందరూ దసరా సెలవులు బాగా ఎంజాయ్ చేశారా?
3: చాలా బాగా ఎంజాయ్ చేశాం టీచర్.
2: పవన్, నువ్వు దసరా సెలవులకి ఎక్కడికి వెళ్ళావు?
4: మా ఫ్యామిలీ ఇక్కడికి పనిచేయడానికి వచ్చాం టీచర్. సెలవులకి మా సొంత ఊరు వెళ్ళాం టీచర్.
2: జాన్ వెస్లీ, నువ్వెక్కడ తిరిగి వచ్చావు సెలవులకి?
5: నేను ఎక్కడికి వెళ్ళలే టీచర్, ఇక్కడే బాగా ఆటలు ఆడుకున్నాను టీచర్.
2: ఓకే. ఏం గాయత్రి, నువ్వు సెలవులకి ఎక్కడికి వెళ్ళావు?
6: నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాం టీచర్.
2: సరే సరే పిల్లలు, మనము లాస్ట్ టైం కూడా రేడియో ప్రోగ్రామ్ చేశాం కదా, మరలా చేద్దామా పిల్లలు?
3: చేద్దాం టీచర్.
2: ఓకే. అనిల్, నువ్వేం చెప్తావు ప్రోగ్రాంలో?
7: నేను మహాభారతంలోని పర్వాల పేర్లు చెబుతాను టీచర్.
2: గాయత్రి, నువ్వేం చెప్తావు?
8: నేను కొన్ని శ్లోకాలు చెప్తా టీచర్.
2: సరే సరే, నేనిప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇస్తాను, వాటి గురించి బాగా ప్రాక్టీస్ చేద్దాము, ప్రోగ్రామ్ బాగా చేద్దాం. పదండి పదండి, రెడీ అవుదాం.
3: ఓకే టీచర్.
2: ఇప్పుడు 4వ తరగతి చిన్నారులు ఎస్ రిషిత, ఆర్ అపర్ణ, డి అఖిలప్రియ, ఆర్ శ్రావ్య కొన్ని అభినయ గేయాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. స్వాగతం చెప్దామా పిల్లలు?

0: వారు ఋతువులు మనకు వారు, ఏడు ఏడు ఏడు వారానికి రోజులు ఏడు, ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది, తొమ్మిది తొమ్మిది తొమ్మిది నవధాన్యాలు తొమ్మిది, పది పది పది పాపలు పాడే పాట ఇది.
1: నాలుగవ తరగతి చిన్నారులు ఎస్ రిషిత, ఆర్ అపర్ణ, డి అఖిలప్రియ, ఆర్ శ్రావ్య అభినయ గీతాలు చాలా చక్కగా చెప్పారు కదా, అభినందనలు చెప్దామా? ఇప్పుడు మూడవ తరగతి చిన్నారులు కే పరిణీత, పి అక్షయ, జి అశ్విని పాపాయి గురించి పాట పాడటానికి వస్తున్నారు, ఆహ్వానిద్దామా పిల్లలు?

మూడవ తరగతి చిన్నారులు కే పరిణీత, పి అక్షయ, జి అశ్విని, బంగారు పాపయ్య అంటూ చాలా చక్కగా పాడారు కదా. జయజయలు పలుకుదామా పిల్లలు. తదుపరి ఐదవ తరగతి విద్యార్థినులు పి హాసిని, జి లాస్య, జి మహిమ, బి శశిక, ఎం మరియమ్మ అందరూ కలిసి వాహనల్లు కురవాలి అంటూ గేయాలు పాడటానికి మన ముందుకు వస్తున్నారు. ఆహ్వానిద్దామా పిల్లలు.

0: ఐదో తరగతి విద్యార్థినులు పి హాసిని, జి లాస్య, జి మహిమ, బి శిశిక, ఎం మరియమ్మ పాడిన వానళ్ళు కురవాలి చక్కగా ఆలపించారు కదా. జయజయలు పలుకుదామా పిల్లలు. తర్వాత ప్రపంచ దేశాల్లో మన భారతదేశానికి ప్రముఖ స్థానంలో ఉంచాలని అనే లక్ష్యంతో మన కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. వాటిల్లో భాగంగా వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని గురించి వివరించడానికి 9వ తరగతి నుంచి ఎన్ సత్యనారాయణ రెడ్డి మన ముందుకు వస్తున్నాడు. ఆహ్వానిద్దాం మా పిల్లలు.
1: వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అనే అర్థం. ఇది భారతదేశాన్ని 2047 నాటికి, అనగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేది భారత ప్రభుత్వం లక్ష్యం. ఈ దార్శనికత ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత మరియు సుపరిపాలన వంటి అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధిని కలిగి ఉండాలి. దీనిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 అనే కార్యక్రమాన్ని చేపట్టింది. 1. దీని యొక్క ప్రధాన లక్ష్యం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం. 2. విధానాలు ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత మరియు సుపరిపాలన వంటి వివిధ రంగాలపై దృష్టి సారించడం. ప్రణాళిక ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం రాబోయే 2047 కోసం తమదైన విజన్ డాక్యుమెంట్లను రూపొందించుకోవాలని గౌరవనీయులైన మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సూచించారు. 4. కార్యక్రమాలు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వికసిత్ భారత్ సంకల్పయాత్ర వంటి వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. పాల్గొనడం. పౌరులు తమ ఆలోచనలు మరియు సూచనలను సమర్పించడం ద్వారా ఈ విజన్లో పాలు పంచుకోవచ్చు.
0: 9వ తరగతి విద్యార్థి ఎన్ సత్యనారాయణ రెడ్డి వికసిత భారత్ గురించి చాలా చక్కగా వివరించాడు కదా. జయజయలు చెప్దామా పిల్లలు. ఈ సంవత్సరం మనకి తరగతి పుస్తకాలతో పాటు విలువల విద్య అనే కొత్త పుస్తకాన్ని కూడా అందించారు కదా ప్రభుత్వం వాళ్ళు. ఆ పుస్తకం నుండి కొన్ని మంచి మాటలు చెప్తానంటూ మన ముందుకు వస్తోంది 9వ తరగతి విద్యార్థిని వై జోస్న. ఆహ్వానిద్దామా పిల్లలు.
2: కొన్ని మంచి మాటలు. అవతలి వారి మీద కోపం వచ్చిన సమయంలో వారు చేసిన మంచిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎప్పుడు ప్రశాంతతతో, చిరునవ్వుతో సంతోషంగా జీవించాలి. అవసరం లేనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది. మంచి ప్రవర్తన లేని చదువు ఎంతున్నా పనికిరాదు. అందరినీ తమతో కలుపుకొని తీసుకువెళ్ళగలిగే సమర్థతను పెంచుకోవాలి. ఎన్నిటినో తనలో ఇముచ్చుకున్న సముద్రంలాగా నాయకుడు అందరినీ తనలో కలుపుకొని గంభీరంగా ఉండి కార్యాన్ని సాధించాలి. ఒకసారి విఫలమైన రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కష్టపడి ప్రయత్నం చేయాలి. చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అని తప్పు చేయవద్దు. మనం తప్పు చేస్తున్నప్పుడు చుట్టూ ఎవరు లేకపోయినా మనం లోపల ఉన్న భగవంతుడు చూస్తూ ఉంటాడు.
0: ఇలాంటి మంచి లక్షణాలని మన జీవితంలో కూడా అలవర్చుకోవాలని అనుకుంటూ జ్యోత్స్నాకి జయజయలు పలుకుదామా. ఏడవ తరగతి విద్యార్థి వి వినయ్. కొంతమంది మనుషులు కలిస్తే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంటాం కదా, అలాంటి ఏ గ్రూపుల గురించి ఎలా వివరించడానికో వస్తున్నాడు మన దగ్గరికి. ఆహ్వానిద్దామా పిల్లలు.
3: ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కాల్డ్ సర్కిల్. ఏ గ్రూప్ ఆఫ్ రాబర్స్ కాల్డ్ గ్యాంగ్. ఏ గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ కాల్డ్ ట్రూప్. ఏ గ్రూప్ ఆఫ్ మెజిషియన్స్

0: called band, a group of workers called union, a group of pictures called gallery, a group of information called data, a group of listeners called assembly, a group of laws called code, a group of flowers called garland, a group of soldiers called regiment, a group of players called team.
1: ఏడవ తరగతి విద్యార్థి వి వినయ్ గ్రూప్స్ గురించి చాలా చక్కగా వివరించాడు కదా. జయజయలు పలుకుదామా పిల్లలు. మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రచించాడు కదా, దాన్ని తెలుగులోకి కవిత్రయం అనువదించారు కదా. ఆ మహాకావ్యంలోని 18 పర్వాల పేర్లు చెప్తానంటూ మన ముందుకు వస్తున్నాడు 8th క్లాస్ వి అనిల్. స్వాగతం చెప్దామా పిల్లలు.
2: మహాభారతం అందులోని పర్వాల పేర్లు: 1 ఆది పర్వం, అందులో శ్లోకాలు 9984. 2 సభాపర్వం, అందులో శ్లోకాలు 4311. 3 అరణ్యపర్వం, అందులో శ్లోకాలు 13664. 4 విరాటపర్వం, అందులో శ్లోకాలు 3500. 5 ఉద్యోగ పర్వం, అందులో శ్లోకాలు 6998. 6 భీష్మ పర్వం, అందులో శ్లోకాలు 5884. 7 ద్రోణ పర్వం, అందులో శ్లోకాలు 10919. 8 కర్ణ పర్వం, అందులో శ్లోకాలు 4900. 9 శల్య పర్వం, అందులో శ్లోకాలు 3220. 10 సౌత్విక పర్వం, అందులో శ్లోకాలు 2870. 11 స్త్రీ పర్వం, అందులో శ్లోకాలు 1775. 12 శాంతి పర్వం, అందులో శ్లోకాలు 14525. 13 అనుశాసనిక పర్వం, అందులో శ్లోకాలు 12000. 14 అశ్వమేధ పర్వం, అందులో శ్లోకాలు 4420. 15 ఆశ్రమవాస పర్వం, అందులో శ్లోకాలు 1106. 16 మౌసల పర్వం, అందులో శ్లోకాలు 300. 17 మహాప్రస్థాన పర్వం, అందులో శ్లోకాలు 120. 18 స్వర్గారోహణ పర్వం, అందులో శ్లోకాలు 200.
1: 8వ తరగతి వి అనిల్ పర్వాల పేర్లు చాలా చక్కగా వివరించాడు కదా. జయజయలు పలుకుదామా పిల్లలు. తర్వాత మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాహనాన్ని వినియోగిస్తాం కదా. అది నడవాలి అంటే ఇంధనాలు కావాలి. అలాంటి శిలాజ ఇంధనాలను వాడుతుంటే వాతావరణ కాలుష్యం కలుగుతుంది కదా. అలాంటి కాలుష్యాన్ని నివారించడానికి గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ గురించి వివరించడానికి 7వ తరగతి విద్యార్థి కే నాగచైతన్య మన ముందుకు వస్తున్నాడు. ఆ వివరాలేంటో విందామా పిల్లలు.
3: గ్రీన్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ దట్ కమ్స్ ఫ్రమ్ నేచర్ అండ్ డస్ నాట్ హార్మ్ టు ద ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ కాల్డ్ గ్రీన్ ఎనర్జీ బికాజ్ ఇట్ హెల్ప్స్ కీప్ అవర్ ప్లానెట్ క్లీన్ అండ్ హెల్దీ. మెయిన్ సోర్సెస్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ: 1, సోలార్ ఎనర్జీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ సన్లైట్ యూజింగ్ సోలార్ ప్యానల్స్. 2, విండ్ ఎనర్జీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద విండ్ యూజింగ్ విండ్ టర్బైన్స్. 3, హైడ్రో పవర్. ఇట్ కమ్స్ ఫ్రమ్ మూవింగ్ వాటర్ ఇన్ రివర్ ఆర్ డ్యామ్స్. 4, బయోమాస్ ఎనర్జీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ అదర్ న్యాచురల్ మెటీరియల్స్. 5th, జియోథర్మల్ ఎనర్జీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ హీట్ ఇన్సైడ్ ద ఎర్త్. వై గ్రీన్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్: 1, ఇట్ డస్ నాట్ కాజ్ పొల్యూషన్. 2, ఇట్ హెల్ప్స్ రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్. 3, ఇట్ కెన్ బి యూజ్డ్ అగైన్.

0: and again because it never runs out. Fourth one, it creates new jobs and helps the economic growth. Conclusion, green energy is clean, safe and renewable.
1: ఏడవ తరగతి విద్యార్థి కే నాగచైతన్య గ్రీన్ ఎనర్జీ గురించి చాలా చక్కగా వివరించాడు కదా, జయజయలు పలుకుదామా పిల్లలు. మాటకి ఎంత విలువ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్దవాళ్ళు ఒక మాట కఠినంగా మాట్లాడినా అది మన మంచి భవిష్యత్తే అనుకోవాలి, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ మాట సారాంశాన్ని తీసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకునేటట్లు ఉండాలి. మాటకి ఇంత శక్తి ఉంది కాబట్టే మనం మాట్లాడే మాట మనం పెట్టుకున్న అలంకరణ వస్తువుల కన్నా మించిన అలంకరణగా మన వాక్కు ఉండాలి. అది వివరించడానికి 9వ తరగతి విద్యార్థినులు ఎన్ శ్రీలక్ష్మి, సిహెచ్ సుస్మిత మరియు ఉపాధ్యాయుని ఎన్ శార్వరి కుమారి కలిసి మీ ముందుకు వస్తున్నారు. ఆహ్వానిద్దామా పిల్లలు.

0: భావం. బంగారు భుజకీర్తులు, ముత్యాల హారాలు, చక్కగా అలంకరించిన కొప్పు, మృదువైన పుష్పాలు, సుగంధంతోటి స్నానం, వీటిలో ఏ ఒక్కటి మనిషికి నిజమైన అలంకారాలు కావు. పవిత్రమైన వాకు మాత్రమే మానవునికి నిజమైన అలంకారం. మిగిలినవన్నీ తాత్కాలికమైనవే. ఇప్పుడు నేను దీని గురించి ఇంకా వివరిస్తాను. భూషణములు అంటే అందాన్ని పెంచే ఆభరణములు. కొందరు మెడలో హారాలు వేసుకుంటారు, కొందరు వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుంటారు, మరికొందరు దండకడియాలు ధరిస్తారు. ఇవన్నీ కూడా మనిషి యొక్క అందాన్ని పెంచుతాయి.
1: పురుషం
0: అంటే ఇక్కడ పురుషుడు అంటే ప్రయత్నం చేయువాడు, జీవుడు అని అర్థం. పెట్టుకున్న ఆభరణములు మనిషికి కేవలం అందాన్నిస్తాయి. ఆభరణముల వల్లే మనిషికి నిజమైన అందం రాదు.
1: చంద్రోజ్వల
0: అంటే ఎంత గొప్పగా ప్రకాశిస్తున్న హారములు మెడలో వేసుకున్నా నస్

అనగా ఎంత గొప్ప పరిమళ జలాలతో స్నానం చేసినా, శరీరానికి గంధాన్ని రాసుకున్నా, తలలో సువాసనను ఇచ్చే పరిమళ భరితమైన పుష్పాలు ధరించినా అవేవి ఒక మంచి మాటకు సాటిరావు.

0: అనగా ఈ వేసుకున్న హారాలు, ఈ పెట్టుకున్న కేయురాలు ఒకనాటికి వదులైపోవచ్చు, లేకపోతే బిగుతువైపోవచ్చు, మట్టి పట్టేయవచ్చు, లేదా తెగిపోవచ్చు, విరిగిపోవచ్చు. కానీ మనిషి మాట్లాడే మంచి మాట మాత్రం శాశ్వతమైన అందంగా నిలుస్తుంది.
1: 9వ తరగతి విద్యార్థినులు ఎన్ శ్రీలక్ష్మి, సిహెచ్ఈ సుస్మిత మరియు ఉపాధ్యాయుని ఎన్ శార్వరి కుమారి వాగ్భూషణం గురించి చాలా చక్కగా ఆలపించి వివరాలు తెలియజేశారు కదా, జేజేలు పలుకుదామా.

0: ప్రముఖ వ్యక్తులు మరియు వారు రాసిన ఆటోబయోగ్రఫీ పేర్లు చెప్తానంటూ మన ముందుకు 7th క్లాస్ విద్యార్థి ఎన్ మనీష్ కుమార్ వస్తున్నాడు. ఆహ్వానిద్దామా పిల్లలు?
1: ఫస్ట్ వన్, బుక్ పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్, రాసిన వారు ఏపీజే అబ్దుల్ కలాం. సెకండ్ వన్, బుక్ పేరు ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, రాసిన వారు మహాత్మా గాంధీ. థర్డ్ వన్, బుక్ పేరు యాన్ ఆటోబయోగ్రఫీ, రాసిన వారు జవహర్లాల్ నెహ్రూ. ఫోర్త్ వన్, బుక్ పేరు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, రాసిన వారు నెల్సన్ మండేలా. ఫిఫ్త్ వన్, బుక్ పేరు వెయిటింగ్ ఫర్ ఏ వీసా, రాసిన వారు బిఆర్ అంబేద్కర్. సిక్స్త్ వన్, బుక్ పేరు ప్లేయింగ్ ఇట్ మై వే, రాసిన వారు సచిన్ టెండూల్కర్. ఎయిత్ వన్, బుక్ పేరు మైండ్ మాస్టర్, రాసిన వారు విశ్వనాథన్ ఆనంద్. నైన్త్ వన్, బుక్ పేరు మై కంట్రీ మై లైఫ్, రాసిన వారు ఎల్కే అద్వానీ.
0: 7వ తరగతి విద్యార్థి ఎన్ మనీష్ చాలా చక్కగా ఆటోబయోగ్రఫీ పేర్లు రచయితల గురించి చెప్పాడు కదా, జేజేలు పలుకుదామా పిల్లలు. తదుపరి 6th క్లాస్ విద్యార్థిని కే నిత్యహరిణి కొన్ని జీకే బిట్స్ మనల్ని అడుగుతానంటూ మన ముందుకు వస్తోంది. ఆహ్వానం పలుకుదామా పిల్లలు.
2: హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. హూ ఈజ్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? శ్రీమతి ద్రౌపది ముర్ము. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్లాల్ నెహ్రూ. విచ్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా? కాంచన్జంగా. విచ్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? ఎవరెస్ట్. విచ్ ఈజ్ ద నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా? బెంగాల్ టైగర్. వాట్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? రివర్ గంగా. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ లాస్ ఇన్ ఇండియా? పార్లమెంట్. వాట్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ఇండియా? ఇండియన్ రూపీ. హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా? 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్.
0: 6th క్లాస్ విద్యార్థిని కే నిత్యహరిణి చాలా చక్కగా జీకే బిట్స్ చెప్పింది కదా, జేజేలు పలుకుదామా పిల్లలు. మీరింతవరకు బాలానందం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం కంభాలపాడు జిల్లా పరిషత్తు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం ఎన్ శార్వరి కుమారి, పిఎస్ టీచర్.
3: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఈనాటి బాలనందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన కవిత దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని తన ప్రసంగంలో ఉటంకిస్తూ, దేశం కేవలం భూమి కాదని, దేశమంటే అక్కడ నివసించే ప్రజలేనని అన్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతి జాతీయ భద్రతా పునాదులను ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సుస్థిర అభివృద్ది లక్ష్యాలు 2030లో కొన్నింటిని భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే సాధించిందన్నారు. 2047లో స్వాతంత్ర శత వార్షికోత్సవం నాటికి మన దేశం వికసిత భారత దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
2: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్, వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్, స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్య కర్మీ, మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అపనే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. प्रतिभावान खिलाड़ी, शिल्पकार तथा कलाकार, जनहित में सेवारत जनप्रतिनिधि, न्याय व्यवस्था से जुड़े न्यायकर्मी, कार्यनिष्ठ सिविल सेवक, अर्थव्यवस्था में योगदान देने वाले निस्वार्थ समाजसेवी और स्वच्छता अभियान के अग्रणी कार्यकर्ता, हमारे सभी सफाई मित्र देश की प्रगति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది అతిథులు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని అన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ మహాత్మాగాంధీతో సహా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: देश आज उन महान सपूतों का पुण्य स्मरण करती है जिन्होंने देश की आजादी के लिए त्याग बलिदान की पराकाष्ठा की. अपने तप, त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी. पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं శ్రద్ధాపూర్వక నమన్ కర్తాం.
1: సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రదానం చేశారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక అవార్డుల ప్రధానోత్సవంలో 100 మందికి పైగా కళాకారులకు ఈ పురస్కారాలను, ఫెలోషిప్లను అందించారు. కళలు, సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటకాలు తదితర కళారూపాలకు విశేష సేవలు అందించిన కళాకారులను ఈ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, అవార్డు గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభ, అంకిత భావానికి ప్రతిబింబమని చెప్పారు. సంగీతంలో అనేక సాంప్రదాయాలు, జానపద నాటకాల్లో లెక్కనేలన్నీ కళారూపాలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సమృద్ధమైన జానపద సంస్కృతిని పరిరక్షించడంలో కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు.
0: పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్ర ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సోషల్ మీడియా రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జీవితంలో షార్ట్ కట్స్ ను అనుసరించకుండా తాము అభిమానించే వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు సూచించారు. దేశ నిర్మాణం కోసం కలలు కన్న మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రస్థానాన్ని ఆయన రాసిన మాటల్లోనే తెలుసుకోవాలని యువతకు సూచించారు.
1: కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం నిర్వహించిన హర్ఘర్ తిరంగా ద్విచక్ర వాహన ర్యాలీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటి చెప్పే హర్ఘర్ తిరంగా కార్యక్రమం క్రమంగా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ప్రతి ఇంట

0: జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశం పట్ల గౌరవం, బాధ్యతాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో సేవాస్ఫూర్తిని మరింత బలోపేతం చేయడంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.
1: In Tiranga Yatras, bike and cycle rallies, cultural programs and concerts. Each activity has a different form, but the sentiment behind them is common. The national flag is the symbol in which every citizen can find a sense of belonging.
2: విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు ఎఫ్సీఆర్ఏ 2026ను పరిశీలన కోసం ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి లోక్సభ బుధవారం పంపించింది. ఈ బిల్లును విస్తృతంగా సంప్రదింపులు జరిపేందుకు ఉభయ సభలకు చెందిన సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రతిపాదించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేయడంతో సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల సందర్భంగా పలుమార్లు నిరసనలతో తరచూ అంతరాయాలు ఏర్పడి శాసనపరమైన చర్చలు పరిమితమయ్యాయి. అయినప్పటికీ పార్లమెంటు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఈ సమావేశాల్లో లోక్సభ 11 బిల్లులు, రాజ్యసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టారు. మొత్తం 12 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వాటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక బిల్లు, జనన మరణాల నమోదు బిల్లు, కేరళ బిల్లు వంటివి ఉన్నాయి. పేపర్ లీకేజ్ల నిరోధక బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా నిలిచింది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ఇతర అక్రమ పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి.
2: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏనుగుల సంరక్షణ, నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర మంత్రి గజగౌరవ్ 2026 అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులు ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మనిషి, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఏనుగులు అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు.
3: We are also making a greater use of science and technology in elephant conservation. A comprehensive genetic database of captive elephants is being developed through DNA sampling. And our Gaj Suchana mobile application, it is also being used to monitor individual captive elephants. And it is there to study the behavioral patterns of elephants, because without that, we cannot hope for any success when we talk about managing a conflict. The capacity strengthening is very important. And to strengthen the capacity of our frontline personnel, the ministry, in collaboration with the WII, Wildlife Institute of India, and WWF India, they have prepared a field manual on managing human-elephant conflict.
0: ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జిమ్ పోర్టల్ సోమవారంతో 10 ఏళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. జిమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో జిమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుండి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42,000కు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జిమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 478 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెన కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రైతులు భూములు ఇవ్వటం వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు.

0: తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని కూడా. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లు వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఒక అమరావతే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి.
2: మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఫీబ్యాక్ 2026 సదస్సులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, ఖాతాదారుల విశ్వాసానికి ప్రాధాన్యతనిస్తూ భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధాను స్వీకరించాలని సూచించారు. రుణాల అందజేత, ఖాతాదారుల సేవలు, ఆర్థిక సమ్మిళితత్వం, సంస్థల సామర్థ్యం, మోసాల గుర్తింపును మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధ భారతీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురాగలదు తెలిపారు. అదే సమయంలో పారదర్శకత లేని నమూనాలు, సాంకేతిక సేవలు అందించే సంస్థలపై అధికంగా ఆధారపడడం, సమాచార గోప్యత, సైబర్ ముప్పులు వంటి ప్రమాదాలపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కృత్రిమ మేధ ఆధారిత నిర్ణయాలపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ఎదురయ్యే ముప్పులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని గవర్నర్ సూచించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రాంతీయ విమాన అనుసంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానం చేయటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడ వారణాసి నేరుగా విమాన సర్వీసు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
3: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
2: అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మాట్లాడుతూ, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సుస్థిరతలను కాపాడడం ఢిల్లీకి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. భారత చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటు చేసిన 36వ కార్యాచరణ వ్యవస్థ సమావేశంలోనూ ఈ విషయాన్ని భారత్ పునరుద్ఘాటించినట్లు తెలిపారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, బి సరిత. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం ఉంటారు. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత వీరందరూ కోరుతున్నారు మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతి ఇది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు విచిత్ర సోదరులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన రాజశ్రీ. మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావయతిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు నుండి ఆదిశేషు మరి వీరు కోరుతున్నారు పాతాళ భైరవి చిత్రం నుంచి కమల చంద్రబాబు పాడిన పాట, గీతరచన పింగళి, సంగీతం ఘంటసాల. మరి వీరి కోసం ఈ పాట.

తెలుసును అందరి వండి రక్షిస్తాలని పాతాళన్ను యక్షుల నిధులు అందరి వండి రక్షిస్తాలని పాతాళన్ను రక్షముంది.

ఈనాటి రావే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సత్తుపల్లి నుండి లలిత, మల్లిక్. మరి వీరు కోరుతున్నారు చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల

ఈనాటి రాబోయే తేదీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర్, శ్రీనివాస్, మరి వీరందరూ కోరుతున్నారు నా దేశం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట.

కడవలో నా కవ్వ మల్లె నడుము కదిలి కవ్విస్తుంటే కడవలో నా కవ్వ మల్లె నడుము కదిలి కవ్విస్తుంటే.

చిన్నదాని కులుకులన్నీ చీర మడితే చెప్పేస్తుంటే, చిన్నదాని కులుకులన్నీ చీర మడితే చెప్పే

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గోలపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, మరి వీరందరూ కోరుతున్నారు సంధ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, మరి వీరందరూ కోరుతున్నారు తొలిముద్దు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పండుపాట గీతరచన. మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావయ్య తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఖమ్మం నుండి బాలలక్ష్మి, పద్మ, మరి వీరు కోరుతున్నారు శుభోదయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి

0: నీ మనసు దాచుకోక బుల్లెమ్మ, మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోక బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.
1: కంచి వార్త.

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట పాటను కోరుతున్న శ్రోతలు పాలకొల్లు నుండి కృష్ణవేణి, త్యాగులు, మరి వీరందరూ కోరుతున్నారు క్రిమినల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పండపాట. మరి వీరి కోసం ఈ పాట

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా గౌరవం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, రచన రాజశ్రీ. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత హిట్లర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ వజ్రపుగొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తుల గుప్త, మాణిక్యాలరావు, పావలం పోలయ్య, బాబురావు, రజని, రవికుమార్, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, కోటి రాము, పైడితల్లి మహమ్మద్, ఇనాయతుల్లా, నరహరి ప్రసాద్, ఈశ్వర్రావు, వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత రోజులు మారాయి చిత్రానికి జిక్కి గానం వింటారు రచన కోసరాజు. ఈ పాటను వినిపించమంటూ రాజల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు సరిపల్ నుంచి.

జల్సా చిత్రానికి కేకే గానం వింటారు రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత పవిత్ర ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. ఈ పాట వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కోరుతున్నారు.

పూలరంగడు చిత్రానికి పి సుశీల గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుంచి భారత్ లాల్, పరదేశి భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనంది, రమేష్ లోడ్, అజయ్ లోడ్, ఆదిత్య లోడ్, కిరణ్, జాన్విక, విష్ణుద్ లోడ్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివన్నారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి భారత్ కోరుతున్నారు.

నవోదయం చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట వింటారు రచన బాన్సరి సత్యనారాయణ. ఈ పాటను వినిపించమంటూ అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, వెంకటేశం, శివకోటి శేఖర్ కోరుతున్నారు.

చక్రవర్తి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ బెన్ సర్కిల్ సెంటర్ నుంచి లక్ష్మీ మానస కోరుతున్నారు.

ఆత్మబంధువు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్య హెచ్చానికి గాని వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించుకుంటూ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుంచి పంతడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత పున్నమి నాగు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. ఈ పాటను వినిపించమంటూ ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సూర్యకళ, రేఖ, కృష్ణ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై ఈ పాట.

ఖైదీ నెంబర్ 150 చిత్రానికి నకాష్ అజీజ్, జాస్మిన్ సాండ్లాస్ గానం వింటారు. సంగీతం గీత రచన దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం బాషా, రుబీనా, రహీమ్ నిసా, షరీఫ్ ఖాన్, ఆలిం పాషా కోరుతున్నారు.

చివరిగా పిడుగురాముడు చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైత్రికాశ్రీ కోరుతున్నారు.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248881 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల్లోని వారికి నచ్చిన వారు మెచ్చిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన ఎలా ఉందో చూద్దాం. అయితే పంపించండి 0866 248 8812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు ముందుగా మనకి పంపించారు చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 10వ తేదీ ఉదయం సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో ఆత్మశుద్ధి గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ రంగారావు గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో శివభక్తి గీతాలు విని ధరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో ఓటీపీ మోసాల గురించి నివారణగా చక్కటి సూచనలు అందించిన శ్రీ పి చక్రవర్తి గారికి నమస్తే అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పోపూరి గౌరీనాథ్ గారి గానం మాకు నచ్చింది అంటున్నారు. కార్యక్రమంలో బాల గోపాలం అనే ముత్తుస్వామి వారి కృతి మాకు మరీ మరీ నచ్చింది. చిత్రతరగిణి కార్యక్రమంలో ఏకచిత్ర గానం శీర్షికన ముత్యాల ముగ్గు సినిమా నుండి పాటలు విని ఆనందించాం. ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటాం అంటున్నారు. కార్మికుల కార్యక్రమంలో

చేతి వృత్తుల కార్మికుల సాధక బాధకాలు, ముఖ్యంగా వడ్రంగి కార్మికుల గురించి తీసుకునే చర్యలు, ఈ విషయమై శ్రీ టి రంగబాబు గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. పరిచయకర్త శ్రీ వెంకటేశ్వర్లు గారు మంచి ప్రశ్నలు వేసి విలువైన సమాధానాలు రాబట్టారంటున్నారు. తర్వాత వెలుగు పూలు కథానిక మాకు నచ్చింది, రచించి చదివి వినిపించిన విజయ గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. సాయంత్రం ప్రసారమై రంగస్థలి శీర్షికన పాండవ ఉద్యోగ విజయాలు, శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మా వీధులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ గణేష్ కుమార్ గారికి మా ధన్యవాదాలు. రాత్రి ప్రసారమైన నాటిక మాకు నచ్చింది అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న రాసి పంపించారు. ఇంకా వీరేమంటున్నారంటే 11వ తేదీ మంగళవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధ, ఈర్ష పనికిరాదని, దానివల్ల కలిగే అనర్థాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ గారికి నమస్తే అంటున్నారు. భక్తిరంజన్ కార్యక్రమంలో హనుమాన్ చాలీస, అలాగే హనుమాన్ భక్తి గీతాలు విని తరించామంటున్నారు. అలాగే ఆరోగ్య సలహాలు శీర్షికన వెన్ను నడుము నొప్పి కారణాల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఎం మధుసూదన్ గారితో పరిచయ కార్యక్రమంలో ఆధునిక శస్త్రచికిత్స గురించి చక్కటి సమాచారం అందించారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు అంటున్నారు. సంగ్రామ స్వరాలు శీర్షికన స్వాతంత్ర సమరంలో పాల్గొన్న శ్రీ సి అప్పారావు గారితో శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయులు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్నా మనకి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఇక తర్వాత మనకు పంపించారు కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరిపోతుల బూచయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి సింపుల్ గారు రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూర్ణాలు పైడిపాటి ఉమానంద శర్మ గారు చాలా చక్కగా చదివారు. పంపిన కవులకు శర్మ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యోలయ కార్యక్రమం హైలైట్గా ఉంటుందని రాసి పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సర్పల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత మనకి చూద్దాం, పంపించారు. శ్రోతలు కోరిన పాటలు ఏ టైంలో ప్లే చేస్తున్నారో చెప్పండి అంటున్నారు. ఉదయం మనం రాబోయే అతిథి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు ప్రసారం చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా కోరుకోండి. అలాగే కల్పలతకి మీరు ఉత్తరాల ద్వారా కూడా పాటలు కోరుకోవచ్చు. ఇక తర్వాత చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురం నుండి పేరు రామచంద్రరావు లలిత కుమారి రాసి పంపిస్తున్నారు. ఉభయకుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్న కార్యక్రమాలు అన్నీ బాగుంటున్నాయి. భక్తిరంజని, దేశభక్తి గీతాలు, అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమం బాగుంది అంటున్నారు. మహారాజపురం సంతానం గారి గాత్రంలో జగజ్జనని కీర్తన మాకు నచ్చింది అంటున్నారు. తర్వాత కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాద్యం హృదయంగా ఉంది అంటున్నారు. ఆదివారం ఈ మాసపు పాట బాగుంది అంటూ రాసి పంపించారు. తర్వాత చరణ్ గారి, బి చరణ్ గారి గాత్ర కచేరి కూడా నచ్చింది అంటున్నారు. కల్పలత కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాటను కోరుకోండి. కల్పలతలు ఉత్తరాల ద్వారా మీ పాటను తప్పకుండా ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూద్దాం. ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. శుభ మధ్యాహ్నం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారాంతం కార్యక్రమాన్ని మేము ఈ వారం అంతా కార్యక్రమాన్ని వింటూనే ఉంటాము. మాకు 1:10కి పసిడి పంటలు ప్రసారం చేయమని కోరుతున్నాము. హనుమాన్ నగర్ నుంచి పల్లపాటి గోపాలకృష్ణ, సాత్విక, అభి కోరుతున్నారు. అయితే మీ సూచన గమనించాము, ప్రయత్నం చేద్దాం. తర్వాత మనకి పంపించారు వీరు ఎవరంటే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్, ఇంకా కుటుంబ సభ్యులు రాసి పంపించారు. ఏమంటున్నారంటే వీరు 15వ తేదీ సాయంత్రం హిందీ పాఠం విన్నాము, బాగుంది అంటున్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో మేము కోరిన పాటలు వినిపించటం లేదు, మాపై ఎందుకు ఇంత చిన్న చూపు అంటున్నారు. కనీసం మేము కోరిన పాట ఈరోజు కూడా రాలేదు అని నరేష్ గారు రాసి పంపించారు మూసాపేట నుంచి. అయితే ఒకవేళ మీరు కోరుకున్న పాట మనకి అవైలబుల్గా లేకపోతే రెండో పాటలోకి వెళ్ళిపోతాము, అందుకని మీరు రాయకుండా ఉండకండి. తప్పకుండా పాటలు కోరుకోండి రాబోయే అతిథికి. అలాగే కల్పలత ఆదివారం ప్రసారం చేసే కల్పలతల్లో కూడా పాటలు కోరుకోండి. మీ పాటలు వేయటానికి మేము ఇక్కడ అందరం సిద్ధంగా ఉన్నాం. ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ

0: Yandıram. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రాస్తున్నారు. గత వారం రోజులుగా ప్రసారం చేసిన కార్యక్రమాలపై సమీక్ష విన్నాను, చాలా బాగుంది అంటున్నారు. మీ స్టేషన్ నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలు నచ్చుతున్నాయి. కార్యక్రమాల ప్రసారాల్లో మార్పులు చేర్పులు అవసరం లేదు అనిపిస్తుంది నాకు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. మాలల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమం, నాటకం అన్నీ నచ్చుతున్నాయంటూ రాసి పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి, ఉభయ కుశలాపరి చదువుతున్న నిర్వాహకులకు భారత స్వాతంత్రం 80 సంవత్సరాలు జరుపుకుంటున్న శుభ సందర్భాన శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందు మూలంగా మీకు తెలియజేయింది ఏమనగా అంటూ రాసి పంపించారు. చూద్దాం ఏం రాశారు వారు. మీరు ఇంత ముందు వినిపించారే కల్పలత 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతిరోజు అరగంట ప్రసారం చేస్తే బాగుంటుంది కదా. మాకు ఆదివారం ఒక్కోసారి వీలు పడదు. మేము కూడా ఉత్తరాలు రాయాలనుకుంటున్నాం. ఈ సూచన గమనించగలరు అంటున్నారు. దోర్నాల బాలరాజు ఈస్ట్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి రాసి పంపించారు. అయితే మనం కల్పలత ఆదివారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రోజు మనకి రాబోయే తేదీ కార్యక్రమం ప్రసారం అవటం జరుగుతోంది. అయితే తప్పకుండా ఉత్తరాలు రాయండి కల్పలతకి, అలాగే రాబోయే తేదీ కూడా మీ పాటలు కోరుకోండి. తర్వాత చూద్దాం మనకి రాశారు.
1: శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. రాత్రి మీరు ప్రసారం చేసిన ప్రధానమంత్రి గారి స్వతంత్ర దినోత్సవ ప్రసంగానికి ఏఐ ఆధారిత అనువాదం ఆసాంతం అలరించింది. ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. సూక్తి సుధ సంస్కృత పాఠాలు వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తొచ్చుతున్నాయి. సరస వినోదిని, సమస్యాపూర్ణం, యువలయ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు అంటూ రాశారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి.
0: ఇక తర్వాత మనకి రాసి పంపించారు. వీరు ఎవరంటే ఉభయ కుశలోపరి స్టేషన్ డైరెక్టర్ గారికి విజయవాడ అంటూ ఆర్య నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 6వ తేదీ ప్రసారమైన చీరాల పేరాల ఉద్యమం సారథి ఆంధ్ర గోపాలకృష్ణ గారి గురించి డాక్టర్ కందిమల్ల సాంబశివ గారితో ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. 10వ తేదీ ప్రసారమైన పద్మభూషణ్ ప్రముఖ స్వాతంత్ర యోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణ గారితో, శ్రీమతి ఆకొండి పద్మావతి గారితో సంభాషణ, వారి జీవిత విశేషాలు, వారి జైలు జీవితం గురించి చక్కగా తెలియజేశారంటున్నారు. అలాగే 12వ తేదీ రాత్రిపూట ప్రసారమైన తప్పు ఎవరిది నాటిక నేటి సమాజంలోని వ్యక్తులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత పునఃప్రసారమైన ఈ నాటిక అందరికీ స్ఫూర్తిదాయకం. వంతవాణిలో ప్రసారమవుతున్న స్వాతంత్రోద్యమంలో వీర నారీమణులైన శ్రీమతి ఉద్దండ మాణిక్యాంబ, శ్రీమతి ఉన్నమ లక్ష్మీబాయమ్మ మరియు శ్రీమతి పద్మావతి తదితరుల స్వాతంత్ర పోరాటాలను, వారి జీవిత మరియు వారి జైలులోని వారి కష్ట నష్టాలను చక్కగా తెలియజేశారు. అలాగే 15వ తేదీ మొదటి ప్రసారంలో ఉదయం వందే మాతరం గీతం వినిపించకపోవడం మాకు కొంత ఆశాభంగం కలిగింది. అలాగే సూక్తి సుధలో 15వ తేదీ నాడు జనని జన్మభూమి అంటూ చక్కని సందేశం ఇచ్చిన శ్రీ కేవి అప్పలాచార్యులు గారికి మరియు అందరికీ ధన్యవాదాలు, నమస్తే అంటున్నారు. భవదీయ సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి మన కార్యక్రమాల మీద చక్కటి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం మనకి రాసి పంపించారు. ఉభయ కుశలోపరి కార్యక్రమం నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు మీరు ప్రసారం చేసిన కార్యక్రమాలు బాగుంటున్నాయి. లలిత గీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి రంజని, సరస వినోదిని కార్యక్రమాలు బాగుంటున్నాయి. ధన్యవాదాలు అంటున్నారు. 3 గంటలకు ప్రసారం చేస్తున్న నాటకాలు కూడా నచ్చుతున్నాయి అంటున్నారు. ఆదివారం డిటిహెచ్ ఛానల్స్ను ఇంటర్నెట్లో ప్రసారం చేయగలరు. అదేవిధంగా సామూహిక గేయాలు, కుటుంబ సంక్షేమ గేయాలు ప్రసారం చేయగలరు అంటూ అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. కంటిన్యూ అవుతుండండి మా కార్యక్రమాలు వింటూ, మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి ఉభయ కుశలోపరికి. తర్వాత మనకి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఉదయం సూక్తి సుధ, దేశభక్తి గీతాలు, భక్తి రంజని కార్యక్రమాలు బాగుంటున్నాయి అంటున్నారు. పసిడి పంటలు సంభాషణ పునఃప్రసారం చేయండి అంటున్నారు. అలాగే ఉదయరేఖలు కార్యక్రమం బాగుంటుంది. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. రాబోయే అతిథి వాట్సాప్ పాటలు రోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు. ఈరోజు సరస వినోదిన సమస్య పూర్ణం బాగుంది. ఈరోజు కల్పలత ఉత్తరాలు పాటలు చాలా బాగున్నాయి అంటున్నారు. జీవన లహరి కార్యక్రమంలో శ్రోతలతో పరిచయ కార్యక్రమం

0: నిర్వహించండి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలా ఎక్విజ్ కార్యక్రమం బాగుంటున్నాయి. వనితా వాణి స్త్రీల కార్యక్రమంలో స్వాతంత్ర సమర యోధుల గురించి చక్కగా వివరించారు. లలిత గీతాలు, విశేషాలు, కార్యక్రమాలు నచ్చుతున్నాయి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు మన కార్యక్రమాల గురించి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నా. నమస్తే అండి. మీరు బుధవారం ఉదయరేఖలు కార్యక్రమంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీరు ప్రసారం చేస్తున్న నెహ్రూ యువ కేంద్రం సంచాలకులు శ్రీ కోటకొండ వెంకట ఉజ్వల్ గారితో పరిచయం చాలా బాగుంది. నెహ్రూ యువక కేంద్రం గురించి చక్కటి పూర్తి వివరాలు అందించారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు మా శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గుంటూరు నుంచి.
0: తర్వాత మనకి పంపించారు. రాబోయే తేదీ కార్యక్రమానికి ఓకే వీరు పాట కోరుతారు. కింద మీరు ఇంకో మెసేజ్ మనకి చేశారు. ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు 10:15 ప్రసారమైన రాబోయే తేదీ కార్యక్రమంలో శ్రోతలు పంపిన బాగుంది అంటున్నారు. అంతవరకే అర్థమవుతుంది కార్యక్రమం రాసింది. పాలకొల్లు నుండి న్యాపతి రాఘవులు, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి రాసి పంపిస్తున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విజయవాడ రేడియో సాంకేతిక నిపుణులకు, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అంటున్నారు. 1:10 ప్రసారమై పసిడి పంటల కార్యక్రమాన్ని ప్రసారం చేయండి, పునఃప్రసారం చేయండి అంటున్నారు. ఆ సమయాన పాటలు వినిపిస్తున్నారు. మాకు చాలా బాధగా ఉంది. దయచేసి గమనించి పసిడి పంటల కార్యక్రమం పునఃప్రసారం చేయండి అంటూ ధూళిపాళ్ళ నుండి చాంది భాష, జానీ బేగం, షాహిద్ ఇంకా కుటుంబ సభ్యులు రాసి పంపిస్తున్నారు. ప్రయత్నం చేద్దామండి. ఇక తర్వాత రాశారు. విజయవాడ ఆకాశవాణి వారికి నమస్కారం అంటున్నారు. ఉభయ కుశలోపరి నమస్కారం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నమస్కారం. గత శుక్రవారం రాత్రి రాష్ట్రపతి గారి తెలుగు అనువాదం ప్రసంగం తర్వాత సమైక్యత గీత వినిపించారు. కానీ ఈ గీతంలో మలయాళ, తెలుగు మరియు కన్నడ భాష చరణాలు తొలగించి ప్రసారం చేశారు. సమైక్యత గీతం అంటే అన్ని భాషల సమ్మేళనం కదా, గమనించగలరంటున్నారు. ఈ ఉదయం ప్రసారమైన విశేషాలు, ప్రసార విశేషాలు తెలియజేస్తూ 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ అని మరలా వెనువెంటనే 8:30 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమాన్ని ప్రకటించారు. అలానే 11:00 కల్పలత కార్యక్రమం ప్రకటించారు. వెనువెంటనే 11:10 ఉభయ కుశలోపరి అని ప్రకటించారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా గమనించుకోగలరు అని మనవి అంటున్నారు. తప్పకుండా అండి. ఇక కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. శ్రీమతి భారతి గారు గానం చేసిన భక్త అంబరీష హరికథ గానం చాలా చాలా బాగుంది. గత ఆదివారం ఉభయ కుశలపరి కార్యక్రమం తర్వాత వినిపించిన పాత తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారం చేశారు. అలాగే పాత తెలుగు చలనచిత్ర గీతాలకు ప్రాధాన్యత ఇవ్వగలరని మనవి అంటూ గుంటూరు నుంచి నాగభూషణం రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. తర్వాత మనకి పంపించారు. ఆకాశవాణి వారికి శుభ మధ్యాహ్నం అంటూ రాసి పంపించారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటూ 11:00 ఉదయం 10:00 వినిపించిన జాతీయ జెండా గురించి అందులోని విషయాలు చక్కగా వివరించారు. ప్రసంగకర్త పరిచయం చేసిన రావుల సాయి గిరీష్ గారికి అభినందనలు అంటున్నారు. అలాగే శనివారం 15వ భారతమాత దేశభక్తి గీతాలు విన్నాము. అలాగే ఢిల్లీ ఎర్రకోటపై ప్రధానమంత్రి గారి ప్రసంగం, ఇంకా తెలుగు అనువాదం, చలనచిత్ర గీతాలు ఇంకా బాగున్నాయంటూ రాసి పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి, ఋషికేశవ రెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు. ఇక తర్వాత మనకి పంపించారు. ఇక చూద్దాం మీరు ప్రసారం చేసిన లలిత గేయాలు, జనపద గేయాలు చాలా చాలా బాగున్నాయంటూ రాచర సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ మనకి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వనితవాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు, కష్టాలు అనుభవించిన మహిళా మణుల గురించి శ్రోతలకు బాగా తెలియజేశారు. ఆకాశవాణిలో పనిచేసే విశ్రాంతి తీసుకున్న వారితో పరిచయ కార్యక్రమాలు వినిపిస్తే బాగుంటుంది అంటున్నారు. కొన్ని రోజుల క్రితం శారదా శ్రీనివాస్ గారితో పరిచయం బాగుంది అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం మనకి రాశారు. వారం రోజుల నుండి వివిధ భారతి రావడం లేదు, వేరే ఎఫ్ఎంల నుండి వింటున్నాం. అలా ఎందుకు జరుగుతుంది, కారణం తప్పక తెలియజేయగలరని మనవి అంటూ రాసి పంపించారు. అడుగుతున్నారు జరుపోతుల బుజ్జయ్య తరాలపల్లి.

0: గ్రామం నుంచి అడుగుతున్నారు, చూద్దాం. ఇక తర్వాత రాశారు, ఉభయ కుశలోపరికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారం సత్తిరెడ్డి, ద్వారంపూడి సత్తిరెడ్డి రాసి పంపించారు. వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా తెలుగు రేడియో కేంద్రాలు చక్కగా ప్రసారం చేస్తున్నారు, వస్తున్నాయి కార్యక్రమాలు అంటున్నారు. అటు న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి యాప్లో, ఇటు వేవ్స్ ఓటీటీ యాప్లో రేడియో కార్యక్రమాలతో పాటు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ కూడా వస్తుంది. అలాగే మధ్యాహ్నం అంతేవాణి ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు రికార్డింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం అంటున్నారు. చిట్కాలు, మంచి టిప్స్ వస్తున్నాయి, నేను వెంటనే నేను వినటమే కాకుండా మిగతా వారికి వినిపించవచ్చు కదా అన్న అభిప్రాయం అంటూ ధన్యవాదాలు అంటూ రాసి వచ్చారు. బాగుందండి, ప్రయత్నం చేద్దాము, మీ సూచన గమనించాము. ప్రతిరోజు సాయంత్రం క్విజ్ ప్రోగ్రామ్ ప్లే చేయడం లేదు, అలాగే శ్రోతలు కోరిన పాటలు ప్లే చేయడం ఎందుకు అని అడుగుతున్నారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి వస్తుందని ప్రసారం చేస్తున్నామండి. తర్వాత చూద్దాం, మనకి రాశి పంపించారు. నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, విజయవాడ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాసి పంపించారు. ఓకేనండి. పేరు అయితే మీరు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగరం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకైతే రాసి పంపించారు. సుదీర్ఘమైన లేఖే అనొచ్చు, కాకపోతే సమయం కూడా పరిగెడిపోతుంది. నేను నమస్తే, నేను మురళి భట్టిప్రోల నుంచి రాసి పంపిస్తున్నారు. కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి అంటున్నారు. అయితే వీరు రాసిన కవిత అయితే చదవటం, రామచిలుకకు దూరపండు దొరికితే ఆనందం, సీతాకోక చిలుకకు పువ్వులు అని మకరందం దొరికితే ఆనందం, రాజహంసలకు తామర పుష్పం కలిగిన సరస్సులు కనబడితే ఆనందం. ఆకాశవాణిలో మా ఉత్తరాలు చదివితే మాకు చాలా ఎంతో ఆనందం అంటూ రామచిలకని, సీతాకోక చిలకని తీసుకొచ్చారు ఈరోజు. చాలా చాలా బాగుందండి, థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత చూద్దాం, ఉభయ కుశలోపరికి స్వాగతం, 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. ప్రసాద్ ఎల్ఐసి నెల్లూరు నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి పంపించారు వీరు, డి గోవర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుండి, హిందీ సినిమా పాటలు బాగున్నాయంటూ రాసి పంపించారు. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. యూజీసీ నెట్ పరీక్షలు 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అయిన వాజ్పేయి 2018లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదటి పదవీ కాలం 1996లో కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 1998 నుంచి 1999 వరకు 11 నెలల పాటు 2వ విడతగాను, అనంతరం 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి సేవలందించారు. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో 2015లో వాజ్పేయిని సత్కరించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్మారక స్థలమైన సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ

0: ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ నివాళి కార్యక్రమానికి హాజరయ్యారు. వాజ్పేయి వారసత్వం దేశానికెప్పుడూ స్ఫూర్తినిస్తుందని, జాతి నిర్మాణంలో ఆయన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో ఒక సందేశంలో పేర్కొన్నారు. భారత్ అభివృద్ధిలో వాజ్పేయి పాత్ర అనన్య సామాన్యమైందని ప్రధానమంత్రి అన్నారు. ఈరోజుకు కూడా ప్రజలకు సేవ చేయడంలో వాజ్పేయి త్యాగ నిరతిని తలుచుకునే విధంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇది మార్గదర్శకంగా ఉంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన శ్రద్ధాంజలి సందేశంలో పేర్కొన్నారు. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి నిన్న చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభలోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బెహనోకో 33% విధానసభ ఔర్ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: देश विधानाला रूपकल्पनलो महिलालकु कूडा कीलक पात्र कल्पिंचेंदुकु अवकाशं इव्वालनि प्रधानमंत्री ई संदर्भंगा पिलुपुनिच्चारु. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. సమావేశానికి సంబంధించి వాతావరణంలో మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించేందుకు వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశం జరుపుతుంది. భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో జరగనుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారం గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థిక అభివృద్ది వంటి 4 అంశాలపై సమావేశంలో చర్చిస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో ఆళ్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో కొత్త డైరీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్త కేంద్ర సహకార బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులను కూడా అమిత్ షా బదిలీ చేయనున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు ఛాలెంజ్ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వరకు ఫిర్యాదులకు ఈ విండో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాల్ చేయవచ్చు. సవాలు చేసే ప్రతి ప్రశ్నకు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎన్టీఏ తెలియజేసింది. ప్రతి అభ్యంతరానికి, ఫిర్యాదుకు తగిన ఆధారాలను జత చేయాలని ఎన్టీఏ తెలియజేసింది. వేరే ఏ ఇతర పద్దతిలో పంపినా అభ్యంతరాలు స్వీకరించవని, కేవలం ఆన్లైన్ మాత్రమే సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18వ తేదీ చివరి తేదీ. ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీతో సహా మిగిలిన 3 సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లోని వివిధ రకాల లోపాలకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలియజేసింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. నిరసనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటించారు.

0: రాంచీలోని ఆల్బర్ట్ ఎక్కా చౌక్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని, ఇది 22వ రోజుకు చేరుకుందని విద్యార్థులు వెల్లడించారు. జేపీఎస్సీ 11 నుంచి 13 పరీక్షలు, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలను రద్దు చేయాలని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరుగోణం 26వ తేదీన జరుపుకోనున్న నేపథ్యంలో రాష్టంలో పండుగ ఏర్పాట్లలో ప్రజలు మునిగిపోయారు. ఈరోజు అథంతో ఓణం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓణం కేవలం ఒక్కరోజు పండుగ కాదు, రాష్ట వ్యాప్తంగా ఈ ఉదయం నుంచి అధికారిక వేడుకలు అథం రోజుతో ప్రారంభమయ్యాయి. అథం ముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపుక్కళం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి తివాచి వంటిది. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. కేరళలోని త్రిపునితురలో జరిగే ఘనమైన అథచమయం ఊరేగింపు కూడా ఈ పండుగ వేడుకల్లో ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, గిల్గిట్, బాల్టిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లా మండి తెహసిల్ రాజ్పురా గ్రామంలోని పురాతన బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయానికి 12 రోజుల పాటు జరిగే వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. యాత్రికుల మొదటి బృందం రేపు జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసించి సరిహద్దు జిల్లా అయిన పూంచ్కు బయలుదేరుతుంది. పూంచ్ రాజౌరి ప్రయాణ మార్గాల్లో అధికారులు కట్టుదిట్టమైన బహుళంచెల భద్రత నిఘా ఏర్పాటు చేశారు. యాత్రా మార్గంలో సామూహిక వంటశాలలు, పార్కింగ్ లేఅవుట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో సహా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు పూర్తి చేశాయి. ఈ అమర్నాథ్ యాత్ర సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో స్వయంభూగా వెలిసిన తెల్లటి రాయి శివలింగం ఉన్న పురాతన ఆలయానికి జరుపుతారు. విశేషాలు మరొకసారి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం ఎల్లుండి న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. యూజీసీ నెట్ పరీక్షలు 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన భువనచంద్ర గీతం, చిత్రం చిన్నరాయుడు.

తర్వాత విందాం ఘన్శాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం చదువుకున్న అమ్మాయిలు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం హరీష్ రాఘవేంద్ర పాడిన చిన్ని చరణ్ గీతం, చిత్రం డాన్.

తర్వాత ఘంటసాల పి సుశీల పాడిన పాట గీత రచనాత్రేయ చిత్రం దాగుడు మూతలు.

0: ఎంచుకోండి.
1: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం, చిత్రం సీతారామయ్య గారి మనవరాలు.

0: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రగీతాల్లో తర్వాత విందాం. రావణుడే రాముడైతే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట విందాం. సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేఉమారాణి. ముఖ్యాంశాలు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయీ వర్ధంతి ఈరోజు. రాష్ట శాసన మండలి శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఇక వివరాలు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత సర్దార్ గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. గౌతులచ్చన్న పోరాట స్ఫూర్తి, ప్రజాసేవ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం ఆయన తుదిశ్వాస వరకు పోరాడారని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో జరిగిన రాష్టస్థాయి వేడుకల్లో మంత్రులు ఎస్ సవిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న అని కొనియాడారు. సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం, అణగాయన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేస్తూ
1: వర్గం తెలుసుకున్న తర్వాత వారి యొక్క జీవిత ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు అందరం కూడా ఈ స్థాయికి మేము చేరాం. ప్రతి ఒక్కరం కూడా ఏదైతే హెల్దీ, వెల్దీ, హ్యాపీ లైఫ్ ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అది కేవలం మనందరం కూడా అభివృద్ధి చెంది మన పిల్లలందరూ కూడా విద్య ద్వారానే సాధికారత వస్తుంది కాబట్టి తప్పకుండా మంచి విద్య వాళ్ళకి అందించగలిగితేనే సాధ్యమవుతుంది. కాబట్టి విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా విలువలతో కూడినటువంటి సిలబస్ కూడా ఇస్తున్నాం. ఇలాంటి నాయకు కూడా ఈ రాబోయే రోజుల్లో మీకు సిలబస్ పొందపరిచి మీ అందరూ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
0: స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన 2 విద్యుత్ బస్సులను మంత్రి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్తో కలిసి

నిన్న ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్న మహిళల్లో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో ఉందని చెప్పారు. గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 230 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు అందించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శాసనమండలి శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశాంతంగా సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో శాసనమండలి శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలన అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను వారు నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించడం అత్యంత ప్రాధాన్యత అంశమని చెప్పారు. సమావేశాల సందర్భంగా సచివాలయ నలుమూలలా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అధునాతన సాంకేతికత ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని స్పీకర్ సూచించారు. నవంబర్లో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు 3 గంటలకు, ఈ నెల 24వ తేదీన అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, ఈ నెల 25వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటాకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది. టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని సూచించింది. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. 1924 డిసెంబర్ 25వ తేదీన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే దేశభక్తి, సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. 1951లో భారతీయ జనసంఘ్లో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ మంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా విశేష సేవలందించారు. 1996, 1998, 1999లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అణు పరీక్షలు, మౌలిక వసతుల అభివృద్ది, జాతీయ రహదారుల విస్తరణ వంటి అనేక కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది. వాజ్పేయి సేవలకు గుర్తింపుగా 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2018 ఆగస్టు 16న ఢిల్లీలో ఆయన కన్నుమూశారు. 2040 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్ గాని, మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ గాని లేదా నరేంద్ర మోదీ యాప్ గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తాయి ఆనాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2

0: చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరువర్షాలే, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనెగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభమైంది. శ్రీలంకలోని గాలే నగరంలో అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండవ రోజు ఉదయం నుంచి వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. రాష్ట్ర శాసనమండలి శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా ఆత్మసమ్మతం శ్రీమతి ఎం విజయ శ్రీముఖి గారి కథానిక వింటారు.
8: విశాఖ రామకృష్ణ బీచ్లో నేను మా శ్రీవారు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కాస్త దూరంగా కూర్చున్న ఒక మహిళను చూస్తూ, ఆమె తెలిసినామిలాగా ఉందే అంటూ నేను అటు చూస్తూ మాట్లాడుతున్నాను. అటు చూస్తూ ఇటు మాట్లాడే బదులు వెళ్ళి పలకరించి రావచ్చు కదా అన్నారు మావారు. సరే ఉండండి, నేను అనుకున్నామి అయితే మాట్లాడేసి వస్తాను అంటూ లేచి వెళ్ళాను. హాయ్ సౌజన్య, ఆమె దగ్గరికి వెళ్ళి చూశాక పలకరించాను. తల తిప్పి చూసిన ఆమె ఓ క్షణం తర్వాత గుర్తుపట్టి నవ్వుతూ, హాయ్ ఉజ్వల.

ఎప్పుడొచ్చావు? ఎక్కడుంటున్నావు? ఒక్కదానివేనా ఇంకెవరైనా వచ్చారా నీతో? అంది చుట్టూ పరికిస్తూ. అరుగో, అక్కడ కూర్చున్నారే ఆ వైట్ షర్టు, ఆయనే మా వారు. పిన్నికి ఆరోగ్యం బాగాలేదని తెలిసింది, చూసి వెళ్దామని వచ్చాం చెప్పాను కూర్చుంటూ. అలాగా, ఇప్పుడు ఎలా ఉన్నారు మీ పిన్ని? అడిగింది సౌజన్య. పర్వాలేదులే, కోలుకుంది అని నేను చెబుతూ ఉండగానే, ఇందాకటి నుండి కాస్త అవతలగా ఆడుకుంటున్నా, 4 ఏళ్ల పాప వచ్చి అమ్మా ఐస్ క్రీం అని అడుగుతుంది. అటుగా వెళ్ళే ఐస్ క్రీం బండి అతన్ని చూపిస్తూ, నేను ఇంకా ఆ పాప ఎవరి పాప అనుకున్నాను, నిన్న అమ్మ అంటుందేమిటి? అడిగాను అయోమయంగా. నేను ఆశ్చర్యంగా పాపను తనను చూడటం గమనించి సౌజన్య అర్థమైనట్లు నవ్వింది. నవ్వి, మా దివ్యకు ఐస్ క్రీం కొనిపెట్టి వస్తాను, కూర్చో. లేచి వెళ్ళిందామె. మా వారి వైపు చూసి, కూర్చోండి వస్తానులే అని చెయ్యి ఊపాను. నా దృష్టిని మళ్ళీ ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్ళిన సౌజన్య పాపల వైపు మళ్లించాను. నా మనసు 7 ఏళ్ల క్రితపు జ్ఞాపకాలని చకచకా తవ్వేస్తుంది. విశాఖలో ఉన్న యూనివర్సిటీలో చదివేప్పుడు నేనక్కడ మహారాణిపేటలో మా పిన్నిగారింట్లో ఉండేదాన్ని. పిన్నికి ఒక్కడే కొడుకు కావటం, తనకు నేను అక్క కూతుర్నే కావడం చేత గుంటూరు నుండి వెళ్ళి పిన్నిగారింట్లో ఉన్నాను. పిన్ని నన్ను తన సొంత కూతురులాగే చూసేది. పిన్ని వాళ్ళింట్లోని పై పోర్షన్లోనే అద్దెకు ఉండేవాళ్ళు సౌజన్య, ఆమె భర్త జయరాం, అత్త వనమ్మ. సౌజన్యకి ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్ళయిందట. తను నేను ఇంచుమించుగా సమవయస్కులం కాబట్టి నేను ఇంటి దగ్గర ఉన్న టైంలో ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆమె భర్త జిల్లా పరిషత్ కార్యాలయంలో జాబ్ చేసేవాడు. పిన్ని వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి ఆమెకు పెళ్ళై 6 ఏళ్ళయిందట, కానీ పిల్లలు లేరు. 2 రోజులు సౌజన్య కనిపించకపోతే ఓసారి పిన్నిని అడిగాను, సౌజన్య ఊరెళ్ళిందా పిన్ని, కనిపించటం లేదేంటి అని. వాళ్ళేదో గొడవ పడుతున్నట్లున్నారమ్మా, ఆ పిల్ల పొద్దున్న అదోలాగా కనిపించింది మరి అంది పిన్ని. 3 రోజుల తర్వాత ఆదివారం నేను గదిలో కూర్చుని ఏదో రాసుకుంటుంటే వచ్చింది సౌజన్య. నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా అని అడుగుతూ, లేదులే రా కూర్చో, ఒంట్లో బాగాలేదా అని అడిగాను. ఒంట్లో కాదు, ఇంట్లో మనసులో అంది. ఏమైంది సౌజన్య? నా ప్రశ్నకు ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు జలజల రాలాయి. ఇంకా చెప్పకుండా ఆగలేనట్లు, పిల్లలు పుట్టలేదని ఇంట్లో గోల అంది. ఎవరు, మీ అత్తగారా అడిగాను. కాదు, మా ఆయన అంటూ చెప్పసాగింది. మా పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల నుండి డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అంది. ఏమన్నారు అడిగాను. నాలో లోపం లేదని, ఆయనలో ఏవో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉందని, అవి కూడా బలహీనంగా ఉన్నాయని చెప్పి మందులిచ్చారు. 2 ఏళ్లుగా అవి వాడినా ఫలితం కనిపించటం లేదు. ఆమె చెప్పేది వింటూ ఉన్నాను. కొద్ది రోజుల నుండి మా ఇద్దరికి గొడవ. తనను సంతానానికి పనికిరాని వాడని జనం అనుకుంటే అవమానంగా ఉంటుందట. జనం అనుకునేదానికి నువ్వేం చేస్తావు అడిగాను నేను. లోకులకి ఇంకే సమస్య లేనట్టుగా మనకెందుకు పిల్లలు లేరనే విషయమే మాట్లాడుకుంటారా? పోని, దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుంటారే అనుకుందాం, వాళ్ళు ఎన్నో అనుకుంటారు. ప్రతిదానికి మనం జవాబుదారీగా ఉంటామా? ఉండాలా అంది సౌజన్య. అంతే కదా అన్నాను. గత కొన్నాళ్లుగా ఇంట్లో ఇదే గొడవ ఉజ్వల. మాటకు ముందు మా అమ్మ నన్ను మళ్లీ పెళ్లి చేసుకో, వంశం నిలవటానికి ఓ నలుసు కావాలి అని గొడవ చేస్తుంది. సౌజీ, ఆమెకు నాదే లోపం అని తెలియదు, మా అమ్మతో సైతం నా లోపం చెప్పుకోలేను కదా, ఏం చేద్దాం అంటారు. నిజమే, నాకు బాధగానే ఉంది, ఏం చేస్తాం ఆగింది సౌజన్య. ఎవరైనా అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు కదా, నేను పెద్ద ఆరిందలాగా సలహా ఇచ్చాను. సౌజన్య చెబుతోంది మళ్ళీ, డాక్టర్ని కలిసాం ఉజ్వల, ఆయన IUI అని ఇంకేవో 1-2 పద్ధతులను వివరించారు. స్పెర్మ బ్యాంకులో డోనర్ నుంచి కలెక్ట్ చేసిన 7 సైంటిఫిక్గా ప్రిజర్వ్ చేసి అని డాక్టర్ చెప్పేదాన్ని సరిగ్గా వినకుండానే సారీ డాక్టర్ అని లేచి వచ్చేశారు. బయటకు వచ్చాక ఆయన చెప్పేవన్నీ లక్షల్లో డబ్బులు వదిలించుకునేవేలే, అవేం వద్దు అన్నారు. పోనీ ఉన్న విషయాన్ని అత్తయ్య గారికి వివరిద్దాం, ఎవరైనా అనాథ పాపనో బాబునో పెంచుకుందాం అని నేను అన్నాను. వద్దు, అమ్మ బాధపడుతుంది అంటారు. కారణం ఇది అని వివరంగా చెబితే ఎవరైనా అర్థం చేసుకుంటారు కదా. అది దాచి ఏవేవో చెప్తే ఆ అబద్ధాలు అపోహలకు అనర్థాలకి దారితీస్తాయి అంటాను నేను ఆగింది సౌజన్య. అవును అన్నాను నేను. తమ లోపాన్ని కప్పిపుచ్చుకోవటానికి మా ఆయన లాంటి వాళ్ళు అమ్మ బాధపడుతుందనే సాకుతో నెపాన్ని పెళ్లాల మీద

నెట్టేసి అత్తాకోడళ్లకు చిచ్చుపెడుతూ ఉంటారు అంది చిరాగ్గా. తమ కొడుకు ఆరోగ్యరీత్యా అసమర్థుడని తేలితే ఏ అత్తాకోడల్ని ఒక్క మాట అనదు, సానుభూతిగా మరింత అభిమానిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆమె చెబుతున్నది వినటం తప్ప నేనేమనగలను. వారం రోజులుగా క్రొత్తపాటు మొదలుపెట్టారు అంది సౌజన్య. ఏమిటది ఆసక్తిగా అడిగాను. వాళ్ల పెదనాన్న కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడట, ఇక్కడ తమకున్న ఆస్తులను అమ్మేసి వెళ్ళటానికి. ఎటూ అక్కడే సెటిల్ అయ్యారు కనుక ఇక్కడ అమ్మేసి వెళ్తే ఇంక ఇటు మళ్ళీ రాడట చెబుతుంది సౌజన్య. అసలు మీ సమస్యకు ఆయనకి ఏమిటి సంబంధం అడిగాను. కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వణికే స్వరంతో చెప్పసాగింది. ఆయన బాగా విలాస పురుషుడు, మన ఇంట్లో 4 రోజులు ఉంటారు సౌజీ అన్నారు. నీకు అర్థమైందనుకుంటాను, మిగతా మాట చెప్పలేక ఆగింది సౌజన్య. దుర్మార్గుడు అప్రయత్నంగా అనేశాను. చీ కొట్టి తిట్టేశాను ఉజ్వల. తాగొచ్చి భార్యను కొట్టేవాళ్లు శీలాన్ని అనుమానించి వదిలేసేవాళ్లే సమాజానికి కనిపిస్తూ ఉంటారు. తమ పరువు కోసం చేతిలో రూపాయి వెదల్చక ఇలాంటి మార్గం సూచించే కిరాతకులుంటారని ఊహించగలరా? చెబితే నమ్ముతారా? ఎర్రబడిన మొహంతో ప్రశ్నించింది సౌజన్య. ఆ షాక్ నుండి నేనింకా తేరుకోనేలేదు. పిన్ని వచ్చి సౌజన్యను వాళ్ళ అత్తగారు పిలుస్తోందని చెప్పింది. ఆమె వెళ్ళిపోయింది లేచి. ఆ రోజు తర్వాత తన సమస్యల్లో తాను, నా చదువులో నేను నిమగ్నమయ్యాం. వివరంగా మాట్లాడుకునే వీలు చిక్కలేదు. ఇది 7 ఏళ్ల నాటి మాట. నా చదువైపోయి గుంటూరు వచ్చేయటం, ఉద్యోగం, నా పెళ్ళి, ఇలాగే 7 ఏళ్ళు గడిచిపోయాయి. పిన్నిని 1-2 సార్లు సౌజన్య గురించి అడిగాను. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా అంది. మళ్ళీ ఇన్నేళ్లకు సౌజన్య ఇలా పాపతో ఎలా? నా మనసులో గిర్రును తిరిగే గత చక్రాన్ని సౌజన్య వచ్చి ఆపేసింది. తిరిగొచ్చిన సౌజన్య నా ప్రక్కనే కూర్చుంది. పాప ఐస్ క్రీం తింటూ అక్కడున్న మరో పాపతో ఆడుకుంటోంది. చెప్పు ఉజ్వల, ఏమిటి విశేషాలు అడిగింది. ఏమున్నాయి? ఆ చదువు తర్వాత 2 ఏళ్ళు ఉద్యోగం చేశాక పెళ్ళి, పెళ్ళయ్యాక బాబు, వాడికి 2 ఏళ్ళు అమ్మ దగ్గర ఉంచి వచ్చాను. ఈ పాప అడిగాను ఆసక్తిగా. నవ్వింది సౌజన్య. నా పాపే నవ్వుతూ అంది. అదే ఎలా? అప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి. ఏ మార్గంలో అడిగాను. సవ్యమైన మార్గంలోనే నవ్వుతూ చెప్పింది మళ్ళీ. అబ్బా సస్పెన్స్ ఆపి చెప్పవై అన్నాను. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన సౌజన్య చెప్పసాగింది. డాక్టర్ చెప్పిన పద్ధతుల్లో డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లో సమాజంలోనూ అనుమానం రాకుండా సులభమైన పద్ధతి చెప్పారని కదా, అదే వాళ్ళ పెదనాన్న కొడుకు గురించి. అవునవును చెప్పావు అన్నాను. ఆ విషయంలోనే మా ఇద్దరికి రోజుల తరబడి గొడవ జరిగింది. బిడ్డలు లేని పరిస్థితుల్లో ఆ వంశం నిర్వీర్యం కాకుండా ఆ వంశజులైన బావగారులతో సంతానం పొందటం, అదీ కాకుంటే ఎవరైనా సత్పురుషుల వల్లనైనా గర్భాన్ని పండించుకుని వంశాన్ని నిలబెట్టడాన్ని మన పురాణంలో నియోగం అనే పద్ధతి ఉందని, ఈ పద్ధతి శాస్త్రసమ్మతమైందని తనకు ఉన్న శాస్త్ర పరిజ్ఞానంతో నన్ను ఒప్పించటానికి ప్రయత్నించారు. అవునా? ఆశ్చర్యంతో నాకు గుటకపడలేదు. నియోగం తప్పేం కాదు, ఆనాటి నుండి మన పురాణాల్లో ఉన్నదే, ఒప్పుకో అన్నారాయన. నియోగం పద్ధతి ఆ కాలంలో శాస్త్రసమ్మతం కావచ్చు. అప్పట్లో రాజులు తమ రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని నిలుపుకోవటానికి ఈ పద్ధతిని అవలంబించి ఉండొచ్చు. అప్పుడు వైద్యశాస్త్రం కూడా ఇంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి తప్పలేదేమో అంది సౌజన్య. మంచి మాట చెప్పావు అన్నాను. డాక్టర్ చెప్పే పద్ధతులున్నాయి, డబ్బు ఖర్చు అనుకుంటే అనాథ పాపం తెచ్చుకుందాం అన్నాను నేను. వాళ్ళు నా వంశం అవుతారా అని అడిగారు. ఈయన వంశం 10 శతాబ్దాలు నిలవకపోతే భూమండలం బ్రద్దలైపోద్దన్నట్లుగా చిరాగ్గా అంది సౌజన్య. ఆయనంటే అప్పటి వరకు నాకు అభిమానం. ఆయన ప్రమేయం లేని ఆరోగ్య స్థితికి ఆయనేం చేస్తారులే అనే సానుభూతి ఉండేది ఉజ్వల. ఆ దెబ్బతో నాకు అతనంటే అసహ్యమేసింది అంది. మరి ఈ పాప? నా ప్రశ్న అలాగే ఉంది మళ్ళీ చెప్పసాగిందామె. ఉజ్వల, అభిమానం లేని వ్యక్తులతోనైనా కలిసి బ్రతకొచ్చు, కానీ అసహ్యం కలిగిన తర్వాత కాపురం చేయలేం. ఇంకొన్ని గొడవలు, మరికొన్ని రోజుల తర్వాత మేము విడిపోయాం చెప్పి ఊపిరి పీల్చుకుంది సౌజన్య. నేను మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత 2 ఏళ్లకు అమ్మా నాన్న నాకు మళ్ళీ పెళ్లి చేశారు. ఇతను అతనంత పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం ఉన్న వ్యక్తి కాదు. ఒక ఫ్యాక్టరీలో చిన్న ఎంప్లాయ్ అయినా అతనికంటే సంస్కారం ఉన్న మనిషి. ఇది చాలు నాకు అనుకున్నాను. ఈ పాప మా పాపే. పాప వైపు చూస్తూ మురిపింగా నవ్వుతూ చెప్పింది సౌ

0: కృతజ్ఞ. పోనీలే, సంతోషం, మనస్ఫూర్తిగా అన్నాను. చుట్టూ కమ్ముకొచ్చిన చీకట్లను పారద్రోలుతూ కాంతులు చిమ్ముతున్న దీపాలు వెలిగాయి. ఆడి ఆడి అలసిపోయిన పాప అమ్మా అంటూ వచ్చి తల్లి ఒడిలో చేరింది. ఇంక వెళ్దామా? నేను లేచాను. అలాగే అంటూ లేచి పాపను ముద్దులాడుతూ భుజాన వేసుకుంది సౌజన్య. వీడ్కోలు చెప్పుకుని విడిపోయాము. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు శాస్త్రసమ్మతం కంటే ఆత్మసమ్మతానికే కట్టుబడతారన్నమాట సౌజన్యం చూసి అనుకుంటూ మా వారున్న వైపు నడిచాను.
1: ఆత్మసమ్మతం శ్రీమతి ఎం విజయ శ్రీముఖి గారి కథానిక మీరింతవరకు విన్నారు.
2: అసలైన నోట్ ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది మాట వండి కూల్ గా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు వింటారు. భారతదేశంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయ అవగాహన కార్యక్రమమే జుగ్ జుగ్ జియో అభియాన్. ఇది ఏడాది పొడవునా సాగే జాతీయ అవగాహన కార్యక్రమం. 6వ భారతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు వంటి అవయవాలను దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కొత్త జీవితం అందించవచ్చు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి చేసే అవయవదానం పలువురి జీవితాలను కాపాడవచ్చు. అందుకే మన మరణం తర్వాత కూడా మనలోని ఒక భాగం పలువురికి జీవితాన్ని ఇస్తుంది అని స్ఫూర్తిని కలిగిస్తుంది. అందుకే ఈ ప్రచారం కేవలం ఒక్కరోజుతో ముగియకుండా ఏడాది పొడుగునా సాగుతుంది. ప్రచారంలో భాగంగా ప్రజల్లో ఉన్నటువంటి అపోహాలను, భయాలను తగ్గించి ఈ అవయవదానం పట్ల వారికి ఒక స్పష్టతను కలిగిస్తుంది. యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ అవయవదాన ప్రాముఖ్యతను సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ అభియాన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. అవయవదానం గురించి కుటుంబం వారితో మాట్లాడి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రోత్సహిస్తుంది. అవయవదానం అనేది కేవలం దానం మాత్రమే కాదు, అది మానవత్వం, సేవాభావం, ఇతరుల పట్ల మనకు గల బాధ్యతను గుర్తు చేస్తుంది. పూర్వం నుండి పెద్దలు పిల్లలను జుగ్ జుగ్ జియో అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే దీని అర్థం నూరేళ్లు చల్లగా జీవించు. ఈ భావనను కేవలం ఆశీర్వాదంగానే కాకుండా ఆచరణాత్మక సామాజిక ఉద్యమంగా మార్చడమే జుగ్ జుగ్ జియో అభియాన్ ప్రధాన లక్ష్యం. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యం, భద్రత, సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ ప్రచారం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ అభియాన్లో భాగంగా పిల్లలకు వేయాల్సిన టీకాల గురించి, మధుమేహం, రక్తపోటు వంటి వాటిని ప్రారంభంలోనే గుర్తించడానికి, అలాగే వాటికి చేయించుకోవాల్సిన పరీక్షల గురించి, ఇంకా పరిశుభ్రత పాటించడం గురించి, పోషక విలువలు కలిగిన ఆహార విషయాలను, తల్లిపాల ఆవశ్యకతను, ఇలా ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. రోజువారీ జీవితంలో యోగా, నడక, వ్యాయామాల వల్ల ఉపయోగాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ అభియాన్లో అవయవదాన ప్రాముఖ్యతను వివరిస్తారు. అవయవదానం చేద్దాం, మరణించిన తర్వాత కూడా మరొకరికి జీవితాన్ని ఇద్దాం. మీరింతవరకు జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు విన్నారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మన చేతిగోళ్లు కానివ్వండి, కాలిగోళ్లు కానివ్వండి, ప్రతి 15 రోజులకు ఒకసారి పెరిగిపోతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా చేతిగోళ్లు తీస్తున్నప్పుడు కొంతమందికి చివరలు ఎక్కువగా కట్టయిపోయి అక్కడ నొప్పి పెడుతూ ఉంటుంది. క్రమంగా ఇది ఆ గోరు చుట్టూ వాపుకి కానివ్వండి, నొప్పికి కానివ్వండి దారితీస్తుంది. దీనివల్ల పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ నొప్పి తగ్గడానికి కొంతమంది రకరకాల ఆయింట్మెంట్లు కూడా రాస్తూ ఉంటారు. అయితే ఆయింట్మెంట్లతో పని లేకుండా నొప్పి తీసేయడానికి చిట్కా ఇప్పుడు మీకోసం. ఈ వాచినటువంటి గోరు చివరి మీద ఏదో ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఆ గోరు మీద బాగా రాయండి. అలా రాసి ఉంచండి, అంతేనండి, ఇంకేమీ చేయక్కర్లేదు. ఇక సాయంత్రానికల్లా నొప్పి

0: మటుమాయం అవుతుంది. నెయిల్ పాలిష్ ఎప్పుడైతే రాస్తారో, మీరు నీటిలో కూడా ఆ చేతిని పెట్టినప్పటికీ నీరు గోర్లోకి వెళ్లకుండా ఆ నెయిల్ పాలిష్ కిందకి జారవిడుస్తూ ఉంటుంది. అంతేకాదు నొప్పిని కూడా వెంటనే లాగేస్తుంది. ఇప్పుడు మరొక చిట్కా. ఆరోగ్యం గురించి ఎవరినైనా సరే అడిగినట్లయితే చాలామంది చెప్పే సమస్యల్లో నిద్రలేమి ఒకటి. రాత్రి సరిగా నిద్రపట్టడం లేదని, లేకపోతే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయని, ఇలా కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు. మరి మంచి సుఖ నిద్రకు చిట్కా ఇప్పుడు చూద్దాం. రాత్రి పడుకునే ఒక అరగంట ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని అరిపాదం మీద కొద్దిగా రాసి మర్దన చెయ్యండి. అలా ఒక 10 నిమిషాలు చెయ్యండి. అంతేకాదు వేళ్లతో అన్ని చోట్ల నొక్కుతూ ఉండండి. ఇలా ప్రతిరోజు మానకుండా ఒక 15 రోజులు చేసినట్లయితే నిద్రలేమి సమస్యే కాదండి, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. చిట్కా విన్నారు కదా.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: आध्यात्मिक चेतना को प्रत्येक व्यक्ति तक पहुंचाया। और अंत में मुख्य समाचार एक बार फिर, एनटीए ने इस वर्ष जून में हुई यूजीसी नेट परीक्षा के 84 विषयों के अनंतिम उत्तर जारी किए। आपत्तियां दर्ज करने के लिए मंगलवार तक का समय। झारखंड में जेपीएससी जेएसएससी परीक्षा में अनियमितताओं के खिलाफ प्रदर्शन कर रहे विद्यार्थियों ने मुख्यमंत्री हेमंत सोरेन के इस्तीफे की मांग की। राष्ट्र आज पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी को उनकी पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित कर रहा है। गृहमंत्री अमित शाह ने राजस्थान में वाजपेयी जी की प्रतिमा का अनावरण किया। बंगाल की खाड़ी के उत्तर पश्चिम में हवा के कम दबाव का क्षेत्र बनने से उत्तरी ओडिशा में बाढ़ का खतरा बढ़ा। बीडब्ल्यूएफ विश्व चैंपियनशिप कल से नई दिल्ली में शुरू होगी। और क्रिकेट में ऑस्ट्रेलिया की धरती पर बांग्लादेश की पहली टेस्ट जीत। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विजयवाड़ा केंद्रम।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం. బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం.
1: ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో శారదా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదెంబ కార్యక్రమాన్ని వింటారు. సలాం ఇండియా అనే పాటతోని నీరజ, విజేత, నిత్య, మానస, ఖ్యాతి, ప్రసన్న ఆలపించబోతున్న గీతాన్ని మీరు వింటారు.
2: అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము పాడబోయే పాట మన దేశ గొప్ప చరిత్రని, ఔన్నత్యాన్ని కనపరుస్తోంది.

0: మీరు ఇంతవరకు చిన్నారులు పాడిన పాట విన్నారు కదా, ఇప్పుడు ప్రసన్న సరోజిని నాయుడు గురించి వినిపిస్తుంది.
1: అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎస్ఎల్ ప్రసన్న. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్వాతంత్ర యోధురాలు సరోజిని నాయుడు గారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో అత్యంత ప్రభావవంతమైన మహిళా నాయకురాలు మరియు గొప్ప కవయిత్రి సరోజిని నాయుడు గారు. ఆమె రాసిన అద్భుతమైన కవితలు, మధురమైన గొంతు మరియు ప్రసంగాల కారణంగా మహాత్మాగాంధీ ఆమెకు భారత కోకిల అనే బిరుదు ఇచ్చారు. మహాత్మాగాంధీ పట్ల ఆకర్షితురాలైన ఆమె స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారు. 1925లో కాన్పూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. దాని ద్వారా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిన మొదటి మహిళ ఆమె. మహిళా హక్కు పోరాటం కోసం, కేవలం దేశ స్వాతంత్రం కోసమే కాకుండా భారతదేశంలో మహిళల విద్యా హక్కులు, ఓటు హక్కు మరియు మానవత్వం కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఆమె హైదరాబాదులో స్థిరపడ్డారు. హైదరాబాదులో సంస్కృతి ఆమె రచనలపై ఎంతో ప్రభావం చూపింది. ఆమె జన్మించిన 13ఫిబ్రవరిను భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ మహిళా దినోత్సవం, నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.
0: ఇప్పటి వరకు మీరు సరోజిని నాయుడు గురించి విన్నారు కదా. తరువాత 4వ తరగతి విద్యార్థులు ఆలపిస్తున్న తేనెల తేటల మాటలతో గీతాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: మీరింతవరకు చిన్నారులు సహస్ర, జయశ్రీ, కీర్తన, వాగ్దేవి పాడిన పాట విన్నారు కదా. తరువాత నిత్యశ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి వివరిస్తుంది.
1: అందరికీ నమస్కారం. నా పేరు జయ నిత్యశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను భారతదేశ చరిత్రలోనే అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వీరనారి స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడబోతున్నాను. ఆమెను మనం అందరం ప్రేమగా ఝాన్సీ క్వీన్ లేదా మను అని పిలుచుకుంటాం. 1828లో జన్మించిన మణికర్ణిక లక్ష్మీబాయి చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారీ, కత్తిసాము, విలు విద్య వంటి యుద్ధ విద్యలతో ఆరితేరారు. ఝాన్సీ రాజు గంగాధర్రావుతో వివాహం తర్వాత ఆమెను ఝాన్సీ మహారాణి అయ్యారు. బ్రిటిష్ వారు వారి

0: సతత నిరాకరణ చట్టం ద్వారా ఝాన్సీ రాజ్యాన్ని లాక్కోవాలని చూసినప్పుడు ఆమె ఏమాత్రం భయపడకుండా మేరీ ఝాన్సీ నహి దూంగి, నా ఝాన్సీని నేను ఇవ్వను అని గర్జించారు. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తన దత్తపుత్రుణ్ణి వీపునకు కట్టుకొని చేతిలో కత్తి పట్టి గుర్రంపై బ్రిటిష్ సైన్యంతో పోరాడే ఆమె వీరత్వం చరిత్రలో నిలిచిపోయింది. చివరి శ్వాస వరకు దేశ స్వేచ్ఛ కోసం పోరాడి 1858లో ఆమె వీరమరణం పొందారు. మహిళలు బలహీనులు కారని, తలుచుకుంటే శత్రువులను గడగడలాడించదని నిరూపించిన లక్ష్మీబాయి గారు దేశంలో ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఒక గొప్ప ప్రేరణ. ధన్యవాదాలు. జై హింద్.
1: ఇంతవరకు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మీరు విన్నారు కదా. తరువాత జనని జన్మభూమి స్వర్గసే మహాన్ హే అనే గీతాన్ని ఆలపించడానికి వస్తున్నవారు నీరజ, విజేత, నిత్య, మానస, ఖ్యాతి, ప్రసన్న.

జార్దలు ఆలపించిన గీతాన్ని విన్నారు కదా. తరువాత మా దేశంకు ఉన్నది గొప్ప చరిత్ర అంటూ జాహ్నవి, ఆద్య, మిథుల, ధరణి వస్తారు.

మీరు ఇంతవరకు ప్రేమే గమ్యం అంటూ చిన్నారులు ఆలపించిన చక్కని గీతాన్ని విన్నారు కదా. తరువాత దేశం మనదే తేజం మనదే అంటూ మూడవ తరగతి విద్యార్థులను ఆలపిస్తున్న గీతాన్ని వింటారు. ఈ గీతాన్ని ఆలపించడానికి ఆలియా, జైత్రసాయి, భవానీ మనకు వినిపిస్తారు.

దేశం మనదే తేజం మనదే అంటూ చిన్నారు ఆరపించిన చక్కని గీతాన్ని విన్నారు కదా. తర్వాత జయ జయ భారత జాతీయ అభ్యుదయ అంటూ 5వ తరగతి విద్యార్థులను ఆలపిస్తున్న గీతాన్ని వింటారు. ఈ పాట పాడడానికి వస్తున్న వారు మిథుల, జాహ్నవి, ఆద్య.

ఇంతవరకు చిన్నారులు పాడిన పాట విన్నారు కదా. తరువాత దర్శన్ సాయి, విజయ నందన్ సాయి పాడతారు భారతీయ వీరులం భరతమాత బిడ్డలం.

0: ఇప్పుడు మన ఊరు మన బాధ్యత అనే కథను ధరణి చెప్తుంది.
1: అందరికీ నమస్కారం. నా పేరు ధరణి, 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు మీకు దేశభక్తిని కనబరిచే నీతి కథను మీకు చెబుతాను. మన దేశం మన బాధ్యత. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతనికి తన దేశం అంటే ఎంతో ప్రేమ. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు జాతీయ జెండాను చూసి గర్వంగా నిలబడేవాడు. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన కొంతమంది ప్లాస్టిక్ కవర్లు చెత్తను పడేస్తున్నారని చూశాడు. రవి వారిని చూసి, మన దేశాన్ని ప్రేమించడం అంటే జెండాకు వందనం చేయడం మాత్రం కాదు, మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం కూడా దేశభక్తే అన్నాడు. అతను ఒక్కడే చెత్తను ఏరడం ప్రారంభించాడు. అది చూసిన అతని స్నేహితులు కూడా అతనికి సహాయం చేశారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతమంతా శుభ్రంగా మారింది. ఇది చూసిన గ్రామ పెద్ద రవిని అభినందిస్తూ, నిజమైన దేశభక్తుడు తన దేశం కోసం పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు, తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించే ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేస్తున్నట్టే అన్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలోని ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని

0: నిర్ణయించుకున్నారు. నీతి దేశభక్తి అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేయడం మాత్రం కాదు, మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం, దేశాన్ని పరిశుభ్రంగా మరియు అభివృద్ధిగా ఉంచడం కూడా నిజమైన దేశభక్తి. ధన్యవాదాలు.
1: ఇంతవరకు బొమ్మరిల్లు కార్యక్రమంలో శారదా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు.
2: ఇప్పుడు పిల్లలు పాడిన బృందగానం వింటారు.

బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ప్రసారమయ్యే బొమ్మరిల్లు కార్యక్రమంలో మరిన్ని కబుర్లు, కథలు, పాటలు, పద్యాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు బాయి పిల్లలు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలు కలుస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి మలయ సమీరం నాటకం రచన శ్రీమతి పివి శేషరత్నం, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. వినండి మలయ సమీరం నాటకం.
3: బావా బావా.
4: మలయా, నీ అభిప్రాయాన్ని నాన్నగారు చెప్పారులే. నీ మీద నాకేం కోపం లేదు. నువ్వెప్పుడూ సుఖంగా ఉండాలనే నా కోరిక.
3: అది సరేగాని బావా. ఈ మాసిన గడ్డం అది ఏమిటి బావా వేషం? 2 రోజులనే అంత మార్పా?
4: వేషమా? ఏదో కాస్త భావుకత్వం ఉన్నవాణ్ణి కదా. ఏవో ఆశల ఊహల్లో తేలిపోయాను. చదువులో మన ఇద్దరిది ఒకే రకమైన కోర్సు, ఉద్యోగాలు దాదాపు ఒకేలాంటివి.
3: అవును,
4: ఇద్దరు కలిసి ఫారిన్ వెళ్లి ఏవేవో పరిశోధనలు చేసంటూ నా ఊహలకి రెక్కలొచ్చి ఎగిరిపోయాను. కానీ కళ్ళు తెరిచి చూస్తే భూమి మీదే ఉన్నాను. ఈ షాక్ ఏదో 4-5 రోజులుంటుంది.
3: నన్ను క్షమించు బావా, నీ మనసు నొప్పించినట్టున్నాను.
4: నువ్వు నొప్పించడమేమిటి మలయ? ఆశలు పెంచుకోమని నువ్వు చెప్పలేదుగా.
3: చెప్పకపోయినా
4: మరేం మాట్లాడకు. నువ్వంటే నాకు అందుకే ఇష్టం. నీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పేయగల ధైర్యము క్రమశిక్షణ నీ మనసుకున్నాయి. ఈ విషయంలో నేను చాలా బలహీనుణ్ణి
3: బావా.
4: అసలు నా ఊహలకి తగ్గట్టు నేను ఏ ఆర్ట్ సబ్జెక్టు ఎంచుకోక సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానో కూడా నాకు అర్థం కాదు. ఒక్కోసారి వస్తాను మలయ.
3: నాకు అర్థమవుతుంది బావా. నాకు చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఉన్న ఆసక్తి చూసే ఇష్టం అభిరుచి లేకపోయినా నువ్వు సైన్స్ కోర్స్ ఎంచుకున్నావు. ఏమైనా పరిస్థితులు మామూలు అయ్యేందుకు కొంత సమయం తప్పదు.
5: మలయ
3: అమ్మా,
5: లోకంలో నీ అంత విడ్డూరంగా మాట్లాడేవాళ్ళని ఎక్కడా చూడలేదు. అభిషేక్ బంగారం లాంటి కుర్రాడు. మేనమావ కొడుకును చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం?
3: కన్న తల్లివి, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చెప్పనమ్మా. అభిషేక్ అంటే నాకేం వ్యతిరేకత లేదు. కానీ మేనరకాలు చేసుకోవటం సైన్స్ రీత్యా మంచిది కాదని నా నమ్మకం అమ్మా.
5: అయితే ఇన్ని 100 సంవత్సరాలుగా మేనరికాలు చేసుకున్న వాళ్ళంతా నష్టపోయారంటావా?
3: నష్టపోతూనే ఉన్నారమ్మా. అయినా ఆ నష్టాలు సైన్స్ వెలుగులోకి రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాళ్ల పిల్లల అవకరం కలిగి పుట్టిన, మానసిక వైకల్యం కలిగి పుట్టిన, కర్మ పూర్వజన్మ ఫలం అంటూ సరిపెట్టుకునేవారు. కానీ డాక్టర్ చెప్పే మాటలు వింటూ లేదా అమ్మా? అవన్నీ చాలా శాతం మేనరకాల సంబంధం వలనే అని రుజువు చేస్తున్నారు కదమ్మా.
5: నీ అంత తెలివితేటలు నాకు లేవు. నేను చదువుకోలేదుగా. పోనీ మావయ్య వైపు నుంచి ఒక్కసారి ఆలోచించవే.
3: అమ్మా, నా అభిప్రాయాలన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ గౌరవించే మావయ్య అంటే నాకు ఎంతో గౌరవం.
6: నిజం చెప్పావు తల్లి.
3: మావయ్య
6: చిన్నదానివైనా నీ ఆలోచన శక్తి అమోఘం. చూడమ్మా, ఏదైనా మార్పు ఎవరో మొదలు పెడతారని ఆశించే బదులు మనమే మొదలు పెట్టడం మంచిది కదా. ఒక కొత్త మార్గం ఎన్నుకునేటప్పుడు మొదట్లో కొన్ని ఆటంకాలు తప్పవు, కొన్ని మనసులు కలతపడక మానవు. నువ్వు ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో నా కొడుకుని కాదనడం లేదు.

0: నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా.
1: మావయ్యా,
0: కానీ నీలాంటి మాణిక్యం, చదువుల సరస్వతి మా ఇంటికి కోడలు కాలేకపోతుందనే చిన్న బాధను కూడా మించిపోయిందమ్మా నా ఆనందం. నా మేనకోడలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇదిగో జానకి,
1: చెప్పన్నయ్యా.
0: దాన్ని కొన్నాళ్ళ పాటు పెళ్ళి పెళ్ళి అని గోల పెట్టకు. భగవంతుడు దానికి తెలివితేటలతో పాటు మంచి మార్గాన్ని ఎంచుకోగలిగే విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చాడు.
1: అన్నయ్య, మీ మావ మేనకోడలు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించలేకపోతుంది. అమ్మా, మీ బావ పైకి తేలడం లేదు గాని చాలా బాధపడుతున్నాడు. మన అభిషేక్ అన్ని విధాలా బుద్ధిమంతుడు. ఇన్నాళ్ళు దూరాభారం ఇచ్చుకొని దాని బ్రతుకు గురించి ఆరాట పడనక్కర్లేదు అనుకున్నా.
0: జానకి, మేనరికాలు చేస్తే రక్త సంబంధం కనుక వచ్చే కోడలు తమను బాగా చూస్తుంది అనే ఆశతో అత్తమామలు, ఆస్తి బయటకు పోకుండా ఈ కుటుంబంలోనే ఉంటుంది అనే ఊహతో తల్లిదండ్రులు ఆలోచించేవారు. ఆశపడటం తప్పు కాకపోయినా రక్త సంబంధం వారి భవిష్యత్ తరానికి రుగ్మతలు తెస్తున్నప్పుడు వారి శ్రేయోభిలాషులుగా మనం అంగీకరించాలి.

0: అర్థం కాదంటావా? మా బావగారికి నేను నచ్చెప్తాలే, నువ్వేం దిగులు పడకు.
1: అమ్మయ్యా, తుఫాను వెలిసింది మావయ్య, నాకు తెలుసు. నువ్వు ఏ విషయమైనా టేకప్ చేస్తే మరెవరూ ఆలోచించాల్సిన అగత్యం లేదు.
2: అంటే అభిషేక్నే చేసుకోదా, అసలు పెళ్లే చేసుకోదా? అడగనయ్యా నీ మేనకోడల్ని. ఇన్నాళ్ళు దగ్గర సంబంధం ఉంది కదా అని ఇది చదువు అన్నా రీసెర్చ్ అంటున్నా రోజులు నెట్టేశాం. ఆడపిల్లకి పాతికేళ్ళంటే తక్కువేమీ కాదు.
0: ఎందుకు జానికి సవతి బిడ్డలా అలా సతాయిస్తావు దానిని? అమ్మా మలయా,
1: చెప్పు మావయ్య.
0: నా చెల్లెలిది అమ్మ మనసు, నీ భవిష్యత్తు పట్ల వెర్రి ఆరాటం తప్ప మరొకటి తెలియదని నీకు తెలుసు. అయినా నేను అడుగుతున్నాను, నీకు వేరే సంబంధం చూడమన్నావా? చెప్పు తల్లి, నా దగ్గర సంకోచించుకో.
1: అది కాదు మావయ్య, అసలు
2: నీ మొండితనానికి మరీ హద్దు లేకుండా పోతుందేమిటే.
0: నువ్వుండు జానకి, పెళ్ళనే విషయం మనం కదిపింది ఇప్పుడేగా, కాస్త దాన్ని ఆలోచించుకొనివ్వండి. మలయా
1: మావయ్యా,
0: పోనీ నువ్వు వెళ్ళాక తీరిగ్గా రాయమ్మా, మేమెవరం పరాయి వాళ్ళం కాదుగా.
1: అదేం లేదు మావయ్య, నాకు ఒక టార్గెట్ ఉంది, ఫారిన్ వెళ్ళాలి, వెళ్ళే అవకాశం సంపాదించుకోవాలి. అంతవరకు నేను విశ్రాంతి తీసుకోకూడదు, నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి.
2: ఇంకా ఏడాదా? ఏదో సరదా పడుతుందని చదివించామే గాని అప్పుడే పెళ్లి చేసేస్తే పోయేది. రేపొద్దున ఏ కులం కానివాడినో ప్రేమించానంటుంది, అప్పుడు మీరంతా దాని చుట్టూ చేరి ఇలాగే భజన చేస్తారా ఏమిటి?
0: జానకి కాస్త శాంతించమన్నానా? మలయా మలయా, సామాన్లన్నీ సర్దుకున్నావు కదా, ట్రైన్కి టైం అవుతుంది, నేను స్టేషన్ దాకా వస్తాను పద. ఇదిగో ఆటో కూడా వచ్చింది.
1: రండి మావయ్య.
0: మీ అమ్మ గొని కూడా విన్నాక గానీ నాకు ఆలోచన రాలేదు. పెళ్లి విషయంలో నీ మనసులో ఎవరైనా ఉంటే మాత్రం చూడమ్మా, ఈ మావయ్యని మర్చిపోకు. మీ అమ్మకి నీ పెళ్లి పిచ్చి పట్టుకుంది, చాలా బెంగపడిపోతుంది. నీ తమ్ముళ్ళకి సంబంధాలు వస్తున్నాయి కదా. చూడమ్మా, నా దగ్గర ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరం నీకు లేదని మరోసారి గుర్తు చేస్తున్నాను.
1: అలాగే మావయ్య, నీకు నా మీద కోపం లేకపోవటం నిజంగా నా అదృష్టం.

0: ఏమండి ఏమండి?
1: మీరు
0: ఇది భారతదేశం, అందులో ఇది బెంగళూరు, అందులో ఇది ఒక వీధి, అందులో ఒకనొక చోట రెండు తెలుగు కుటుంబాలు, ఒకటి మీది రెండోది మాది.
1: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
0: అలా మీరు ఆశ్చర్యపోయినా తప్పులేదులేండి, ఎప్పుడూ మీ ఇంటికి తాళమే. తాళం తీసున్నా కాగితాలు ముందేసుకుని దీక్షగా ఏవో అంకెలతో క్యాల్కులేటర్లతో కుస్తీ పడుతూ మీరు. 3 నెలలైందండి మీ ఎదురింట్లోకి మేము వచ్చి. మీకు తెలిసే అవకాశం ఉంది కానీ.
1: నేను తెలుసుకోలేదు అంటారు. నమస్తే, రండి. అరే, నిలబడి మాట్లాడుతున్నారు? నాది పొరపాటే గాని భాష గాని భాష మధ్య బ్రతుకుతున్నా నేను. కనీసం మాతృభాష మాట్లాడేవాళ్ళు ఎదురింట్లోకి వచ్చినా తెలుసుకోలేకపోవటం ఘోరమైన అపరాధమే.
0: మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు మాటలొచ్చన్నమాట అమ్మయ్యా.
1: అంటే నేను మోగదని అనుకున్నారన్నమాట. సరే సరే, ఇంకా ఏమనుకున్నారు కూడా చెప్పేయండి బాబు.
0: క్షమించండి, మొదటి పరిచయంలోనే నేను ఇలా మాట్లాడడం బావలేదు కదూ.
1: భలేవారే, మరి ఏం మాట్లాడకపోతే పరిచయం ఎలా అవుతుంది చెప్పండి? నాది తప్పే.
0: అసలు నాకు అనుమానం వస్తోంది, రోజు మీరు అన్నం వండుకు తింటున్నారా?
1: నిజమే సుమండి, ఈ అంకెల్లో పడి నిజంగానే వంట మర్చిపోయాను.
0: మరి మధ్యాహ్నం 3 అవుతోంది అంటే
1: ఇవాళ ప్రొద్దుట బ్రెడ్ కాస్త ఎక్కువ లాగించానండి, కాఫీ 4 సార్లు పడింది, సెలవు కదా.
0: భలేవారే, భోజనానికి సెలవు కాదు కదా, అయినా ఇప్పుడేం వండుకుంటారు గానీ. మా ఇంటికి రండి.
1: ఇప్పుడా మరోసారి?
0: మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థమైంది. పరిచయం చేసుకుని గంట అయినా కాకముందే భోజనానికి పిలిస్తే అనుమానం రాదు. అందులో పెద్ద పెద్ద మీసాలు, నేను వెలన్లా కనిపించుంటాను. అందుకే రోళ్ల కర్ర కూడా పక్కన పెట్టుకున్నారు కదూ.
1: మీరు తమాషాగా మాట్లాడతారే అమ్మయ్యా. నా మనసు ఇవాళ చాలా తేలిగ్గా ఉంది.
0: పదండి, మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది.
1: మీ అమ్మగారా? ఏరి,
0: ఇదిగో నా జేబులో. లేకపోతే ఏంటండి, నా కాస్త వాగుడు ఎక్కువ, ఏమనుకోకండి.

0: అలాగే ఎదురింట్లో నాతో పాటు మా అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఆశ్చర్యపోకండి. అసలు ఒంటరితనం అంటే చెడ్డ భయం నాకు. ఇంత పెద్ద అయినా రాత్రుల్లో ఆంజనేయ దండకం చదవకుండా నిద్రపోను. దెయ్యాల భయం. అందుకే మా వాళ్ళని రప్పించేశాను. అబ్బా, మీరు అన్నం వండుకోకపోవడమే కాదు చక్కగా నవ్వుతారు కూడా. పదండి, తాళం వేయండి. మీకోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు భాష వినపడితే ప్రాణం లేచొస్తుంది. మీరు చాలా సీరియస్ గా మొహం పెట్టి ఇంటికి తాళం వేస్తూ మిలిటరీ సైనికుల్లాగా హై హీల్స్ టకటకలాడిస్తూ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు మీ దరిదాపులకు రావడానికి కూడా భయపడుతున్నారు. నేనే సాహసం చేసి వచ్చేసాను. ఇవాళ మహా మీ కోపం ఎక్కువైందనుకోండి, రోళకరతో కొడతారు తప్ప నన్ను తినేరు కదా. అందుకనే తెగించేశాను.
1: నేనింకా మీ జోకులకి నవ్వలేను గాని పదండి బాబు పదండి, తాళం వేసొస్తానుండని. భోజనానికి మాత్రం కాదు, లైట్ టిఫిన్ చేయించుకుంటాను మీ అమ్మగారి చేత. ఓకే,
0: ఏం తింటారో అది నా బాధ్యత కాదు. మిమ్మల్ని పరిచయం చేసుకుని మా ఇంటికి తీసుకెళ్లేంత వరకే నా పని.

0: ఈ ఇల్లు కడిగిన ముచ్చులా కాదు, అద్దంలా కాదు కాదు, పాలు ఒలికినా ఎత్తుకునేలా ఉంది. బహుశా ఈ ఇంట్లో వాళ్ళంతా నీట్నెస్కి ప్రాణం పెట్టేవాళ్ళై ఉండాలి. అప్పా, ఇంత పెద్ద లైబ్రరీ
1: ఏమిటి చూస్తున్నారు, తీసుకోండి.
0: అరే, ఇన్ని బిస్కెట్సా? మీరే తెచ్చారే అన్నట్టు మీ అమ్మగారు.
1: నేను మీ ఇంట్లో కబుర్లాడుతూ ఉండిపోయాను కదా, అమ్మా చెల్లెళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు, వచ్చేస్తారు, కూర్చోండి. ఈలోగా వీటిని ఖాళీ చేయండి.
0: అప్పా, నాకెంత ఆకలేసిందో, టీ కూడా చాలా సూపర్ గా ఉందండి.
1: అందుకే ఆకలి రుచెరగదన్నారు. ఆ సరే గాని, మీ పేరు తెలుసుకున్నాను, మలయవాసిని కదా, మరి నా పేరేనా అడగలేదు మీరు?
0: నిజమే సుమండి.
1: పోనండి, ఇదేమి ఇంటర్వ్యూ కాదు కదా, మీరు పేరు అడిగితే గాని చెప్పకపోవడానికి. నా పేరు మేఘనాథ్, ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఇంజనీర్ని. మాకు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి, మీరేం అనుకోకపోతే మీ నుండి ఓ సహాయం కోరుతున్నాను.
0: అంటే?
1: బిస్కెట్లు కనీసం అరగకుండానే సహాయం అడిగేస్తున్నాను అనుకోకండి, మరో అరగంటలో నేను డ్యూటీకి వెళ్లేందుకు బస్ క్యాచ్ చేయాలి. మా వాళ్ళకి మీరు కాస్త తోడుగా ఉంటే, అంటే ఏం అక్కర్లేదు, కాస్త మాట సాయం. మరి నేను వెళ్ళొస్తానండి.
0: అరే, వెళ్ళిపోయారే, వాళ్ళ అమ్మగారు వచ్చేదాకా నిన్ను కాపలే ఉండాలన్నమాట. సరే, వంట ఎలాగా లేదు కదా, కడుపు నిండింది కదా, ఇక్కడే చిన్న కునుకు తీస్తే సరే.
2: ఏమండి, మీరు ఎదురింటి మలయవాసిని గారు కదూ?
0: నువ్వెవరు, ఎవరు కావాలి?
2: నేనెవరంటారేంటండి, ఇది మా ఇల్లేగా. ఓ, అర్థమైందిలేండి, మా అన్నయ్య తమాషా వ్యక్తి, నేను తమ్ముణ్ణి అని మీకు చెప్పలేదు కదూ, అందుకే గాబరా పడ్డారు. పర్వాలేదులేండి, అన్నయ్యకి తమాషాలు చేయడం అలవాటే.
0: సరేగాని, మీ అమ్మగారు చెల్లెలు ఏరి ఇంకా గుడి నుంచి రాలేదా? నువ్వక్కడే వచ్చావి?
3: అమ్మా, చెల్లెళ్ళ.
0: అరే, ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా?
3: మీకు నిజంగా తెలీదా, మా అమ్మ అక్కయ్య ట్రైన్ యాక్సిడెంట్ లో నెలల క్రితం పోయారు.
0: అరే సారీ, మరి మీ అన్నయ్య అలా చెప్పారేమిటి? ఐఎమ్ వెరీ సారీ.
3: మీరేం బాధపడకండి, యాక్సిడెంట్ లో నా కాళ్ళు చెయ్య ఫ్రాక్చర్ అయ్యాయి. ఈ కట్లు చూసారా, నేను ఎంతో కష్టం మీద కానీ కదలలేదు, మధ్యాహ్నం నుంచే నిద్రపోతున్నాను, అందుకే మీరు రావడం గమనించలేదు. నన్ను నిద్ర లేపడం ఎందుకని అనే చెప్పకుండా డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. ఇవాళ వంటావడా పని మనిషి కూడా రాలేదు, అన్నయ్య చాలా వస్తే పడ్డాడు.
0: మీ పేరేమిటి?
3: సాయినాథ్.
0: మీరిద్దరే ఉంటున్నారా ఇంట్లో?
3: చెప్తానుంటాడు, అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతుండగా నాన్నగారు పోయారు, అన్నయ్యకు ఉద్యోగం రాగానే మా అందరినీ ఇక్కడికి రప్పించేశాడు. పెద్దక్కకి ఎప్పుడో పెళ్ళయింది, రెండో అక్క పెళ్లి కుదిరింది, మా సొంత ఊళ్ళో పెళ్లి చేయాలని కుటుంబం అంతా బయలుదేరాం. అన్నయ్యకి సెలవు దొరక్క తర్వాత వస్తానన్నాడు. మా రైలుకి యాక్సిడెంట్ అయ్యి అమ్మ అక్కయ్య అక్కడే చనిపోయారు.
0: అయ్యో,
3: నేను మాత్రం ఫ్రాక్చర్లతో బయటపడ్డాను. ఇవాళ వంటావడా పని మనిషి ఒకేసారి సెలవు పెట్టడంతో నాకు సాయం కోసం అన్నయ్య మిమ్మల్ని పిలిచి ఉంటాడు, ఏమీ అనుకోకండి.
0: పర్వాలేదు సాయినాథ్.
3: మీకు తెలుసా,

0: అందుకే అమ్మాయి ఎంతో ఖర్చు పెట్టాడు. అయినా ఇప్పుడంటే ఇలా కాలు ఇడుస్తూ నడుస్తున్నాను, కానీ నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్నండి. ఎన్ని కలలు కన్నాను, ఒక్క యాక్సిడెంట్తో అన్నీ చల్లా చెదిరైపోయాయి. అన్నయ్య డ్యూటీకి వెళ్తే చాలు, కిటికీలోంచి బయటకు చూస్తూ ఆ గ్రౌండ్లో నా వయసు కుర్రాల్లో నన్ను ఊహించుకుంటూ అలాగే కూర్చుంటాను. మలయ్య గారు, నేను ఎప్పటికైనా అలా పరిగెత్తగలనా? లాభం లేదు, ఈ సొట్టకాలు ఈడ్చుకుంటూ బతుకంతా. అబ్బా ఎంత దుర్భరం!
1: అలా అనుకు సాయి, త్వరలోనే నువ్వు పెద్ద చాంపియన్ అవుతావు.
0: మీరు అచ్చమ్మ అన్నయ్యలాగే మాట్లాడుతున్నారు.
1: ఇదిగో ఇక మీదట మీ అన్నయ్య డ్యూటీకి వెళ్ళగానే నాకు ఒక ఫోన్ చెయ్యి, మనిద్దరం కబురే చెప్పుకుందాం, ఓకేనా?
0: మీకు సెలవులు ఉండాలిగా. అయినా అన్నయ్య ఉన్నప్పుడు కూడా రండి మలయ్య గారు, అన్నయ్య మంచి జోకులేసి నవ్విస్తాడు.

0: వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటే ఏంటి మావయ్య?
1: నిన్ను చూసి ఏడాది దాటిందమ్మా, చూడాలనిపించి వచ్చేశాను. చూశాను, వెళ్ళిపోతున్నాను.
0: అభిషేక్ ఎలా ఉన్నాడు మావయ్య?
1: వాడి మాటకేం గాని మలయ్య, ఈ ఫోటో చూడు. అబ్బాయి రంగు తక్కువైనా కలైన ముఖం, మంచి ఉద్యోగం, నీకు అన్ని విధాలా నచ్చుతాడని మీ వాళ్ళ నమ్మకం. చూడు, నువ్వు అంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీ ఇద్దరికి నచ్చాకే ముహూర్తాలు పెట్టించవచ్చు. బాగా తెలిసిన కుర్రాడే.
2: మలయ్య గారు, మలయ్య గారు! అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నారుగా.
0: చెప్పు సాయి.
2: ఇవాళ అన్నయ్య పుట్టినరోజు.
0: ఓహో,
2: మంచి తెలుగు సినిమా వచ్చిందంట. ఈవినింగ్ మీరు డ్యూటీ నుంచి రాగానే వెళ్దాం అని చెప్పాడు. ముందే చెప్తే.
1: ఎవరమ్మా ఈ కుర్రాడు?
2: నా పేరు సాయినాథ్ అండి.
0: మన ఎదురింట్లోని వీళ్ళ అన్నయ్యతో మేఘనాథ్తో ఉంటున్నాడు సాయి.
2: చెప్పండి మలయ్య గారు.
0: ఈయన మా మేనమామ.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ఇవాళ రాత్రికే ప్రయాణం, అందుకే ఈసారికి వీలు పడదని మీ అన్నయ్యతో చెప్పు.
1: పుట్టినరోజున పిలిచిన వాడిని నిరాశపరచడం ఎందుకమ్మా? సినిమాకి మన ఇద్దరం తప్పక వస్తామని చెప్పు.
0: అదేంటి మావయ్య, నువ్వు సినిమాలు చూడుగా.
1: నీకోసం చూస్తానులే తల్లి.
3: బాబాయ్ గారు.
1: చెప్పు బాబు.
3: అమ్మా చెల్లెళ్ళు చనిపోగానే మాది బొత్తిగా ఆడదిక్కులేని సంసారం అయిపోయింది. మేము ఒంటరిగాళ్ళం అయిపోయాం. ఆ రోజు అవసరం కోసమైనా సరే నేను తెగించి మలయవాసిని గారితో పరిచయం చేసుకోవడం చాలా మంచిదే అయింది బాబాయ్ గారు. తమ్ముడిని వదిలి డ్యూటీకి వెళ్ళినా నాకు నిశ్చింతగా ఉండేది. వాడు ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాడు. ఈరోజు మా బంధాన్ని మీరు పెళ్లితో శాశ్వతం చేస్తానంటుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది.
4: అబ్బా, మిమ్మల్ని కాదు నిన్ను వదినా అంటానని తలంచుకుంటేనే ఎంత బాగుందో. చీకట పడగానే పనుంది అంటూ నువ్వు ఇక వెళ్ళిపోవు కదనా?
1: వెళ్ళిపోదులేవయ్యా, ఈ గృహలక్ష్మి ఇంకా మీ ఇంట్లోనే కొలు ఉంటుందిలే.
3: వస్తాం బాబాయ్ గారు, పదసాయి.
2: అలాగే అన్నయ్య.
1: అమ్మా మలయ్య.
0: మావయ్యా,
1: నీ సెలక్షన్ బాగుందమ్మా. ఎంతైనా చదువుకున్నదానివి కదా. అతను కూడా నువ్వంటే బాగా ఇష్టపడుతున్నాడమ్మా. పైగా సంస్కారవంతుడిలా ఉన్నాడు. వెళ్ళగానే మీ అమ్మా నాన్నకి చెప్పి తీసుకొస్తాను. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయమ్మా.
0: మావయ్యా, ఇన్నాళ్ళు నీకెలా చెప్పాలని నాకు అర్థం కాలేదు. కానీ నువ్విలా రావటం ఇదంతా ఆశ్చర్యమే.
1: నా మేనకోడల మనసు నాకు తెలియదా?
0: నువ్వెంత మేరు గంభీరుడు మావయ్యా. అదే మరొకడైతే తన కొడుకుని కాదన్న మనిషి ఏడాది తిరగకుండానే వేరొకరిని చేసుకుంటున్నందుకు కాస్త కూస్త అసూయ ప్రకటించుండటము, ద్వేషంతో చెడగొట్టడము చేసేవాడు. కానీ నువ్వు ఏమాత్రం కపటం లేని మనిషివి మావయ్యా. ఒక్క కోరిక
1: చెప్పమ్మా.
0: నా మీద నిజంగా నీకు కోపం లేకపోతే అభిషేక్ కూడా ఇదే ముహూర్తానికి పెళ్లి సెటిల్ చేయాలి.
1: ముందు నీ పెళ్లి కాని, తర్వాత వాడే దారికొస్తాడు.
3: అబ్బా, కాలచక్రం ఎలా తిరిగి

0: ఆగిపోతుందో చూస్తున్నావా మలయ?
1: నాకు మాత్రం ఆగిపోయినట్టే ఉంది. అనురాగ పూరితుడైన భర్త, అభిమానించే మరిది, రబ్బర్ బొమ్మల్లాంటి మన కొత్త వెలుగులు, శ్వేత బబ్బులు, బుడిబుడి నడకలతో వాళ్ళు స్కూలుకు వెళ్ళటం.
0: కానీ జీవితం అప్పులమయం అయిపోలేదు, అందుకు నీకు హైరానాగా లేదు?
1: అప్పులైతేనే మన సాయినాథికి ఆపరేషన్ అయ్యి కాలు బాగయింది. చక్కగా చదువుకొని ఉద్యోగస్తుడై ఓ ఇంటివాడి కూడా అయ్యాడు. మన పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కదా.
0: పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్ల కోరికల్లాగే ఖర్చులు పెరుగుతున్నాయి కదా. నాకైతే రోజు పిల్లల చదువులు, అప్పులు, తీర్చవలసిన వడ్డీలు ఇవే కళ్ళలోకి వస్తున్నాయి మలయ.
1: అంటే నేను రావటం లేదనమాట.
0: నువ్వు కళ్ళలో ఎందుకు? ఇళ్ళలో నా కళ్ళ ఎదుటే ఉన్నావుగా.
1: మీ కళ్ళలోకి వచ్చే ఓ అవకాశం తెప్పించినా?
0: వద్దు మలయ, రోజు నేను నిద్ర లేవగానే నువ్విలాగే ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి.
1: కానీ మరి అప్పులు?
0: నిజమేననుకో.
1: ఇన్నాళ్ళకి నా కృషి ఫలించి మన ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చేసే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది.
0: ఏమిటది?
1: నేను చిన్నప్పటి నుంచే కలలు కన్న అపురూపమైన అవకాశం, గల్ఫ్ల ఉద్యోగం. జీతం నెలకి 80,000, 2 ఏళ్ళు కాంట్రాక్ట్ అండి.
0: ఇప్పుడెందుకు మలయ పిల్లల్ని వదిలి అంత దూరం వెళ్ళడం? పైగా ఒంటరిగా. అప్పులంటావా? ఈ దేశంలో మనం ఒక్కళ్ళమే కాదుగా ఇలా ఉన్నది. జీవితం అంటేనే అంత.
1: నేను ఒప్పుకోను. మనకి రైలు ఎక్కే అవకాశం లేకపోతే సరే, అవకాశం కలిగి సీటు కూడా దొరికినప్పుడు రైలు ఎక్కనంటే ఎలా? 1-2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టి గడిచిపోతాయండి.
0: నాకెందుకో ఇదేం బాగాలేదు.
1: అదే బాగుంటుంది. గానగిద్దుల్లా ఈ ఉద్యోగం చేస్తుంటే ఎప్పటికి మనం గట్టును పడతాం చెప్పండి. ముందు నేను వెళ్తే పిల్లలకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాట్లాడరే, అసూయ ప్రాణనాదా.
0: నా సంగతి నీకు తెలీదు.
1: అయితే ఓకే అనియండి ప్లీజ్. మన శ్వేత బబ్బులికి కూడా కాస్త వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగల వయసు వచ్చింది. నేను వెళ్ళడానికి అప్పుల్లో అప్పు చేస్తే 2 ఏళ్ళు తీర్చేస్తాం. తర్వాత మన ఇల్లు ఇంద్రభవనంలా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక, అందమైన ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, సర్వెంట్లు, మంచి బట్టలు, దర్జాలు. ఆహా, ఓహో, అసలు అవకాశం రావటమే కష్టం. వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి.
0: కానీ 2 ఏళ్ళంటే బాప్రే, 365x2 అంటే 730 రోజులు.
1: మా శ్రీవారి బంగారు తండ్రి కదూ, నేను చెప్పినట్టు వింటారు.
0: మలయ, నా కాళ్ళకి ఇలా బంధాలు వేయడం ఏం బాగాలేదు.
1: పోనీ, ఇలా వేస్తాను సరేనా? ఒప్పేసుకోండి నాదా.
0: సరే.
2: హాయ్ మలయ, ఎలా ఉన్నావే?
1: ఉరుములేని పిడిగిలా వచ్చేసా.
2: కౌసల్య,
1: అమెరికాలో ఉంటున్నావు అన్న మాటే గాని 6 నెలలకు ఒకసారి అనకాపల్లి నుంచి వచ్చినట్టు వచ్చేస్తావే. ఇంతకీ నీ సీత సావిత్రి అంటున్నారే, అయినా అమెరికాలో పుట్టిన కూతులికి సీత సావిత్రి పేర్లేమిటే?
2: ఏమోనే, 7 ఏళ్లుగా ఇండియాలో లేకపోవడం వలనో ఏమో నాకు మన సంస్కృతి సంప్రదాయాలంటే విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అంతెందుకు, నేను మా పిల్లలకి బాల్ డ్యాన్సులతో పాటు మన శాస్త్రీయ సంగీతం, డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నాను తెలుసా.
1: అదృష్టవంతురాలు కౌసల్య. నీ చదువు అయిపోతుండగానే మీ పేరెంట్స్ ఓ డాక్టర్ని పెళ్లి చేసి మీ ఇద్దరిని హనీమూన్కి పంపినట్టు అమెరికా పంపేశారు. జీవితంలో నీకు ఏ కోరిక తీరకుండా మిగిలిండదు.
2: భలేదానివే. ఇప్పుడు నా కోరిక ఏంటో తెలుసా?
1: ఏమిటి?
2: అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలని. మా వారు కూడా అలాగే అనుకుంటున్నారు. మొత్తానికి మరో 2 నెలల్లో పర్మనెంట్గా వచ్చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం.
1: అదేంటే, నాలాంటి వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ ప్యారడైజ్ వదిలిపెట్టి ఏ కుప్పలకు వస్తావా?
2: అమెరికా అంటే స్వర్గం అనుకుంటున్నావు నువ్వు. అక్కడి వాళ్ళకి తమ పిల్లనిచ్చి 7 ఏళ్ళు తిరగకుండానే వాళ్ళు వదిలేస్తుంటే అహోరాత్రాలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆడపిల్లల కథలు వినడం లేదు?
1: చెదురు మధురగా ఎక్కడో ఏవో జరిగాయని మొత్తం అమెరికానే తప్పు పడితే ఎలా కౌసల్య? అయినా ఇక్కడ మాత్రం ఏముంది? మాలాంటి వాళ్ళు ఎంత పని చేసినా ఎదుగు బొదుగు లేని జీతాలు, జీవితాలను.
2: మలయ్య, నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం హోమ్ సిక్నెస్ పట్టేసుకుంది తెలుసా.

0: అందుకే వచ్చేస్తున్నాం. డబ్బు కేవలం సౌకర్యాలు కలిగిస్తుంది గాని తృప్తినివ్వదనిపిస్తుందే నాకు అన్నట్టు నువ్వు గల్ఫ్ వెళ్తున్నావని విన్నాను. మీ మామయ్య నీ గాడ్ ఫాదర్ కదా, ఏమన్నారు?
1: అదొకటే నా మనసును అడ్డుకుంటుందే. ఇప్పటి వరకు మావయ్య నా మాటని ఎప్పుడూ కాదనలేదు. ఇదిగో ఇందాకనే వచ్చింది ఉత్తరం చూడు.
2: అమ్మా మలయ, దూరపు కొండలు నునుపు. నువ్వు చిన్నపిల్లవి కాదు, బాగా ఆలోచించు. పిల్లలు సంధి వయసులో ఉన్నారు, వాళ్ళకి ఈ వయసులో తల్లి సాయం ఎక్కువ అవసరం. అమ్మా, మీ అత్తవారి వైపు మాత్రం పిల్లల్ని చూసేందుకు ఎవరున్నారు? ఈ కాలం పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, వాళ్ళని కాయడం కాస్త కష్టమే. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని చనువు వల్ల నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. మలయ్య, తృప్తి అనేది చాలా చిత్రమైందమ్మా. డబ్బు సంపాదనలో తృప్తికి అంతం ఉండదు. సంపాదిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. నీకు ఇవన్నీ తెలియవని కాదమ్మరు. అమ్మగా భార్యగా అన్నిటికీ మించి ఒక గృహిణిగా ఆలోచించు. ఇంతకంటే నేను ఇంకేం రాయను. ఆశీస్సులతో మామయ్య.
1: నువ్వేమంటావు కౌసల్య?
0: నేనిచ్చే సలహా రుచించకపోగా నీకు కోపం తెప్పిస్తుందేమోనే మలయ్య.
1: అర్థమైందిలే. ఎందుకో గాని నన్నే ఎవరు అర్థం చేసుకోవట్లేదు.
0: అది కాదే, బాగా ఆలోచించి నిర్ణయించుకో. ఇదొక ఊబి. ఒక్కసారి అడుగుపెట్టామంటే ఆ ఉచ్చు నుంచి వెనక్కు రాలేం. మమ్మల్ని చూసావుగా. వస్తాను మలయ్య, ఇంకా బోల్డ్ పనులున్నాయి.
1: కడుపు నిండిన వాళ్ళకే ఎన్ని కబులైనా చెప్తారు. ఇన్నేళ్ళుగా అమెరికాలో ఉంటూ కోట్లు సంపాదించుకొని ఇప్పుడు అక్కడ ఏం లేదు అనేవాళ్ళ సలహాలు ప్రగతి నిరోధకాలే. మావయ్య అన్నట్టు నేను చిన్నపిల్లనేం కాను. కుటుంబం కోసం పాటు పడాలనుకోవటం తప్పు కాదు. ఒక సుఖం ముందు కొన్ని త్యాగాలు తప్పవు. ఆయనకి పిల్లలకి రెండేళ్లు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఏడాదికి ఒకసారి ఎలాగ రావచ్చుగా? తమ్ముళ్ళు సాయి నన్ను అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. శ్వేతాబాపులు అమ్మ గల్ఫ్ వెళ్తుంది అంటే ఎంతో ఉత్సాహం చూపించారు. వెళ్ళి మమ్మీ, డాడీని మేం జాగ్రత్తగా చూసుకుంటాం, అల్లరి పెట్టుకుంటా, బుద్ధిగా చదువుకుంటాం, నీకు బోలుడు లెటర్స్ రాస్తాం, మా మమ్మీ ఫారెన్ వెళ్తే మాకు ఎంత గొప్ప అన్న కల్లా కపట లేని వాళ్ళ మాటలు గుర్తొస్తే నా మనసు తేలిక పడుతుంది. అయినా అన్నీ ఆలోచించి వెళ్లాలని నిర్ణయించుకునే నన్ను ఎవరూ ఆపలేరు.
3: మలయ్య గారు, ఈ దేశంలో ఆడవాళ్లకి బొత్తిగా స్వేచ్ఛ లేదండి బాబు. ఈ నల్ల ముసుగులతో నాకు పిచ్చెక్కిపోతోంది.
1: ఏం చేస్తాం, ఇక్కడ విదేశీయుల మీద బాగా ఆంక్షలిక వందన గారు. ఎవరు ఎక్కడికి పర్మిషన్ లేకుండా ఎవరి ఇళ్లకి వెళ్లేందుకు వీల్లేదు. వెళ్ళినా క్షణాలతో సహా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి.
3: ఆ బాధపడలేకనే కదా ఎక్కడికి వెళ్లడమే మానుకున్నాం.
1: వీళ్ళ దృష్టిలో మన ఇండియన్స్ అంటే బానిసలు, డబ్బు పారిస్తే కొనుక్కోగలిగే వస్తువులు. వీళ్ళ ఈ భావన మాత్రం నాకు బాగా కోపం తెప్పిస్తుంది.
3: పేదవాడి కోపం పెదవికి చేయటని వీళ్ల దృష్టిలో మనం దరిద్రులం. అయినా ఇక్కడికి వచ్చిన మన వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు కదండి. ఎంతసేపు ఏదో రకంగా సంపాదించి డబ్బు పోగేసుకుని ఇండియాలో తమ బంధువులకి పంపించుకోవడానికి ఆరాటం. అందుకే మరీ అలసైపోతున్నాం. ఏమిటో, జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా భరించక తప్పడం లేదు మలయ్య గారు. ఎంత త్వరగా విముక్తి దొరుకుతుందా అనిపిస్తోంది.
1: కానీ ఇక్కడ చేసే పనికి ఇండియాలో అంత డబ్బు రాదుగా.
3: అందుకేగా పడున్నాం. ఈ దేశం వాళ్ళకి మాత్రం డబ్బే డబ్బు. ఒక్కొక్కరికి నాలుగేసి పెట్రోల్ గనులు, అంటే బంగారపు పంటలు.
1: అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక విలాసాలకు ఖర్చు పెడుతున్నారన్నమాట. ఒక్కొక్క మగవాడికి 10-15 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి డజన్ కి తక్కువ కాకుండా పిల్లలు.
3: నేను పనిచేసే ఆసుపత్రులలో కూడా 10 మందిని కన్నవాళ్లు కూడా ఇలా డెలివరీ కాగానే అలా లేడి పిల్లల్లా గెంతుతూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆరోగ్యం అంటే వీళ్ళదేనండి మలయ్య గారు.
1: అయినా ఇక్కడ ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదుగా. బయటికి వెళ్లేందుకు వాళ్ళ సాంప్రదాయం అంగీకరించదు.
3: ఇది వింటే మీరు నవ్వుతారు మలయ్య. మా ఆసుపత్రులకు వచ్చే స్త్రీలకి వచ్చే జబ్బులేమిటో తెలుసా?
1: ఏమిటి?
3: కాలు బెణికిందని, మెడ తిరగడం లేదని, తలనొప్పని, ఇలాంటివే ఎక్కువ. ఒక్కో

0: ఒక్కసారి ఎంతో జాలేస్తుందండి వాళ్ళని చూస్తూ ఉంటే. డాక్టర్తో రహస్యంగా, దయచేసి ఏ జబ్బు లేదని అనకండి, ఏదో ఒకటి రాసుకుని 4 సార్లు బయటకొచ్చేలా చేయండని బతిమాలుతారు.
1: అదే మన ఇండియాలో అయితే జబ్బు ముదురుపోయి ప్రాణం మీదకొచ్చినా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం, డబ్బు ఉండదు పాపం మన ఆడవాళ్ళకి.
0: ఇక్కడ స్త్రీ అంటే భర్తకి విలాస వస్తువు కదండి, అందుకే డెలివరీకి వస్తున్నా మేకప్ అయ్యే ఉంటారు ఆకర్షణ కోసం. ఎన్ని పాటలోనట, భర్తకి ఎక్కడ తమ మీద ప్రేమ పోతుందోనని భయం, మరో పెళ్లి చేసుకుంటే తమ దగ్గరుండే టైము మరింత తగ్గిపోతుందిగా.
1: అయితే అంత డబ్బు లేకపోయినా మన ఇండియాలో స్త్రీలే స్వేచ్ఛాజీవులన్నమాట.
0: అంతేగా మరి.

0: ఎందుకో గాని ధనం మూలం విధం జగత్ అన్నది నా విషయంలో అక్షరాల నిజమనిపిస్తుంది. తమ్ముళ్ళతో అనుభవమైంది. ఏడాది క్రితమే ముగ్గురు, ఒకళ్ళు తెలియకుండా మరొకళ్ళు తన్ని అప్పుగా 3.5 లక్షలు అడిగారు. 6 నెలల తర్వాత నీకు మాకు అప్పేంటక్క అన్నాడు పెద్దాడు. 10 లక్షలు సంపాదిస్తున్నావు, 1 లక్ష ఒక లెక్క నీకు అన్నాడు చిన్నాడు. వాళ్ళైతే తోడబుట్టిన వాళ్ళు. ఇక ఈయన అలాగే తయారయ్యారు. ఏంటో మలయ్య, నువ్వు సెలవులకొస్తే 6 నెలలు నేను సెలవు పెట్టేస్తా, కాస్త ఎట్టెన్ని తిరుగుతో, రొటీన్ లైఫ్తో విసుకెత్తిపోతుంది అని రాసేవారు కాస్త. ఈయనలో ఎంత మార్పు, ఎంతో ఆతృతగా ఉత్తరవిప్పు చూస్తే. ఏ బాకీకి వడ్డీ ఎంతయిందో, ఏ అప్పు ఏ నెల తీరుతుందో, మొత్తానికి అకౌంట్ బుక్లో ఉంటుంది. ఈ మధ్యనే రాసిన ఉత్తర్వులు మలయ, ధర ఎక్కువైనా నేను కొంటున్న ఇల్లు నీ అభిరుచికి తగ్గట్టుగా ఇంద్రభవనంలాగే ఉంటుంది, చూస్తే అస్సలు వదులువు. కారు కొనే ప్రపోజల్లో ఉన్నాను, ఇంట్లో మోడర్న్ వస్తువులు ఎన్నో వచ్చాయి అని రాశారు. చాలా కాలం తర్వాత సాయినాథ్ రాసిన ఉత్తరం ఎప్పు బుద్ధి కాలేదు. ఏముంటుంది, డబ్బు కోసం రాసుంటాడు. అరే, ఇలా ఆలోచిస్తున్నానేమిటి, నా మనసు క్రమంగా బండబారిపోతుందా? అలా కాకూడదు, ఈ ఉత్తరంలో ఏముందో చూద్దాం.
1: వదినా, నువ్వు గల్ఫ్లో ఉండటం నాకెందుకో ఇష్టంగా లేదు. ఈ 3 నెలలు ఎలాగోలా గడిపి వచ్చే యోజన. డబ్బు ప్రవాహంలో వస్తూ ఉంటే దాని మీద అభిలాషకు అంతూ ఉండదు. నువ్వు ఆసిపోతువని నేను అనడం లేదు. నీ సంగతి నాకు తెలియదా? ఏ రక్త సంబంధం లేని నా కోసం ఎంత తాపత్రయపడ్డావో నేను ఎరగనా? నీ పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, నువ్విక్కడుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
0: ఎందుకిలా రాశాడు? పిల్లలేమైనా పెడత్రవ పడుతున్నారా? కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం ఉన్నా? ఎందుకు ఇంకెక్కడ ఉండాలనిపించడం లేదు? ఎప్పుడెప్పుడు ఆయన్ని పిల్లల్ని చూద్దామని ఉంది. ఇన్నాళ్ళు సంపాదించింది చాలు, నేను అక్కడ కూడా ఉద్యోగంలో మళ్ళీ చేరాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం రాశానుగా, ఆయన ఉత్తరం ఇవాళ రేపు అందుతుంది, చూస్తాను. ఉత్సాహంతో ఉన్నప్పుడు టైం ఇట్టే గడిచిపోతుంది, కాలానికి కాళ్ళు వస్తాయి. కాని ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనే ఆలోచన ప్రవేశిస్తే నరకమే, కాలం క్షణం కూడా కదలదు. కష్టపడి ఇంటికొస్తే బావురు మంటున్న ఒంటరితనం. 6 నెలల క్రితం వందని వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరీ పిచ్చెక్కిపోతుంది. అబ్బా, నెల్లాలు ఎదురుచూపు ఫలించింది. ఆయన నుంచి ఉత్తరం వచ్చేసింది, ఆయన ఉత్తరంతో పాటు మామయ్య గారి ఉత్తరం కూడా వచ్చిందే. ముందు ఆయన ఉత్తరం చదువుదాం. ఏళ్ళొస్తున్నా ఉత్తరం అంతా విరహవేదన ఉంటుంది అబ్బాయి గారికి.
2: మలయ, తొందరపడి అవకాశం వదులుకోకు. అవకాశాలు అందరికీ రావు, వచ్చిన వాటిని వినియోగించుకోవడంలోనే ఉంది మనిషి తెలివంతా. నీ అనుభవం బబ్లూకి పనికిరావచ్చు. నువ్వు మరొక 2 ఏళ్ళు కంటిన్యూ చేస్తే మన జీవితం అంతా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు.

0: కారు మార్చేసి కొత్తది కొన్నాను. పుష్పక విమానంలా ఉంది. కొత్త మోడల్ ఏదైనా మన ఇంట్లో ఉండాల్సిందేగా. నీ కోరిక నాకు తెలీదా? ఇంట్లో అన్ని గదులు ఏసీ చేయించాను. ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టాలని ఐడియా. బబ్లు నెక్స్ట్ ఇయర్ ఊటీలో చేరుతాడు. శ్వేత డాక్టర్ చదవాలనుకుంటోంది. రత్నాల్లాంటి మన బిడ్డల్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? దేవిగారి ప్రసాదమేగా. నీ విరహం మాత్రం తప్పటం లేదు. పోనీ ఇంకెంత? 2½ ఏళ్ళు అంతేగా. నీ ప్రియనాథుడు మేఘనాథ్.
1: కొంపతీసే ఆయన నన్ను బంగారు గుడ్లు పెట్టే బాత అనుకోవటం లేదు కదా. సరే, మావయ్య గారు ఏరా సరే చూద్దాం. ఎన్నాళ్ళైందా ఆయన చేతివ్రాత చూసి.
2: మలయ్య, ఈ ఉత్తరం తొందరపడే రాస్తున్నానమ్మా. నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ పొడిగించుకోకు సుమా. ఎందుకో పిల్లల్ని చూడాలనిపించింది. ఈ మధ్యనే బెంగళూరు వెళ్ళాను. పిల్లలు బుత్తిగా దారం తగిన గాలిపటాల్లా కనిపించారు. అయినా గృహను నువ్వు ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ మామూలు అయిపోవచ్చు. జాదస్తంగా రాస్తున్నాను అనుకోకు. పెద్దవాడిని అయిపోయాను కదా. నాకెందుకో ఇక నువ్వు రావడం మంచిదనిపిస్తుందమ్మా. చెప్పానుగా, సంపాదనకు అంతం ఉండదు. కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేయాలనుకోవడం లాంటిదే తల్లి. ఆ కెరటాలు తగ్గడం అంటూ ఉండదు, మన అవసరాలకు అదుపు ఉండదు. సదా నీ శ్రేయస్సు కోరే మామయ్య.
1: నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అసలు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి పని కష్టంగా ఉంది. అంత దూరానే ఉండి ఏమీ చేయలేకపోగా ఆయనకి పిల్లలకి తీరని మనస్తాపం కలుగుతుందనే భయంతో యాక్సిడెంట్ విషయం ఆయనకి రాయలేదు. దుబాయ్లో నెల్లాళ్ళు ఆసుపత్రిలో ఉన్నా అసలు బ్రతుకుతాను అనుకున్నానా? ఆ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక ఊడిన చర్మంతో నా మొహం చూసి నాకే భయం వేసింది. ఒకవైపు అంతా జుట్టులేదు, మెడ చెంప, ఆ వైపు చెయ్యి కాలు కూడా చర్మం కాలిపోయి వికారంగా ఉన్నా బట్టలు కప్పేస్తున్నాయి కనుక పర్వాలేదు. ప్లేన్ దిగగానే ఆయనను చూసి షాక్ తినరు కదా. అందమైన అమ్మ చెంప ఇలా కాలిపోయినందుకు బబ్లు శ్వేత ఏడుస్తారేమో. ఎందుకో నా అన్న వాళ్ళందరూ నాకు కావాలనిపిస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, ఇండియా వెళ్ళిపోవాలి, ఇండియా వెళ్ళిపోవాలి.
0: మలయా, అన్నం తిన్నావా?
1: ఆ, పిల్లలు ఇంకా రాలేదా?
0: బబ్లు శ్వేత పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, పిల్లలు నీ దగ్గరికి రావటం లేదని ఏం అనుకోకు మలయా. ఇన్నాళ్లుగా నువ్వు దూరంగా ఉన్నావు కదా, 4 రోజులు పోతే వాళ్లే చేరుతారు నీ చుట్టూ.
1: చాలండి, అక్కడికి నేనేదో బాధపడిపోతున్నట్లు.
0: నా మలయేనా ఇలా అయిపోయింది? ఇంత ప్రమాదం జరిగితే నాకెందుకు రాయలేదు? నేను నీకేమీ కాననుకున్నావా?
1: అబ్బే, దూరంలో ఉన్నా మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని.
0: పోనీలే మలయా, ఇక్కడ నువ్వు కష్టపడేందుకు వీల్లేదు. అందుకే వంట మనిషిని పెట్టాను. చాలా రోజులై, నీకేం కావాలన్నా అడిగి చేయించుకో. కావాలంటే మరో 1000 ఎక్కువ ఇచ్చేద్దాం.
1: మీరేమిటి, మరింత ఆలస్యంగా భోంచేస్తే ఆరోగ్యం పడవదు.
0: ఏం చేయను మలయ, కొత్త బిజినెస్ కదా, మనం దగ్గరుండి జాగ్రత్తగా డీల్ చేయకపోతే నష్టం. మలయ, నువ్వున్న 4 రోజులు ఎక్కడికి కదలకూడదనే అనుకున్నాను. నువ్వు గల్ఫ్ వెళ్ళక ముందు పిల్లలతో కలిసి తిరుపతి, వైజాగ్, అరకు వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసామో గుర్తుందా? పోనీ, ఓ 1 వారం రోజులు ఎటైనా వెళ్దామా?
1: నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో 4 రోజులు ఉండిపోయే చుట్టూలా ఈ మర్యాదలేమిటండి? ఇది మన ఇల్లు అని మర్చిపోతున్నారు. జీవితం అంతా ఇక్కడ కాకపోతే ఎక్కడికి పోతాను?
0: అదేమిటి, సెలవు ఈసారి ఎక్కువ రోజులు ఇచ్చారా ఏంటి?
1: సెలవేమిటి?
0: నా ఉత్తరం అందలేదా మలయ?
1: అందింది.
0: మరి
1: ఏంటి, నేను ఈ పరిస్థితిలో అక్కడ ఇంకా పని చేయగలను అనుకుంటున్నారా?
0: అది కాదు మలయ, నువ్వు మరో 4 నెలలు రెస్ట్ తీసుకునే వెళ్ళు, పోతే ఓ 4 నెలల జీతమే పోతుంది.
1: జీతం జీతం జీతం, ఎంతసేపు డబ్బు మాటేనా? అరే, ఇలా మారిపోయారేమిటండి? అసలు మీరు మీరేనా? డబ్బంటే ఎంత చేదరించుకునేవారు.
0: భలేదాని మలయ, జీవితంలో డబ్బు విలువ తెలిపింది నువ్వే. లేకపోతే బావిలో కప్పల్లా అక్కడే

0: పెట్టుకుంటూ అదే ప్రపంచం అనుకునేవాళ్ళం. కానీ డబ్బు ఎన్ని సుఖాలు ఇస్తుందో, సొసైటీలో ఎంతటి స్థానం ఇస్తుందో, డబ్బు ఎలా పిల్లల్ని పెడుతుందో చూస్తున్న కొద్దీ నాకు ఎంతో ప్రేమ కలుగుతోంది డబ్బు అంటే.
1: ఏమైనా నేను తిరిగి ఆ వంటను నరకంలోకి వెళ్ళలేను.
0: ఇప్పుడు ఇలా నన్ను నట్టేట్లో ముంచేస్తే ఎలా మలయ్య? నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లో పూర్తిగా మునిగిపోయాను.
1: మనకి ఏ ప్రాజెక్టులు వద్దండి, ఉండేందుకు చక్కని ఇల్లుంది, ఇన్నేళ్ళుగా సంపాదించింది, బ్యాంకులో ఉంది, దాని మీద వడ్డీతో మరో 10 మందిని దర్జాగా పోషించగల స్తోమత మనకుందండి.
0: మరి 10 మందిలో నా మాట పోదా?
1: అయితే ఏమంటారు కదా, ఏమంటారు? అసలు మీరే నేను మాట్లాడేది, మొదట్లో నన్ను వెళ్ళనే వద్దు, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడదామన్న నోరేనా ఇది?
0: అవును, అప్పుడు అలాగే అన్నాను, నువ్వు అలాగే ఉండిపోతే బాగుండేది. కానీ కుటుంబ క్షేమం అంటూ డబ్బు మీద వ్యామోహంతో వెళ్ళింది నువ్వు కాదు, ఇద్దరు జ్ఞానం తెలియని పిల్లలతో నేను దినదిన గండంలో ఎలా గడిపానో నీకేం తెలుసు? నువ్వు లేని రాత్రులు నిన్ను ఎంత నరకం అనుభవించేవాణ్ణో నీకెలా అర్థమవుతుంది? తల్లి దగ్గర లేని పిల్లల్ని తల్లి బెంగ నుంచి మరిపించేందుకు నేను ఎన్ని పాట్లు పడ్డానో నీకెలా తెలుస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఎలా క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపానో నీకు అవసరం లేదు అంతేగా.
1: అంటే నేనేమైనా అక్కడ సుఖపడిపోయానా అంటారా? వంటనే ఆడదాన్ని, భర్తకి పిల్లలకి దూరంగా బిక్కు బిక్కుమంటూ ఉన్నాను, మన కుటుంబం కోసం కాదా? ఏదో మీరు త్యాగం చేసినట్టు చెప్తున్నారు.
0: అవును, నువ్వెంతో త్యాగం చేశావు, డబ్బు గనుల కోసం భర్తని పిల్లల్ని వదిలి విదేశాలకు వెళ్ళావు. కానీ ఇక్కడ సంఘంలో బంధువుల్లో నేను ఎన్ని అవమానాలు పడ్డాను! డబ్బు కాసించి పెళ్ళాన్ని పై దేశానికి పంపించాడని, పిల్లల్ని తల్లిని డబ్బు పిచ్చితో వేరు చేశాడని, బంధువులు స్నేహితులు కాకుల్లా పొడుస్తుంటే భరించింది నేనా నువ్వా? అక్కడి నుంచి నువ్వు పంపిన ప్రతి పైసాకి న్యాయం చేస్తూ నీకు లెక్కలు చూపిస్తూ కుస్తీలు పట్టింది ఎవరు?
1: అవన్నీ నాకు తెలుసు, నన్ను ఎందరో ఎన్నో అన్నారు, మా నాన్నకి జబ్బు చేస్తూ కూడా రాలేదని ఎన్నో మాటలన్నారు. మీ మాటలు నిజమే కావచ్చండి, మీరు ఒంటరితనం మర్చిపోయేందుకు ఎన్నో పనులు సృష్టించుకుని ఉండొచ్చు, ఏదో ప్రాజెక్టు కూడా ఉండొచ్చు, అదంతా వదిలేయండి. ఏమండి, శారీరకంగా బాగుండి ఉంటే నేను తప్పక మరో 2 ఏళ్ళు కష్టపడేదాన్నండి, కానీ నాకు ఎంతో బెంగ భయం పట్టుకున్నాయి, అందుకే అక్కడ ఉండలేకపోయానండి. అయినా మనకున్న ఈ 1 లక్ష చాలవా?
0: చాలవు.
1: చాలవా భగవంతుడా?

0: శ్వేత చాలాసేపటి నుంచి తయారవుతుంది, ఏ షికారుకో పార్టీకో. నా చిట్టి తల్లి శ్వేత ఎంత ఎదిగిపోయింది! చక్రాల్లాంటి కళ్ళు, పచ్చని మొహం, ఎర్రని చిన్ని నోరు, ఆరోగ్యంతో వయసు తెస్తున్న అందాలతో మెరిసిపోతుంది. అబ్బా, నా అదిష్టే తగ్గుతుందేమో. ఆ వేసుకున్న మోడర్న్ డ్రెస్కి ఆ హెయిర్ స్టైల్కి చక్కగా నప్పింది. శ్వేత, పార్టీ ఏమైనా ఉందా తల్లి?
1: అవును మమ్మీ.
0: ఏ పార్టీ?
1: అనిల్ బర్త్డే.
0: అనిల్ ఎవరు?
1: అబ్బా, నీకన్ని ప్రశ్నలే మమ్మీ. అనిల్ నా బాయ్ ఫ్రెండ్, డాడీ ఫ్రెండ్ కొడుకు.
0: శ్వేత, అన్నయ్య గాని డాడీ గాని నీతో వస్తున్నారా?
1: వాళ్ళెందుకు? అనిల్ నా ఫ్రెండ్.
0: పోనీ, నేను రానా?
1: బాప్రే, నువ్వా? పార్టీకా? వద్దు మమ్మీ, బాగుండదు. నీ ఆరోగ్యం చూసుకో.
0: నా బంగారు తల్లి, నేను బాగానే ఉన్నానమ్మా.
1: అయినా వద్దులే, టైం అయిపోతుంది మమ్మీ, నేను వెళ్తున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ ఉందని చెప్పమన్నారు ఇందాక ఫోన్ చేసి, మర్చిపోయాను. అండ్ బబ్లు కోసమైతే చూడకు, వాడికి టైం పాడు ఉండదు. సింధు ఆంటీ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టు వెళ్ళిపోయింది. నీ కాకలిస్తే పెట్టుకుని తినే.
0: ఇంట్లో ఉన్నా ఎంత ఒంటరితనం. ఒకప్పుడు నానే వీళ్ళంతా ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒంటరితనం, ఇప్పుడు దగ్గరుండి మనసులు దూరమైన ఒంటరితనం. రాత్రి 11 కావస్తుంది, శ్వేత ఇంకా రాలేదేమిటి? ఎంతసేపు పార్టీయా? లాభం లేదు, నేనే ఇంటి గృహిణిని. ఇందులో వాళ్ళు మంచి చెడులతో నాకు

0: నిమిత్తం ఉంది, నేను పట్టించుకుని తీరాలి. పట్టించుకుని తీరాలి. అదిగో బబులు కూడా వచ్చినట్టున్నాడు. బబులు, బబులు.
1: మమ్మీ,
0: శ్వేత పార్టీకెళ్ళి ఇంకా రాలేదురా.
1: ఓహో,
0: నాకు అనిల్ ఇంటి అడ్రస్ చెప్పరా.
1: చెప్పను.
0: పోనీ, నాతో సాయం రారా.
1: రాను.
0: ఎందుకు?
1: వాళ్ళు ఇంట్లో ఉండరు గనుక.
0: అంటే?
1: అంటే వెళ్ళి చూడు, ఏ పార్కులోనో ఏ చెట్ల చాటునో ఎల్ఎస్డియో గంజాయో పీలుస్తూ ఒకరి ఒళ్ళో ఒకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోతుంటారు.
0: భగవంతుడా, ఎవరు, ఎవరది?
2: నువ్వింకా నిద్రపోలేదా? సరే సరే, కాస్త లైట్ వేయమలయా.
0: అరే రే, శ్వేతకేమైందండి, అలా వాలిపోయిందేమిటి?
2: ఏం లేదులే, బయట ఏదో కాస్త తల తిరిగిందట, కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే.
3: ఇట్ ఈస్ బ్యాడ్ డ్రీమ్. I like Anil, daddy. I'm mad of him.
2: అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మలయా, నేను చూసుకుంటానులే.
0: ఎందుకేనా నన్ను మళ్ళీ దుబాయ్ వెళ్ళమంటున్నారు?
2: ఇప్పుడేం మాట్లాడకు, బబ్లు వింటాడు.
0: నాకు కావలసింది వంట మనిషి వండి పడేసిన వంట తిని పడుకోవడమేనా? నన్ను వీళ్ళు వేరు చేసి ఎందుకు చూస్తున్నారు? నేను ఎవరికీ అక్కర్లేదా? ఈ ఇంటికింత చేసిన నన్ను ఆయన, పిల్లలు, అప్పులిచ్చి అడగనందుకు బంధువులు నెత్తిన పెట్టుకుంటారు అనుకుంటే ఇదేమిటి ఇలా? అసలు అమ్మ అనే ఒక ప్రాణి ఉందని నా పిల్లలు, భార్య తన కోసం ఎదురు చూస్తుందని నా భర్త అనుకోవటం లేదేమిటి? అక్కడ నేను రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళకి అన్ని భోగాలు అమర్చితే నాకింత మనస్తాపం కలిగించే అధికారం వీళ్ళకేముంది? అసలు ఇండియా వచ్చే ముందు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇల్లు ఇరుకు కాదు అనుకున్నానే గాని మనసులే ఇరుకైపోతాయి అనుకున్నానా? పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు? బబ్బులు ఎందుకింత కఠినంగా ఉంటున్నాడు? వాడికి మాత్రం నేనేం తక్కువ చేశాను? ఏ తల్లి ఏ బిడ్డలకి సమకూర్చలేని సౌకర్యాలన్నీ కలగచేశాను. వాళ్ళ చదువులు, భవిష్యత్తు నిరాటంకంగా సాగిపోయే ఏర్పాటు చేశాను. ఇన్ని చేసినా నా మీద ఎందుకు కోపం? వికారంగా తయారైన నా మొహం చూడలేకనా? బబ్బులు భయపడుతున్నాడా, బాధపడుతున్నాడా? వాడికి చిన్నప్పుడు డైరీ రాయటం అలవాటు చేసింది నేనే. నా గురించి వాడేమనుకుంటున్నాడో ఇవాళ నాకు తెలియాలి. బబ్బులు గదిలోకి వెళ్ళి ఆ డైరీ చూస్తాను, చూస్తాను.
1: అమ్మ, అమ్మ అంటే ఎంతో ఇష్టం నాకు. శ్వేతని నాకంటే ఎక్కువ అభిమానించినా సహించలేను. అమ్మ దుబాయ్ వెళ్తానంటోంది, ఎంత గర్వంగా ఉంటుంది నాకు. కానీ బెంగగా ఉంటుందేమో. బెంగ పెట్టుకుంటానంటే అమ్మ వెళ్ళదు, అందుకే చెప్పకూడదు. బెంగలేదు, వెళ్ళమనే చెప్పాలి. ఎంత, రెండేళ్లేగా?
0: ఇది నేను గల్ఫ్ వెళ్లే ముందు రాసుకున్నాను నా చిట్టి తండ్రి.
1: ఫోన్లో అమ్మ గొంతు గమ్మత్తుగా ఉంది, కానీ మధ్యలో కట్ అయిపోతుంది. అమ్మ రాసే ఉత్తరాల నిండా మాకబుర్లే. నేను కల్లోకి వచ్చానని అమ్మ రాస్తుంటే ఎంత గర్వంగా ఉందో నాకు. అమ్మ బెంగ పెట్టుకోకుండా నేను రోజు అమ్మకి కల్లోకి వస్తే ఎంత బాగుండును.
0: ఇలాగే నేను ఎన్నోసార్లు అనుకున్నానరా నా చిట్టి తండ్రి.
1: డాడీ ఎంత ప్రేమగా చూస్తున్నా, ఎన్ని కొనిపెడుతున్నా గుండెలో ఏదోలా ఉంది. అమ్మ ఎంచెక్క పక్కలో పడుకుని ఎన్ని కథలు చెప్పేది, అన్నీ కంప్యూటర్ కథలే. నేను పెద్ద అయితే కంప్యూటర్ ఇంజనీర్ అయ్యి కొత్త కొత్త కంప్యూటర్లు కనిపెడతాను. ముఖ్యంగా అమ్మ అనే కంప్యూటర్ తయారు చేస్తాను. అప్పుడు నాలాంటి పిల్లలకి అమ్మ ఊరెళ్ళినా బెంగ ఉండదు.
0: నాకన్నా
1: అమ్మ వస్తోంది అంటే ఎంత ఉత్సాహంగా ఉందో. మొన్న టింకు బర్త్డే పార్టీకి వాళ్ళమ్మ వాడికి ఎంత చక్కని ప్రజెంటేషన్ ఇచ్చిందో. బొగ్గ మీద స్వీట్ కిస్. టింకుగాడు ఎంతో గర్వంగా చూశాడు. మమ్మీ వచ్చాక తనివి తీరా అమ్మ చేత ముద్దులు పెట్టించుకోవచ్చు అని ఎంతగా అనుకున్నానో. కానీ అమ్మ రాలేదెందుకో. అమ్మ వస్తే చాలా డబ్బులు ఖర్చైపోతాయట.
0: తప్పంతా నాదేరా నాన్న.

0: ప్రయాణపుచారు జిల్లకే లక్ష అవుతుందని మానేశాన్రా. అమ్మకి ఈ కొత్త ఇల్లు తప్పక నచ్చుతుంది. కానీ ఎంత అందంగా విశాలంగా ఉన్నా అమ్మ లేకపోతే ఇది బోసిగానే ఉంది. అదే చెప్తే డాడీ గట్టిగా నవ్వేశారు. కారు చూసి నా ఫ్రెండ్స్ అంతా అసూయపడ్డారు. కొందరు నా అదృష్టాన్ని మెచ్చుకుంటే కొందరు అమ్మని పొగిడారు. మరికొందరు డాడీని చిన్న చేసి మాట్లాడారు. డాడీకి చెప్తే అసూయతో 10 మంది అనే మాటలు పట్టించుకుని మనసు పాడు చేసుకోకూడదు అని చెప్పారు. ఎందుకో అమ్మ కళ్ళలో కనిపించి ఏడుస్తోంది. నా మీద బెంగగా ఉందిట. చెల్లిని జాగ్రత్తగా చూడమంటోంది. మధ్యలో మెలకువ వచ్చేసింది. కళ మరి కాసేపు ఉంటే మరి కాసేపు అమ్మని చూసేవాణ్ణి కదా. అమ్మ మీద బెంగ వస్తే వీడియో కెమెరాలో ఉన్న అమ్మని స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. ఇలా ఎన్నాళ్ళో అమ్మ ఇంకా వచ్చేస్తే బాగుండును. అక్కడ ఉండడం నాకెందుకో ఇష్టం లేదు. సుబ్రహ్మణ్య అంకుల్ డాడీ దగ్గర అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడితే డాడీ గట్టిగా కేకలు వేసి గెట్అవుట్ అన్నారు. నాకు అంకుల్ని చంపేయాలని ఉంది. అమ్మ ఇంకా రాకపోవడానికి కారణం నోనో అది మాత్రం కాదు.
1: ఆయన కొలిక్ అసూయత నా మీద ఎన్నో అపవాదాలు వేశాడనమాట. అందుకే కాబోలు ఆయన అక్కడ ఉద్యోగం మానేశారు.
0: సాయిబాబాయ్ నెమ్మదిగానే చెల్లి ప్రవర్తన బాగాలేదని కేకలేశాడు. కానీ అది పెద్దగా ఏడుస్తూ బాబాయ్ మీద డాడీతో చాడీలు చెప్పింది. బాబాయికి డాడీకి పోట్లాట.
1: ఇది చెప్పలేకనేమో సాయి నాకు సున్నితంగా ఉత్తరం రాశాడు. చి పాపిష్టదాన్ని. సాయి డబ్బు కోసం ఉత్తరం రాశాడనుకున్నానే.
0: ఇవాళ డాడీని చెల్లి ఎదిరించింది. కోపం వచ్చి నేనే చెంప పగలగొట్టాను. నన్ను ఎన్ని తిట్టిందో. అమ్మ ఎలాగో రాదు, అక్కడే ఉండిపోతుందేమో. డాడీకి తోడెవరున్నారు? వంటల ఆంటీని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో.
2: మై గాడ్,
0: ఇన్నేళ్ల తర్వాత అమ్మ వస్తుందన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదు. కానీ ఇంటికొచ్చిన అమ్మని చూసి ఎందుకో ఒక క్షణం ఏడుపొచ్చింది. చెంప మీద ఎంతలా కాలిపోయింది. కానీ మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇక్కడ ఒంటరిగా వదిలేసి డబ్బు పిచ్చిలో పడ్డందుకు దేవుడు అమ్మకి బాగా పనిష్మెంట్ ఇచ్చాడు.

0: మావయ్య, నిజంగా ఈ దూరం నేను భరించలేకపోతున్నాను. నాది ఎంత పెద్ద తప్పైనా ఇంత పెద్ద శిక్ష. బబులుకు నా మీద ద్వేషం, శ్వేత తాగి రావటం, ఆయన ఇంటి మొహమే చూడటం లేదు.
1: మలయ్య, శాంతంగా నా మాట వింటావా అమ్మా?
0: చెప్పండి మావయ్య.
1: మేఘనాథు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. నీకన్నా అతని మీద నాకు ఎక్కువ విశ్వాసం. చూడమ్మా, నీ పిల్లలది ఎదిగి ఎదగిన వయసు, తప్పులు తెలియని ప్రాయం, తల్లి సహచర్యం అవసరమైన వయసు. నువ్వు ఎప్పుడొస్తావో తెలియదు, అందుకే నీ కూతురు వేరే స్నేహాలు వెతుక్కుంది. చూడమ్మా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరిది సమాన పాత్ర అయినా తల్లికున్న విశాల నేత్రం తండ్రికి ఉండదమ్మా. చూడమ్మా, ఎంత ఉద్యోగస్తురాలైనా పిల్లలు సరైన సమయానికి ఇల్లు చేరకపోతే తల్లి మాత్రమే పసిగట్టగలదు. ఇక నీ కొడుకు పరిస్థితి అంతే. ఇంటికి రాగానే తల్లి కనిపిస్తే వాడికి ఆనందం. బయట ఎన్ని స్నేహాలున్నా తల్లితో అనుబంధానికి ఏదీ సాటి రాదమ్మా. వాడిక అవకాశం లేకే నీ మీద కోపం పెంచుకున్నాడు తప్ప అది ద్వేషం కాదు తల్లి. ఇన్నాళ్ళు డబ్బు మాయలో పడి నీ పిల్లలు పోగొట్టుకున్న ఇన్ని సంవత్సరాల బాల్యాన్ని, అమ్మ సాన్నిహిత్యాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వగలవా అమ్మా? అందుకే నీ కొడుక్కి పెంకితనం, అందుకే వాడికి తండ్రి మీద జాలి. అంతేగాని
0: అదే నిజమైతే మావయ్య, మరి అయినా నేను మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలని ఎందుకు కోరుకున్నట్టు?
1: ఎంత చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు తల్లి. నీకు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది కనుక డబ్బు కంటే ఆత్మీయుల సాన్నిహిత్యం కావాలనుకున్నావు, కానీ లేకపోతే మరో రెండేళ్లు మరింత సంపాదిస్తూ అక్కడే ఉండిపోవాలనుకోలేదు? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.
0: మావయ్య, నువ్వెంతో తెలివైన వాడివి. నా తప్పు నా నోటితోనే చెప్పిస్తున్నా, నన్ను క్షమించి మావయ్య.

0: నన్ను క్షమించు. దాపరికం లేకుండా చెప్తున్నాను, ఇప్పుడు నా భర్తని పిల్లల్ని దూరం చేస్తున్న ఆ సంపాదన పట్ల నిజంగానే నాకు వ్యామోహం పోయింది.
1: కానీ మలయ, ఆ విషయం మీ ఆయనకి నమ్మకం లేకనే ఈ నాటకం ఆడుతున్నాడు అనుకుంటాను. నువ్వీసారి రాగానే నువ్వు మళ్ళీ వెళ్ళకూడదని దృఢంగా నిశ్చయించుకునే పరిస్థితులు నీ కళ్ళవాడాలనే ఇదంతా చేస్తున్నట్టున్నాడు. మలయ, నా ఒక విషయం చెప్పు.
0: అడగండి.
1: ఇంతకు ముందంతా కాంట్రాక్ట్ పొడిగించుకోమని అతను ఎప్పుడైనా నేను బలవంత పెట్టాడా?
0: లేదు మావయ్య, నేనే.
1: మరెందుకమ్మా అతన్ని తప్పు పడతావు? అందరి చేత నానా మాటలు పడుతూ నీ పుట్టింటి వాళ్ల నుండి అవమానాలు భరిస్తూ సంధి వయసులో ఉన్న పిల్లలతో అతను ఎన్ని అవస్థలు పడుతున్నాడో తెలిస్తే అమ్మా నీ గుండె చెరువు అవుతుంది.
0: బబ్లు డైరీ ద్వారా నాకన్నీ తెలిసాయి మావయ్య.
1: అదిగో మాటలోనే మీ ఆయన వచ్చాడు. రానాయనా.
2: బాబాయ్ గారు, మరి ఇంకింటికి వెళ్దామా? లే మలయ్య, పార్కులో ఆరు బయట చలిగాలి నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్టు త్వరగా వెళ్తే శ్వేతని డాక్టర్ దగ్గర నుంచి పికప్ చేసుకోవచ్చు.
0: డాక్టరా?
1: మత్తు మందులకు అలవాటు పడిన పిల్లలకి ట్రీట్మెంట్ అంత త్వరగా అవ్వదు కదమ్మా.
0: మత్తు మందులా? నేనెంత పాపిస్తుందని మావయ్య.
1: మలయ్య, నువ్వింకేం చెప్పకమ్మాయి. నీకు తెలుసా, భర్తకి పిల్లలకి మధ్య భార్య ఒక అందమైన పూలవత్తెన లాంటిదమ్మా. అన్నాళ్ళు నా శిష్యరికం చేశావు, కొన్నంత భర్త అండతో నీ పిల్లలిద్దరిని ఆ మాత్రం దారికి తెచ్చుకోలేవా?
0: నీ మేనగోళ్ళే కదా, తప్పకుండా త్వరలోనే మా మధ్య ఏర్పడిన దూరాన్ని కూడా చెరిపేయగలను మావయ్య.
2: మలయ్య, పద కారెక్కు.
0: అలాగేనండి. చీ అనిపించుకుంటూ దేశం కానీ దేశంలో ఇన్నాళ్ళు డబ్బు కోసం మనసును కూడా అమ్ముకున్నాను. నా దేశంలోని స్వేచ్ఛ, నా వాళ్ళ ఆప్యాయత అనుబంధాలు అక్కడ ఎన్ని లక్షలిస్తే దొరుకుతాయి?
2: కారు డ్రైవ్ చేస్తున్నాను మలయ్య, నువ్విలా నా భుజం మీద తల అనిస్తే గిలిగింతలుగా ఉంది. పైగా వెనక మీ మావయ్య ఉన్నారు.
0: మావయ్య నిద్రపోతున్నారండి, అయినా పర్వాలేదు, మావయ్య గారు అర్థం చేసుకుంటారులేండి.
2: మరి నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకుంటావు?
0: అర్థం చేసుకున్నాను కనుకనే ఇలా.
2: ఇలా అంటే?
0: పోండి, వెనక సీట్లో మావయ్య గారు ఉన్నారు.
2: ఇందాక ఉన్నా పర్వాలేదు అన్నావుగా.
0: యు నాటి బాయ్.
2: మై గాడ్, ఈ వయసులో కూడా నేను ఇంకా బాయ్నా? నేను ఆ విషయం నిరూపించుకోవాల్సిందే. ఇల్లకు మలయ్య.
3: ఇంతవరకు మలయ సమీరం నాటకం విన్నారు. రచన శ్రీమతి పివి శేషరత్నం. ఇందలి పాత్రలు, పాత్రధారులు: మేఘనాథ్ శ్రీ వేపా తిమ్మయ్య, మలయ వాసిని కుమారి డబ్బీరు జయలక్ష్మి, మలయ తల్లి శ్రీమతి సిహెచ్ రాజకుమారి, మావయ్య శ్రీ ఎన్ పట్టాభిరామారావు, అభిషేక్ శ్రీ ఎస్విఎస్ శంకర్రావు, సాయినాథ్ శ్రీ జీవి త్రినాథరావు, కౌసల్య శ్రీమతి మావూరి విజయలక్ష్మి, వందన శ్రీమతి బీవీవి లక్ష్మి, శ్వేత కుమారి సిహెచ్ లావణ్యారెడ్డి, బబ్లు చిరంజీవి సాగి బృహతీకృష్ణ కౌశిక్, ధ్వని సంయోజన శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866 248 8812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే. ఆయన మరొకసారి 0866 248 8812 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి అయితే మన ఫ్రెండ్స్ హాయ్ అని మెసేజ్ పెడుతున్నారు, ఇంకొకరు హాయ్ గుడ్ ఈవినింగ్ అని పెడుతున్నారు. ఓకేనండి. అయితే ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, అందరూ సిద్ధంగా ఉండి ఉంటారు, నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను మీకోసం. ఓ పెన్ను పేపర్ తీసుకోండి. మీకోసం మొదటి ప్రశ్న ఏంటంటే, ఈజీనే, తెలిసిందే ఆయన అడుగుతున్నా, ఓకేనా? ఒక బుట్టలో 6 కోడిగుడ్లు ఉన్నాయి. దానిలో 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తినేశారు. అయితే ఇంకా ఆ బుట్టలో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి? ఇది ప్రశ్న. ఓకేనా, అర్థమైందా ప్రశ్న? ఒక బుట్టలో 6 కోడిగుడ్లు ఉన్నాయి, దానిలో 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తినేశారు. ఇంకా ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి ఆ బుట్టలో? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించండి 0866 248 8812 నెంబర్కి మీ ఆన్సర్ని. ఈలోగా మీకోసం ఒక పాట ప్లే చేస్తున్నాను. రాజకోట రహస్యం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక బుట్టలో 6 కోడిగుడ్లు ఉన్నాయి, దానిలో 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తినేశారు. అయితే ఇంకా బుట్టలో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి? ఇది ప్రశ్న. అయితే మన ఫ్రెండ్స్ చాలా మంది ఆన్సర్స్ని పంపిస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాశారు, ఎవరు పాయింట్ని క్యాచ్ చేశారు అనేది. ఓకేనా? శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు.

0: పాట మహబూబ్ నగర్ నుంచి ఏం నరేష్ మెర్సి విజయ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. స్వీటీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, సీతా కళ్యాణి హిల్ కాలనీ నల్గొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, వెరీ గుడ్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల నుంచి ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు, కానీ కొంచెం నాకైతే అర్థం అవ్వలేదు ఎన్ని కోడిగుడ్లు మిగతా ఉన్నాయి దా బుట్టలో అని అడిగాను రిమైనింగ్. ఓకేనా. ఇక తర్వాత మాణిక్యాలో సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ భోగానందన్ కోటేశ్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే, పూజారి ధనుంజయ అనంతపురం పెద్దమ్మగుడి దగ్గర నుండి పంపించారు అనుకుంటున్నాను అన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత గనగల్లూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు కడప నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా ఎవరు పంపించారంటే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి రాశారు మనకి కాకర రాజ్ కుమార్ లావణ్య రాజోల్ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుండి కిషోర్ లక్ష్మణరావు రాసి పంపించారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్ అండి, మీరు సమాధానాన్ని ట్రై చేశారు. నెక్స్ట్ వరగంట బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తెనాలి నుంచి కుమార్ వీరు వెరైటీగా ఆన్సర్ రాశారు, ఎన్ని ఉన్నాయి అని అడిగాను. ఓకే చూడండి, మీకు తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర సువర్ణ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. శ్రీరంగం నుండి నాగభూషణాచారి జవాబు అంట రాశారు రాంగ్ ఆన్సర్ని. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇప్పుడు శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న సమాధానాలు పంపిస్తున్నారు, చూద్దాం. నెక్స్ట్ రాచల సుబ్రహ్మణ్యం సర్పల్ నుంచి

ఇచ్చారు రాంగ్ ఆన్సర్ ని. తర్వాత చూద్దాం, కల్పన నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, వీరు రాశారు కాకపోతే వైస్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ మీది. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు మళ్ళీ మనకి రాంగ్ ఆన్సర్ ని. మల్లేశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు. ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు వారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. నెక్స్ట్ చూద్దాం, ఏం రావు ఒంగోలు నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సోమనాథం జనార్దనరావు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్ చూద్దాం, ఎం ప్రతాప్ వైటీఆర్ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ రాంగ్ ఆన్సర్. తర్వాత కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని మళ్ళీ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ ని. అనుకుంటా అని రాశారు పూజారి ధనుంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి అనంతపురం దగ్గర. ఓకేనండి, రైట్ ఆన్సరే రాశారు మీరు. తర్వాత నల్లమ్మ వీరు పాపినేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ ని. ఓకే అండి, సుబ్రమణి పెద్దనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ ని పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత పాలెంపోలే యాలగడ నంద్యాల జిల్లా నుంచి మార్కాపురం జిల్లా నుంచి సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప దేవరాజు గుట్ట నుంచి సాల్మన్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ అందరు రాసి పంపించారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ని. తర్వాత మనకి పంపించారు వీరెవరంటే వన్నెం రెడ్డి ప్రభాకర్ శ్రీదేవి వెస్ట్ గోదావరి నుంచి పంపించారు. కాకపోతే ఆన్సర్ అయితే ఇక్కడ నాకేమీ కనిపించటం లేదు. ఓకేనండి, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ ఎవరంటే ఉట్కూరు నారాయణపేట నుంచి డి అరుణా మోహన్ రాశారు రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటున్నారు ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువులంక నుంచి. ఓకే, తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ ని. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు. ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత శ్రీరంగపురం నుండి ప్రణీత్ రాజా రాశారు జవాబు రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకే, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ ని. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి ఇప్పుడు మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ ని. మల్లేశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. ఒంగోలు నుండి దిండకుర్తి సుబ్బారావు పంపించారు రైట్ ఆన్సర్ ని. ఇప్పుడు ఇంకా తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఓకే, రైట్ ఆన్సర్ రాశారు వీరెవరంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడ్ నుంచి కిషోర్ లక్ష్మణరావు మళ్ళీ రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్ అంగర కళాధర్ శారదా న్యూఢిల్లీ నుంచి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ ని. ఓకేనండి, రాచల సుబ్రహ్మణ్యం సర్పల్ నుంచి మళ్ళీ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ వైస్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ ని. తర్వాత గద్వాల్ జిల్లా వల్లూరు నుంచి కె పెద్ద నరసింహ పద్మాబాయి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రణతి అండ్ ప్రణవి న్యూఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ ని. సిద్ధయ్య పాపినేనిపాల్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకే, మీరు వెరైటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి రామకృష్ణ చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ ని పంపించారు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్ చూద్దాం, ఇస్మాయిల్ భాయ్ మార్కాపురం నుంచి నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వనపర్తి జిల్లా దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయి పంపించారు రైట్ ఆన్సర్ ని. ఓకేనండి, నేను క్వశ్చన్ మళ్ళీ చెప్పి ఆన్సర్ చెప్తాను. ఒక బుట్టలో 6 కోడిగుడ్లు ఉన్నాయి, దానిలో 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తినేశారు. అయితే ఇంకా బుట్టలో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి అని అడిగాను. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే మిగిలినవి 4, అది ఆన్సర్. 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తిన్నారంటే మొత్తం 2ేనండి. ఓకేనా, చాలామంది ట్రై చేశారు, అందరూ కరెక్ట్, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు. అందరికీ కంగ్రాచులేషన్.

మీ ప్రశ్న ఎలా ఉందో చెప్పండి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా కొంతమంది పంపిస్తున్నారు. నెల్లూరు జిల్లా నుండి చెబ్రోల్ రవి, ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనా, మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాను, రెడీగా ఉండండి. తూర్పు చాళుక్యులు, ఓకేనా, తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, ఓకేనండి. రాజవంశాల గురించి చదువుకునే ఉంటారు కదా హిస్టరీ. తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది? అర్థమైందా ప్రశ్న? తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించండి 0866248812 నెంబర్కి. అయితే ఫ్రెండ్స్ పంపిస్తున్నారు ఆన్సర్స్ని, ఏమేమి రాశారో చూద్దాం. శ్రీదేవి, ధన్విక, పింకీ రాశారు కానీ వారి పేర్లు మాత్రమే పంపించారు వెస్ట్ గోదావరి నుంచి. ఆన్సర్ అయితే దేనికి పంపించలేదు, ట్రై చేయండి ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. పండా లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి, రాశారు కానీ కాకపోతే రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి, అయితే ఆన్సర్ ఏం రాసి పంపించలేదు మీరు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు రైట్ ఆన్సర్ని రాశారు. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు భిన్నంగా ఉన్నదో ఈ రాజవంశం అనేది. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత మార్కాపురం నుంచి ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి, ఓకే, ఫస్ట్ ప్రశ్నకి 4 అని రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాసి పంపించారు. నేను రాజవంశం అంటే మీరు వెరైటీగా రాశారు వృక్షవంశం అని. వేంగి చాళుక్యులు ఆరు తూర్పు చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది అని అడిగాను. ఓకేనండి, తర్వాత చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ రాసి పంపించారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. లెక్కల మాస్టర్ గారికి నమస్కారం, శుభ సాయంత్రం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీకు కూడా శుభ సాయంత్రం. సోమనాథం జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు ఆన్సర్ని, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు రాశారంటే వీరు ఆన్సర్ రాశారు కానీ పేరు ఊరు అయితే రాయలేదు, రాయండి. ఓకే, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శించి రోళ్ళంక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఓంకార్ ఖమ్మ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్ల గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఓకే, కొత్తపేట గుంటూరు షేక్ మహబూబ్ సుబ్బాని రాసి పంపించారు. ఓకే, వీరు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ ఏనండి. తర్వాత చూద్దాం, వీరెవరంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుండి కిషోర్ లక్ష్మణ్ రావు రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇంకా తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ప్రణతి అండ్ ప్రణవి న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. అయితే ఆన్సరు మీకు ఎలా వచ్చింది కూడా రాసి పంపించండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి రాశారు. ఓకే, తర్వాత చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. క్వశ్చన్ మార్క్ అంటున్నారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఓకేనండి, వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సోమనాథం జనార్దన్ రావు నెల్లూరు.

నుంచి ఇప్పుడు మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాసి పంపించారు. మీకు తెలిసింది రాయండి, ఎవరిని అడగద్దు, ఎక్కడ సెర్చ్ చేయొద్దు. మీరు హిస్టరీ చదువుకునే ఉంటారు కదా, దీనిలో ఈ నాలుగు రాజవంశాల్లో తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది అని అడిగాను. మీ సొంతగా మీరు రాయండి, ఎవరిని అడగద్దు. అనంతపురం నుండి అనురాధ రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత చూద్దాం, పూజారి ధనుంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు పేరు ఊరు అయితే ఏమీ లేదు. తర్వాత విశాల, విశాల పంపించారు నెల్లూరు నుంచి. ఓకే ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే హర్షకుమార్ జీ, వీరు తెన్నేరు కృష్ణా జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనమడగ నుంచి కొల్ల సుధాకర్ రెడ్డి, ఇంకా ప్రసాద్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఓంకార్ ఖమ్మ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, భానుముక్కల్ నుండి రేడియో మౌలాలి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత కేశవరావు అత్తెల నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మిర్సి విజయ రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఓకే వేరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇంకా తర్వాత చూద్దాం, చిన్నగా ఒక లైన్లో వచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు రాసి పంపించారంటే తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. పాలెంపల్లి అలగడ నంద్యాల జిల్లా నుంచి వీరంతా రాసి పంపించారు. ముంతా పెద్దన్న దేవరాజు గుట్ట నుంచి సాల్మన్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు రాశారంటే లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మనకి పంపించారు వీరు రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు కానీ కిషోర్ లక్ష్మణరావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు ఏమంటున్నారంటే మేము చివరిలో వచ్చాము, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ అనుకుంటున్నామని కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు, ఓకేనండి. టీ తాగండి అని కూడా వారు ఆఫర్ చేస్తున్నారు, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు రాశారంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత నమస్తే అంటున్నారు, నమస్తే అండి. కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, లెక్కలు బాగున్నాయి అంటున్నారు, ఓకేనండి. ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మర్సి విజయ రాశారు రైట్ ఆన్సర్ని. ఇప్పుడు నెక్స్ట్ అంగార కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఈరోజు యువలయ కార్యక్రమంలో ప్రశ్నలు సూపర్గా ఉన్నాయంటున్నారు సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రైట్ ఆన్సర్. తరువాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసర్లంక విలేజ్ కొల్లూరు నుంచి రాశారు అరవ ధనలక్ష్మి సామశివరావు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రామకృష్ణయ్య సుభాష్ని ఇనుమడుగు నుంచి నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఎస్ రేవతి రాజశేఖర్ వీరంతా కలిసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు మార్కాపురం నుంచి ఇస్మాయిల్ బాయ్ జాకీర్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్.

తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. బెంగళూరు నుంచి స్వాతి భరత్, సంజయ్ సంజయ్ స్వాతి భరత్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత థ్యాంక్ యూ అంటున్నారు, మా మెసేజ్ చివరిలో చదివినందుకు అంటున్నారు. ఓకేనండి, నేను అందరి మెసేజ్లు చదువుతాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాల్ నుంచి కిషోర్ కుమార్ లలిత పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రమేష్ వర్మ నంద్యాల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు, దయచేసి మరోసారి క్వశ్చన్ అడగండి అని అంటున్నారు. తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, ఈ వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది అని అడిగాను. అయితే నేను ఆన్సర్ని చెప్పేస్తున్నాను మీకోసం. దీనిలో ఈ నాలుగు రాజవంశాల్లో డిఫరెంట్గా ఉన్నది శాతవాహనులు. వీరు ప్రాచీన తొలి తెలుగు రాజవంశం, వీరిది మిగిలిన వారు మధ్యయుగానికి చెందినవారు. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కొత్తగూడ నుంచి రాజేశం సరోజిని మాయ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తరువాత వీరు ఎవరంటే వైఎస్హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, మూడో ప్రశ్న మీకోసం వస్తుంది. కొంచెం రాస్తే ఓకే, గుర్తుపెట్టుకుంటే ఓకే, మీ ఇష్టం. ఓకేనా, చెప్పనా? మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ముగ్గురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక చెల్లెలు ఉన్నారు. అయితే కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇది ప్రశ్న. అర్థమైతే రాయండి, లేకపోతే నేను చెప్తా. 0866-24888-12 నెంబర్కి ఆన్సర్ని వాట్సాప్ చేయండి. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ముగ్గురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక చెల్లెలు ఉన్నారు. కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇది ప్రశ్న, మూడో ప్రశ్న. ఆన్సర్ని వెంటనే సెండ్ చేయండి, ఎక్కువ సమయం మనకి లేదు. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష సుప్రియ పంపించారు రెండో ప్రశ్నకి ఆన్సర్, శాతవాహనులు అని రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రాబాయి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా టైపింగ్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేయండి. మీ ఆన్సర్ రెండో ప్రశ్నదా, మూడో ప్రశ్నదా? వీరు ఎవరంటే వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు మూడో ప్రశ్నకి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పండా లలితాదేవి శ్రీధరబాబు బాపట్ల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ వీరు రాశారు, కానీ ఆన్సర్ అయితే ఏమిటో అర్థం కావట్లేదు నాకు. నెక్స్ట్ చూద్దాం, ఫండరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ని. శేషాద్రి పంపించారు నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత సుధారాణి పంతాంగి సత్తుపల్లి నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు వారు. నెక్స్ట్ చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నర్సాపురం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, విశాల నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ధగద్దర్తి నుంచి చెబ్రోల్ రవి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ వీరంతా రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఓంకార్ ఖమ్మ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హర్ష కుమార్జీ వీరు కంకిపాడు కృష్ణా జిల్లా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కాసుల పద్మ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు పద్మ గారు మీరు. తర్వాత వనపర్తి జిల్లా దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రాబాయి పంపించారు, మీరు రాశారు కాకపోతే ఆన్సర్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ని. శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత కేర

రెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు. రెండో ప్రశ్న ఆన్సరు రైట్ రాశారు, మూడో ప్రశ్న ఆన్సర్ రాంగ్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత పెసర్లంక విలేజ్ కొల్లూరు నుంచి ఆరో ధనలక్ష్మి సాంబశివరావు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ప్రణతి అండ్ ప్రణవి న్యూఢిల్లీ నుంచి రాశారు, వెరీ గుడ్ వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, అనంతపురం నుండి అనురాధ రాశారు రైట్ ఆన్సర్ని. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రాస్తున్నారు కానీ పంపిస్తున్నారు, కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అని అడిగాను నేను, మీరు ఇంగ్లీష్ అక్షరాలు ఏవో రాశారు కాకపోతే అవి అయితే నాకేం అర్థం కావట్లేదు. ఓకేనండి. తర్వాత చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, గుంటూరు దాసరపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ శాతవాహనులు అని రైట్ ఆన్సర్ రాశారు. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రామకృష్ణయ్య సుభాష్ని ఇనుమడుగు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనేతుల్లా ఇష్రాతుల్లా రాసి పంపించారు కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దినేష్ ప్రకాశం జిల్లా నుంచి రాశారు మూడో ప్రశ్నకి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పూజారి ధనుంజయ అనంతపురం పెద్దమ్మ గుడి దగ్గర నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకే రండి. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. ఆశా శ్రీనివాస్ మీరు క్వశ్చన్ వినలేదా? తర్వాత చూద్దాం, సంజయ్ స్వాతి రాసి పంపించారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్లా పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు పంపించారంటే గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిల్ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. గద్వాల్ జిల్లా వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. భానుముక్కల నుండి మౌలాలి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి గట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా, ఎంతమంది మీరు అనుకున్న ఆన్సర్ ఎట్లా వచ్చింది అనేది. సిద్ధయ్య పాపినేనిపాలెం నుంచి ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల రాశారు రైట్ ఆన్సర్ చేశారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత ఫ్యామిలీ మెంబర్స్ ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ చేశారు. ఉత్తిని అంకె వేసేస్తున్నారు, మీకు ఎట్లా వచ్చిందో కూడా ఒకసారి చెప్పచ్చు కదా. కొత్తగూడెం నుంచి రాజేష్ సరోజిని మాయ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత గండవరపు శ్రీహరి ఇనమడుగు నుంచి నెల్లూరు నుంచి రాశారు. ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాశారు. అందరూ కలిసి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ మూసాపేటని పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, వీరు నెల్లూరు నుంచి విశాల పంపించారు ఓకే రైట్ ఆన్సర్. ఇంకెవరైనా పంపిస్తారా? ఒక కుటుంబంలో తల్లి తండ్రి ముగ్గురు కొడుకులు వారి భార్యలు ఒక్కొక్క కొడుక్కి ఒక చెల్లెలు ఉన్నారు. అయితే కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇది ప్రశ్న.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. ఓకే, మరి ఇంకా కొంతమంది పంపిస్తున్నారు, చూద్దాం. గుంటూరు జిల్లా దాసరిపాల్ నుండి పోల్ శివదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత ధన్యవాదాలు అంటున్నారు వీరు. నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే చూద్దాం. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు.

0: ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసరావు సంధ్య నర్సాపురం నుంచి రాశారు, మళ్ళీ రాంగ్ ఆన్సరే రాశారు మీరు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, ఎక్స్ప్లెయిన్ ఏముంది అని అడుగుతున్నారు. ఓకే, మీకు తెలిసిందే రాయండి, తెలియకపోతే వదిలేయండి, నేను చెప్తాను. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, ఫణిరాజు నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ప్రణతి అండ్ ప్రణవి న్యూఢిల్లీ నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు దినేష్ ప్రకాశం జిల్లా నుంచి రాశారు. చాలా ఎక్కువ మందిని రాసి పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ని, కాకపోతే అంతమంది లేరు అక్కడ. ఓకే, రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వీరు రాసి పంపించారు, సాల్మన్ రాజు ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరేష్ మెర్సీ విజేంద, మీరు రాంగ్ ఆన్సర్ చేశారు, ఇప్పుడు రాంగ్ ఆన్సరే చేశారు. నెక్స్ట్ చూద్దాం, బాపట్ల నుంచి పండా లలితాదేవి శ్రీధర్ బాబు రాసి పంపించారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఇంకెవరంటే, ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సరే చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇన్నిసార్లు ట్రై చేశారు. ఓకే, తర్వాత వీరు ఎవరంటే పేరు అయితే రాయలేదు కానీ రైట్ ఆన్సర్ మాత్రం రాసి పంపిస్తున్నారు. ఓకేనండి, తెనాలి నుంచి కుమార్. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత చూద్దాం, వనపర్తి జిల్లా దేవరపల్లి నుండి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి. ఓకే, రాంగ్ ఆన్సర్ రాశారు. ఓకే, తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఒంగోలు నుండి దిండకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఓకేనండి, మూసాపేట నుంచి ఎం నరేష్ మెసేజ్ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, గనగనూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, వెరీ గుడ్. నేను అడిగాను ప్రశ్న, ఒక కుటుంబంలో తల్లి తండ్రి ముగ్గురు కొడుకులు వారి భార్యలు ఒక్కొక్క కొడుక్కి ఒక చెల్లెలు ఉన్నారు, అయితే మొత్తం ఎంతమంది కుటుంబ సభ్యులు అని అని అడిగాను. ఓకే, గద్వాల జిల్లా ఒల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మబాయి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత వీరు ఎవరంటే ఆకివీడి నుంచి కిషోర్ లక్ష్మణ్ రావు పంపించారు రాంగ్ ఆన్సర్. ఓకేనండి, మొత్తం కుటుంబ సభ్యులు వీరు ఇంకొకరు పంపించారు, గడ్డం అంకయ్య వీరు నెల్లూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అంటున్నారు. వీరు ఎవరంటే చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకేనండి, బాగుంది, కరెక్ట్గా చేశారు మీరు. తర్వాత మనకి ఇంకా పంపిస్తున్నారు ఎవరంటే, ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్ని. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, ఇక తర్వాత చూద్దాం, హనుమంతు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నేను అడిగాను ప్రశ్న, తల్లి తండ్రి కొడుకులు వారి భార్యలు ఒక్కొక్క కొడుకు ఒక చెల్లెలు ఉన్నారు, మొత్తం ఎంతమంది సభ్యులు అంటే మొత్తం 9 మంది అండి. ఒక ట్విస్ట్ ఏమంటే ఒక్కొక్క కొడుకి ఒక్క చెల్లెలు, ఒక్కొక్క చెల్లెలు అనుకున్నారు కాకపోతే ఒక్క చెల్లెలే. తల్లి తండ్రి ముగ్గురు కొడుకులు వారి భార్యలు 3, 6, 1 అమ్మ నాన్న, 7, 8 ఒక చెల్లెలు, 9, మొత్తం 9 మంది. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ అందరు, చాలామంది ట్రై చేశారు, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికి కంగ్రాచులేషన్స్. చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి ఇంకొకరు సెండ్ చేశారు ఆన్సర్ని. నాగార్జున లక్ష్మి వీరు ఒడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. వనపర్తి నుండి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి వీరు కూడా రైట్ ఆన్సర్ రాశారు. కార్యక్రమంలో చివరిగా ఒక పాట విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మాస్టర్ చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన చంద్రబోస్ గీతం.

0: కాదు అమ్మా, ప్రేమదాసులు కాదు, కాంతదాసులే.
1: కాదు సార్, ప్రేమదాసులే.
0: అయ్యో తప్పమ్మా,
1: తప్పదు సార్.
0: అంతేనంటావా?

ఫిలిం గీతాలు మీరింత వరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మేరే జీవన్ సాతి చిత్రానికి పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం. ముందుగా శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనుషుల్లో కూడా కంఫర్ట్ జోన్ ఉంటుందా? సరే, అయితే ఈ కాన్వర్జేషన్ని ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మీకు ఎక్కువగా కంఫర్టబుల్గా అనిపించే వాళ్ళు ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్సా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్సా? ఒక్కసారి ఆలోచించండి. సరే, మన అందరి లైఫ్లో మనకంటూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ముందు మనం ఏం యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మన మిస్టేక్స్ చెప్పచ్చు, మన వీక్నెస్ చెప్పచ్చు, అసలు వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో ముందుగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. నేను నాలా ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇదంతా ఒక మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకు కంఫర్టబుల్గా అనిపించే మనుషులతోనే ఎప్పుడూ ఉండటం మంచిదేనా కాదా? అయితే ఈరోజు మన టాపిక్ అదే, చూసింగ్ కంఫర్ట్ జోన్ విత్ పీపుల్. అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా, మనుషుల విషయంలో మనం ఎందుకు కంఫర్ట్ జోన్ చూస్ చేస్తాము అని? ఎందుకు అదే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో ఉండిపోతాం? ఎందుకు కొత్త ఫ్రెండ్షిప్ మొదలు పెట్టడానికి హెసిటేట్ అవుతాం? అసలు ఎందుకని మనకు తెలిసిన వాళ్ళనే ట్రస్ట్ చేస్తాం? సరే, ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మోస్ట్లీ మన బ్రెయిన్కి ఫెమిలియర్ థింగ్స్ అంటేనే చాలా ఇష్టం. మీరు గమనించారా, మనకు తెలిసిన రోడ్లో వెళ్తే టెన్షన్ తక్కువగా అనిపిస్తుంది. అలానే తెలిసిన రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. ఇంకా తెలిసిన మనుషులతో మాట్లాడితే కూడా భయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన జోక్స్, హ్యాబిట్స్, వీక్నెస్, నేచర్ అన్నీ తెలుసు. అందుకే కొత్త ఫ్రెండ్షిప్ కన్నా పాత ఫ్రెండ్షిప్స్ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి. ఇది నార్మలే. కానీ కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, నాకు అసలు కొత్త ఫ్రెండ్సే అక్కర్లేదు.

నాకు వాళ్లే చాలు అని. ఇది కూడా ఒక రకమైన కంఫర్ట్ జోనే కావచ్చు. దీన్ని బట్టి నాకైతే ఒక విషయం అర్థమైంది, ఎవరి కంఫర్ట్ జోన్స్ వాళ్ళకుంటాయి, కేవలం కొన్ని విషయాలకే వాళ్ళతో కంఫర్టబుల్గా ఉన్నాము అని అనుకోవాల్సిన అవసరమే లేదు అని. సరే, ఒక చిన్న లైవ్లీ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టూడెంట్ కాలేజ్ జాయిన్ అయ్యాడు అనుకుందాం. క్లాస్ రూమ్లో అందరూ గ్రూప్స్ గ్రూప్స్గా కూర్చుని ఉంటారు. ఆ స్టూడెంట్కి అనిపిస్తుంది కదా ఒక గ్రూప్తో కలిసి కూర్చుని మాట్లాడాలి అని, కానీ బ్రెయిన్లో కొన్ని వందల ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. అదే, వాళ్ళు నన్ను స్ట్రేంజ్గా అనుకుంటారా, నేను మాట్లాడితే చాలా ఆక్వర్డ్గా అనుకుంటారేమో అని. వెంటనే ఒక స్టెప్ వెనక్కేసేస్తాం, ఇంకలా ఫోన్ చూస్తూ కూర్చుంటాము. అదే మనకి తెలిసిన ఫ్రెండ్ కూడా అదే కాలేజ్లో జాయిన్ అయితే ఈజీగా కలిసిపోతాం. ఇంకా నిజానికి కంఫర్ట్ జోన్ అంటే పెద్ద విషయమేం కాదు. కొన్నిసార్లు అదొక చిన్న టీ కాన్వర్జేషన్ లాంటిది. ఈరోజు ఎలా గడిచింది అని అడిగే ఒక ఫ్రెండ్, మన జోక్కి మనకంటే ఎక్కువగా నవ్వే ఒక వ్యక్తి, మనమేమీ చెప్పకపోయినా ఏదో ఆలోచిస్తున్నావు కదా అని గుర్తించే ఒక మనిషి. ఈ చిన్న చిన్న విషయాలే ఒక మంచి ఫీలింగ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కానీ అదే సమయంలో ఒక రియాలిటీ కూడా ఉంది, మనకు కంఫర్టబుల్గా అనిపించే ప్రతి ఒక్కరూ జీవితాంతం మనతో ఉండకపోవచ్చు. కొంతమంది మనతో కొంతకాలం మాత్రమే ప్రయాణిస్తారు, కొంతమంది చాలా సంవత్సరాలు ఉంటారు, ఇంకా మరికొందరు మన లైఫ్లోకి వచ్చి ఒక వే చూపిస్తారు లేదా ఒక మంచి లెసన్ని టీచ్ చేస్తారు. అదే లైఫ్ అంటే. అందుకే ఎవరైనా దూరం అయితే నా లైఫ్ అంతా అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనుషులు మారుతారు, సిచ్యువేషన్స్ మారుతాయి, మన ప్రయారిటీస్ మారుతాయి, ఇంకా చివరికి మనం కూడా మారిపోతాం. అదెప్పుడు చెడ్డ విషయం కాదు. సో తెలుసుకున్నారు కదా, ఈ టాపిక్ గురించి ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఇప్పుడు దాకా చూసింగ్ కంఫర్ట్ జోన్ విత్ పీపుల్ అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనకు ప్రతి స్టేజ్లో కంఫర్టబుల్గా అనిపించే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీరంతా అనుకోవచ్చు, అదేంటి కంఫర్టబుల్గా అనిపించే వాళ్ళని చూస్ చేసుకోవడానికి మన జీవితంలో ప్రతి స్టేజ్కి ఏంటి రిలేషన్ అని. ఒక్కసారి మీ స్టూడెంట్ లైఫ్ని గుర్తు చేసుకోండి. కాలేజ్ ఫస్ట్ డేలో ఎంత సైలెంట్గా ఉంటాము, అదే ఒక్కసారి ఎవరితో అయినా పరిచయం అయితే ఇంకా ప్రతి గాసిప్స్ వాళ్ళతోనే షేర్ చేస్తాం. ఎగ్జామ్ టెన్షన్ని షేర్ చేస్తాము, ఇంకా బంక్ ఎలా కొట్టాలి అనే డిస్కషన్ని కూడా పంచుకుంటాము. కానీ ఒకరోజు కాలేజ్ పూర్తయింది, అందరూ ఒక్కొక్క దారిలో వెళ్ళిపోతారు. అప్పుడే మనకు ఒక విషయం అర్థం అవ్వాలి, మనకు కంఫర్ట్ జోన్ ఒక ప్లేస్తో పాటు పర్మనెంట్గా ఉండదు అని. సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక వర్క్ ప్లేస్లోకి వెళ్ళారని అనుకోండి. కొత్త ఆఫీస్, కొత్త మనుషులు, అక్కడ ఎవరికి మీ గురించి తెలియదు, మీకు కూడా వాళ్ళ గురించి తెలియదు. మొదటి రోజు కొంచెం భయంగా ఉంటుంది, అలానే చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనం కాలేజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఒక స్టెప్ తీసుకుని హాయ్ ఐఎమ్ న్యూ హియర్ అని అంటామో, అదే విధంగా మన వర్క్ ప్లేస్లో కూడా పరిచయం పెంచుకుంటే మళ్ళీ వాళ్ళతో క్లోజ్ అయిపోతాం. ఇంకా ఒక కాన్వర్జేషన్ మొదలవుతుంది. మీకు తెలియకుండానే మీ వర్క్ ప్లేస్లో కూడా ఒక కొత్త పీపుల్ జోన్ అనేది తయారవుతారు. ఇక్కడే ఒక బ్యూటిఫుల్ లెసన్ని మనం అందరం తెలుసుకోవాలి. కాలేజ్లో మనకు కంఫర్టబుల్గా ఉండే ఫ్రెండ్స్ ఉన్నారని వర్క్ ప్లేస్లో కూడా వాళ్ళే మనతో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకా రియాలిటీకి వస్తే కొత్త ప్లేస్లో అందరితో ఫ్రెండ్షిప్ అనేది అవ్వదు, అందరూ మన వైబ్ని మ్యాచ్ అవుతారని అనుకోవడానికి లేదు. కొంతమందితో మాట్లాడితే మనకి పాజిటివ్గా అనిపిస్తుంది, ఇంకా కొంతమందితోనే మనకు వర్క్ చేయడం అలవాటు అవుతుంది, అలానే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే మనం కొంతమందితో డైలీ మాట్లాడతాం, ఏదైనా చిన్న విషయం జరిగినా వెంటనే చెప్పేస్తాం, వాళ్ళతో కలిసి నవ్వుతాం, అనవసరమైన విషయాల గురించి కూడా గంటలు గంటలు తరబడి మాట్లాడతాం. అదే సమయంలో ఇతరులతో కూడా మనం మాట్లాడుతున్నామా? అయితే డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? అది మన లాయల్టీలో. అవును, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఒకరితో కాలేజ్ విషయాలు మాట్లాడతాం, మరొకరితో జోక్స్ షేర్ చేస్తాం, ఇంకొకరితో వర్క్ గురించి మాట్లాడతాం. అందరితోనూ మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు, అందరితోనూ నవ్వచ్చు, అలానే అందరితోనూ డైలీ మాట్లాడచ్చు. కానీ ఎవరైనా ఒక వ్యక్తి విషయంలో మాత్రం ఈ విషయం ముందే వీళ్ళకి చెప్పాలి అని అనిపిస్తుందా? ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమంటారో అని ఆలోచిస్తాం కదా. ఎవరైనా వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవ్వకపోయినా లోపల మాత్రం నాకు తెలిసిన వ్యక్తి అలా కాదు అని అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ లాయల్టీ. ఇంకా మరొక విషయం ఏంటంటే మనలో కొంతమంది న్యాచురల్లీ టాకెటివ్గా ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళతో త్వరగా మాట్లాడతారు. ఒక చిన్న విషయం తీసుకుని దాని మీద ఇంకో విషయం లేదా దాని మీద ఇంకో స్టోరీ, అలా కాన్వర్జేషన్ కొనసాగుతూనే ఉంటుంది. అదేం తప్పు కాదు, టాకెటివ్గా ఉండటం ఒక పర్సనాలిటీ ట్రైట్. కొంతమంది క్వైట్గా ఉంటారు, కొంతమంది ఎక్కువగా మాట్లాడతారు, ఇంకా మరికొంతమంది అయితే మాట్లాడడం కంటే వినడాన్నే ఇష్టపడతారు, అది వాళ్ళ నేచర్. కాబట్టి ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడుతున్నారని వాళ్ళు అందరితో పర్సనల్ విషయాలు షేర్ చేస్తారని అనుకోవడం అస్సలు సరైనది కాదు. ఇక్కడే మనం ఒక డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. టాకింగ్ అంటే మాట్లాడడం, డైలీ లైఫ్ గురించి మాట్లాడడం, మూవీస్ గురించి మాట్లాడడం, అలానే కాలేజ్, వర్క్, ఫన్ ఇన్సిడెంట్స్ చెప్పడం, ఒపీనియన్స్ షేర్ చేయడం, ఇవన్నీ మాట్లాడడంలోనే వస్తాయి, ఇందులో తప్పేమీ లేదు. ఒక పర్సన్ ఎక్కువగా మాట్లాడితే అది వాళ్ళ నేచర్ కావచ్చు, అలానే వాళ్ళ సింప్లీ ఎక్స్ప్రెసివ్గా ఉండొచ్చు. ఇంకా షేరింగ్ అంటే మన ఫీలింగ్స్, మన ఎక్స్పీరియన్స్, థాట్స్, ఇంకా ఇంపార్టెంట్ అనిపించే విషయాలని మనకు కంఫర్టబుల్గా అనిపించిన వ్యక్తితోనే

0: మనం షేర్ చేస్తాం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే టాకెటివ్ పీపుల్ని మనం జడ్జ్ చేయకూడదు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కేర్లెస్ అని కాదు, ఎక్కువగా మాట్లాడే వాళ్ళు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారని కూడా కాదు. అలాగే చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు ఆటోమేటికల్లీ ట్రస్ట్ వర్తి అని కూడా చెప్పలేము. పర్సనాలిటీ అండ్ ద క్యారెక్టర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఒకరు టాక్టివ్ కావచ్చు కానీ చాలా రెస్పాన్సిబుల్గా ఉండొచ్చు. మరొకరు సైలెంట్గా ఉండొచ్చు కానీ వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. కాబట్టి మన మనుషుల్ని వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారో దాన్ని బట్టి కాకుండా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి చూసుకోవాలి. సో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో మరొక చక్కటి పాట మీకోసం.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

ఇప్పుడు దాకా మనం కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుకున్నాం. అలానే ప్రతి స్టేజ్లో మనం పీపుల్తో ఎలా కంఫర్టబుల్గా ఉంటామో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ చాలా స్పెషల్. ఆ టాపిక్ కేవలం రెండు పదాలే ఉంటుంది, కానీ సరైన సమయంలో మనకి సహాయపడే వాళ్ళకి చెప్పే అతి పెద్ద మాట అదే థ్యాంక్ యూ. అవును, మన జీవితంలో మంచి రోజులు వచ్చినప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. మన సక్సెస్ చూసి కంగ్రాట్స్ చెప్పే వాళ్ళు ఉంటారు, ఇంకా మన హ్యాపీ మూమెంట్స్లో ఫొటోస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన పరిస్థితులు బాగోలేనప్పుడు మన పక్కన ఎవరున్నారో అప్పుడే నిజంగా తెలుస్తూ ఉంటుంది. అయితే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఊహించుకోండి. మీకు చదువులో ప్రెషర్ ఉండొచ్చు, ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయకపోవచ్చు, అలానే ఒక ఆపర్చునిటీ అనేది మిస్ అయి ఉండొచ్చు, లేదా లైఫ్లో ఏదో ఒక విషయం మనల్ని మెంటల్గా టైర్డ్ చేసి ఉండొచ్చు. ఆ సమయంలో మనకు పెద్ద సొల్యూషన్ ఏం అక్కర్లేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి వచ్చి పర్లేదు నేనున్నాను, నువ్వు ముందు కామవ్వు అని చెప్పడం చాలా అంటే చాలా వాల్యుబుల్. ఆ మాట ప్రాబ్లమ్ని వెంటనే సాల్వ్ చేయకపోవచ్చు, కానీ మనకు ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైనా ప్రాపర్గా థ్యాంక్ యూ చెప్పామా? సరే, మనకు హెల్ప్ చేసిన ఫ్రెండ్కి థ్యాంక్ యూ అని చెప్పడం చాలా చిన్నదిగా అనిపించవచ్చు. మనకు ఒక అవకాశం ఇచ్చిన టీచర్కి థ్యాంక్ యూ చెప్పడం ఫార్మల్గా అనిపిస్తుంది. మనకు డిఫికల్ట్ టైంలో మన మాట విన్న ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పడం అవసరం లేదనిపిస్తుంది. మన అప్రిసియేషన్ వాళ్ళకు ఎంత విలువైందో మనకు అప్పుడు తెలియదు, ఎందుకంటే వాళ్ళు మనకి సహాయం చేసినప్పుడు మేబీ వాళ్ళు కూడా బిజీగా ఉండొచ్చు, వాళ్లకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయినా సరే మన కోసం కొంత టైం తీసుకుని వాళ్ళు మనల్ని గుర్తించి చేశారని ఎప్పుడు మన మైండ్లో ఉంచుకోవాలి. కానీ ఈ రోజుల్లో రియాలిటీ ఏంటంటే ప్రతి కష్టంలో మనతో అందరూ ఉండట్లేదు. కొంతమంది దూరంగా ఉంటారు, కొంతమంది మన సిచ్యువేషన్ అర్థం చేసుకోరు, ఇంకా మరికొంతమంది మనకు అవసరం లేదు అనుకుని వదిలేస్తారు. మొదట అది బాధగా అనిపిస్తుంది, కానీ కాలం గడిచే కొద్దీ ఒక్క విషయం అయితే అర్థమవుతుంది, ఎవరు మనతో లేరో ఎవరు మనతో ఉన్నారో అని. అందుకే మన జీవితంలో మన కష్ట సమయంలో మన పక్కన నిలిచిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి వోట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే కేవలం స్టేజ్ మీద నిలబడి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అని చెప్పడం మాత్రమే కాదు, మన డైలీ లైఫ్లో వోట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఉండాలి. ఒక ఫ్రెండ్ హెల్ప్ చేస్తే నువ్వు చేసిన హెల్ప్ నాకు నిజంగా అవసరమైన సమయంలో వచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పండి. అలానే ఒక టీచర్ ఎంకరేజ్ చేస్తే మీరు నాపై నమ్మకం పెట్టుకున్నారు, అది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పండి. ఇంకా ఫ్యామిలీలో ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తే నేను చెప్పకపోయినా నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. ఇది చిన్న మాట, కానీ జెన్యున్గా చెప్పినప్పుడు అది రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా మరొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కష్ట సమయంలో ఎవరైతే మనకు హెల్ప్ చేశారో ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా మన నుండి ఒక హెల్ప్ అనేది అవసరం అవుతుంది. అప్పుడు మాత్రం జెన్యున్గా నిజమైన గ్రాటిట్యూడ్ని చూపించాలి, ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది మాటల్లో మాత్రమే కాదు మన యాక్షన్స్లో కూడా కనిపించాలి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఒక్కసారైనా మీకు కష్ట సమయంలో తోడుగా నిలిచిన వ్యక్తిని గుర్తు చేసుకోండి. అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లేకపోతే మీ టీచర్ అయినా అవ్వచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా ఒక అన్నోన్ పర్సన్ కానీ ఒక స్ట్రేంజర్ పర్సన్ కానీ అవ్వచ్చు. వాళ్ళకు ఒక్కసారి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ వెన్ ఐ నీడెడ్ సమ్వన్ అని చెప్పండి. ఎందుకంటే మన కష్టంలో ఉన్నప్పుడు మన సమస్యను పూర్తిగా తెలుసుకోకపోయినా మనతో పాటు కొంత దూరం నడిచిన వాళ్ళే నిజమైన కంపానియన్స్. కాబట్టి జీవితంలో మనం ఎన్ని అచీవ్మెంట్స్ అయినా సాధించవచ్చు, కానీ మన ప్రయాణంలో ఎవరి కైండ్నెస్ని గుర్తుపెట్టుకున్నామనేది ముఖ్యం. ఇంకా చివరిగా ఒక్క చిన్న మాట, సంతోషంలో మనతో నవ్విన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, కానీ కష్టంలో మన కన్నీళ్లను తుడిచిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి. వాళ్ళకు పెద్ద గిఫ్ట్ ఏం అవసరం లేదు, కొన్నిసార్లు ఒక సిన్సియర్ థ్యాంక్

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Tundikale and receive a guard of honor at the Nepali Army headquarters. He will interact with the chief of the Army Staff in Nepali Army and will be briefed by the Director General Military Operations in Nepali Army on issues of mutual interest. In Jammu and Kashmir, the much-awaited Sungal Tunnel on the Jammu-Poonch National Highway has been opened for public movement, providing a major boost to connectivity with Rajouri, Poonch and Nowshera. Constructed by the Border Roads Organization through the Kalidhar Range, the 2.79-kilometer tunnel will bypass a difficult stretch of the existing route, reducing the travel distance by around 13 kilometers and saving considerable time. Built at a cost of around 600 crore rupees, the tunnel is currently open only to light vehicles from 8 a.m. to 8 p.m. In basketball, China defeated Qatar 118-66 in the FIBA Under-18 Asia Cup competition at the Veer Savarkar Sports Complex in Ahmedabad, Gujarat today. The Chinese team dominated from the opening quarter and maintained its control throughout the game, securing a convincing 52-point victory. The BWF Badminton World Championship is set to begin at the Indira Gandhi Indoor Stadium in New Delhi tomorrow. India is hosting the World Championships after 17 years. Shuttlers PV Sindhu, Lakshya Sen, Ayush Shetty, Satvik Sairaj, Ranki Reddy and Chirag Shetty, Trisha Jolly and Gayatri Gopichand will be leading the charge for the Indian contingent. And with that, we end this news bulletin.
1: प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों
2: नहीं निकले उन्ना
3: नी कोसम कादु दीनी कोसम मोबाइल चार्ज चेयाली
2: బుర్రని చార్జ్ చేయి
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్
2: చూసావా
3: నానా ఆగండి నేను పే చేస్తాను సిగ్నల్ లేదు
4: ఇప్పుడు ఎలా మరి
3: ఉందిగా ఫ్రీ వైఫై
2: బుర్రని వాడు కాస్త
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
5: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है
6: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. బలహీన వర్గాల రైతుల అభ్యున్నతి కోసం సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట మంత్రులు పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వార్తల వివరాలు. బలహీన వర్గాల రైతుల అభ్యున్నతి కోసం సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన సేవలను కొనియాడారు. దేశానికి స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా తెలుగు నేల రాజకీయాలను సర్దార్ గౌతు లచ్చన్న ప్రభావితం చేశారని అన్నారు. అణగారిన వర్గాలు, బలహీన వర్గాల సంక్షేమానికి గౌతు లచ్చన్న విశేష కృషి చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన తన జీవితాన్ని రైతులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రశంసించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఎర్రవారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో రెండు ఏనుగుల గుంపులు సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయన్న సమాచారంపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మైకులు, మొబైల్ సందేశాలు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు.

0: ఏనుగులు పంట పొలాలపై దాడి చేసి పంటలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో పంట నష్టంపై అధికారులు నివేదికలు రూపొందించాలని, అటవీ శాఖ ద్వారా తక్షణ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. విశాఖకు విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్ తొలిసారిగా రేపు విశాఖపట్నం వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 18న నగరంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో విశాఖకు గోదావరి జలాలు వస్తాయని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమైందని గుర్తు చేశారు. త్వరలో కొత్త రైల్వే స్టేషన్, కొత్త రైళ్లు వస్తున్నాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో పౌర గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణ అవగాహన ఒప్పంద కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నసీర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. 20 కోట్ల రూపాయల మేర దాతల సహకారంతో గ్రంథాలయం అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 1915లో బ్రిటిష్ వారు కమ్యూనిటీ హాల్ను స్టేట్ లైబ్రరీగా మార్చారని అన్నారు. లక్షలాది మంది పాఠకులకు ఈ గ్రంథాలయం సేవలను అందిస్తోందని తెలిపారు. శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి దాతలు ముందుకు రావడం ఆనందదాయకమని మంత్రి తెలియజేస్తూ,
1: ఇది 1915 బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ హాల్ గా స్టార్ట్ అయినటువంటి, ఇది స్టేట్ రీజనల్ లైబ్రరీగా 1958లో దీన్ని కన్వర్ట్ చేశారు. ఆ రోజున G+2 తోటి దాదాపు 47,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్, స్టడీ పార్ట్నర్స్ తోటి కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గానీ ఇంకో దానికి గానీ అన్ని విధాలుగా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. దాదాపుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఇది ఖర్చు అవుతుంది. జిల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతవరకు ఖర్చు అయితే అంతవరకు వారే భరిస్తారు.
0: వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న రాష్ట్ర స్థాయి జయంతుత్సవాన్ని బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్ సవిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కె అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడుతూ గౌతు లచ్చన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. అణగారిన వర్గాలు, బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం చివరి శ్వాస వరకు ఆయన పోరాటం చేశారన్నారు. గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందని, త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకువస్తున్నామన్నారు. మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు కల్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అత్యధికంగా లబ్ది పొందుతున్నది బీసీలేనని వెల్లడించారు. అనగాని సత్యప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 125 మంది విద్యార్థులకు 25 లక్షల రూపాయల నగదు పురస్కారాలను ఈ కార్యక్రమంలో అందజేశారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో 18వ తేదీ వరకు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలహీన వర్గాల రైతుల అభ్యున్నతి కోసం సర్దార్

గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अटिष्यते तथा च विशेष ओणम पूजा अगस्त चतुर्विंशत्यधिक तः अष्टाविंशत्यधिकं यावत् भविष्यति। भारतीय ऋतु विज्ञान विभागेन श्वस्तनादारभ्य अरुणाचल प्रदेशे गांगीय पश्चिम बंगे ओडिशा राज्ये उत्तर प्रदेशे उत्तराखंडे च अतीव वर्षायै नारंगवर्णस्य संचेतना प्रसारिता अस्ति। हिमाचल प्रदेशे जम्मू कश्मीरे कोंकण क्षेत्रे गोवा राज्ये महाराष्ट्रे मध्य प्रदेशे उत्तर पूर्व भारतस्य च केषुचित् भागेषु अपि श्वः यावत् तीव्र वर्षा संभाविता अस्ति। दिल्ली नगराय तु ऋतु विज्ञान विभागेन अद्य सायंकालादेव आरभ्य रात्रिं यावत् अतीव अल्पात् अल्पा वर्षा अनुमिता अस्ति। पुरुष क्रिकेट क्रीडायां गॉल अन्ताराष्ट्रिय क्रीडांगणे प्रथम निकष क्रीडा श्रृंखलायाः द्वितीय दिने आतिथेय श्रीलंकां विरुध्य भारतीय पक्षः नव क्रीडकाणां हानौ। यदा अन्तिमानि विवरणानि प्राप्तानि तावत् पञ्चपञ्चाशदधिकचतुश्शत धावनांकान् विरच्य क्रीडन्नासीत्। पूर्वदिने प्रचंड वृष्ट्या प्रथमद्वयं सत्रं नष्टम् अभवत्, येन भारतं मध्याह्न भोजन समये रात्रौ क्रीडकद्वयस्य हानौ अष्टाशीत्यधिकद्विशत धावनांकान् अरचयत्। श्रृंखलायाः द्वितीया अन्तिमा च निकषक्रीडा ऑगस्त मासस्य त्रयोविंशे दिनांके कोलंबो नगरे आरप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం రేపు ఉదయం మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:35 జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చంద్రన్నాయుడు బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:45 ప్రధానమంత్రి జాతీయ గాలుకుంటు వ్యాధి నివారణ పథకం. ఈ అంశం గురించి జరుగుమిల్లి పశు వైద్యురాలు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం భారతరత్న భారత మాజీ ప్రధాని గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతం వింటారు. 8:45 న్యాయమంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవివశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తా ప్రసారం. ఇక రేపటి ప్రసారంలో భాగంగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఉదయం 6:10 ఉమాశంకర స్తుతిమాల భక్తిరంజని కార్యక్రమంలో వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పట్టుదల ఈ అంశం గురించి శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 తమలపాకు సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తా ప్రసారం. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్రీ తోటా శ్రీనివాస్ గారి స్వీయ కవితలు వింటారు. ఇంకా శ్రీ వంగర శ్రీధర్ గారి స్వీయ కవితలు కూడా వింటారు. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె సీను గారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి శ్రీల కార్యక్రమంలో లైవ్ ఫోనిన్ మీ ముందుకు వస్తుంది. లైవ్ ఫోనిన్ కార్యక్రమం మహిళా శ్రోతలు ప్రత్యక్షంగా కాల్ చేసి మీ అభిప్రాయాలు మీ అనుభవాలను మాట్లాడుకునే వేదిక. రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలీ. ఇవి మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చంద్రనాయుడు బృందం పాడిన జానపద గీతాలు వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీరు ఇంతవరకు జానపద రంజకం కార్యక్రమంలో ఆర్ల చంద్రనాయుడు బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం స్పందించిన తీరును గుర్తుచేస్తూ ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతూ 100 కంటే ఎక్కువ దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసిందని రాధాకృష్ణన్ చెప్పారు. 2014 నుండి దేశంలో ఉన్నత విద్య విస్తరించిన తీరును, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉండడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో నూతన డైరీ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారు. వివిధ క్షీర సహకార సంఘాలకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల మేత ప్లాంట్లను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు ఆయన ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా ఎంపికైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి

ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా నిధులను నేరుగా జమ చేస్తారు. ఈ లబ్దిదారుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కవర్ అయినటువంటి రైతులు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం ఆగస్టు 26న జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రం ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు అథంతో ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓనం కేవలం ఒకరోజు పండుగ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుండి అధికారిక వేడుకలు అథంతో ప్రారంభమయ్యాయి. అథం ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో అథ పూక్కలం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి కార్పెట్. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. మరొక ప్రధాన ఆకర్షణ మధ్య కేరళలోని త్రిపునితురలో జరిగేటువంటి ఘనమైన అధచమయం

అధం ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో అధ పూక్కలం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువణి కార్పెట్. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. మరొక ప్రధాన ఆకర్షణ మధ్య కేరళలోని త్రిపునితురలో జరిగేటువంటి ఘనమైన అధచమయం ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. భారత్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంట్రాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారాల గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థికాభివృద్ది, దత్తత వంటి 4 అంశాలపై ఈ బ్రిక్స్ సమావేశంలో చర్చిస్తారని కేంద్ర మంత్రి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారత సైనిక దళాల చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. భారత్ నేపాల్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ రక్షణ సహకారాన్ని, సైనిక సంబంధాలను మరింత బలపరచడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా ఆయన తుండిఖేల్లోని ఆర్మీ పెవిలియన్ వద్ద నివాళులర్పించి నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం నేపాలీ ఆర్మీ చీఫ్తో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్తో పరస్పర ప్రయోజనాలు, భద్రతా అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధాన ఘట్టంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షులు రామ్చంద్ర పౌడెల్ చేతుల మీదుగా ఆయన నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకుంటారు. ఆ తర్వాత శివపురిలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడంతో పాటు పలువురు నేపాల్ సీనియర్ ప్రముఖులతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు, రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించడానికి ముందుకు రావాలని, దేశంలోని మహిళలు లోక్సభలోనూ, శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ఆయన కోరారు. భారతదేశ విధానాలను రూపొందించడంలో మహిళలకు దోహదపడే అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. ఈరోజు సాయంత్రం ఆట ముగిసే సమయానికి ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా ధ్రువ్ జురెల్ 51 పరుగుల అందించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్, జయసూర్య 4

0: వికెట్లు తీయగా కేసర నువంత 3 వికెట్లు పడగొట్టారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో ఉద్యాన రంగంలో ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: ఉద్యాన రంగంలో ఉపాధి అవకాశాలు ముఖ్యంగా మన భారత వ్యవసాయ పరిశోధన మరియు విద్యా వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. ఈ వ్యవసాయ విద్య విస్తరణ రంగంలో అనేకమైనటువంటి ఐసిఆర్ విద్యా సంస్థలు, ఐసిఆర్ ఇన్స్టిట్యూట్సు, అలాగే సెంట్రల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్సు, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీసు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, అలాగే డీమ్డ్ యూనివర్సిటీసు, నెట్వర్క్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కలిసి వస్తాయి. ఈ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా ఉద్యానవన రంగంలో అయినటువంటి నిష్ణాతులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వారు పరిశోధన చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంస్థల్లో ఎంఎస్సి హార్టికల్చరు, పిహెచ్డి హార్టికల్చరు చదివినటువంటి వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే పిహెచ్డి స్కాలర్స్గా చేస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి 101 సంస్థలు ఉన్నాయి, సిమ్యాప్ అని, సిటీసిఆర్ఐ, సిపిసిఆర్ఐ, సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ కాడమో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ విధంగా సిఎస్ఎన్పి లక్నో, అలాగే ఐఏహెచ్ఆర్, ఐఆర్ఐ లాంటి సంస్థల్లో, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్, సెంట్రల్ ఎయిరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ విధంగా ఎన్నో సంస్థల్లో మన హార్టికల్చర్ విద్యార్థులకు ఉపాధి అవకాశం ఉన్నాయి. అలాగే నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ అనగా డైరెక్టరేట్స్ ఉంటారు, ఎన్ఆర్సి అండ్ క్యాషు, ఎన్ఆర్సి అండ్ సిట్రస్, బనానా, గ్రేప్, యాపిల్, లిచి, ఆర్కిడ్స్, వీటి మీద పరిశోధనలో కూడా అనేకమైనటువంటి హార్టికల్చర్ విద్యార్థులకి అవకాశాలు ఉన్నాయి. అలాగే అగ్రిప్ సెంటర్స్ కూడా ఉన్నాయి, ప్రతి క్రాప్ మీద కూడా అగ్రిపాన్ క్యాషు, అగ్రిపాన్ స్పైసెస్, అగ్రిపాన్ కోకోనట్, అగ్రిపాన్ మ్యాంగో, అగ్రిపాన్ ట్రాప్ ఇలాగా ఉన్నాయి ట్రాపికల్ ఫ్రూట్స్, వీటిలో కూడా మన విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో కూడా, అలాగే సిఎస్ఆర్ఐ సంస్థల్లో కూడా, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఆర్ఆర్ఎల్ జమ్మూ భువనేశ్వర్, ఇలాంటి సంస్థల్లో కూడా ఉద్యాన రంగంలో పరిశోధనకి ఎంతో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అలాగే కమాడిటీ బోర్డ్స్ మన దేశంలో దాదాపు

జనది కమాడిటీ బోర్డ్స్ ఉన్నాయి, కాఫీ బోర్డ్, టీ బోర్డ్, కోకోనట్ బోర్డ్, అలాగే గ్రేప్ అండ్ వైన్ బోర్డ్, ఇలాంటి సంస్థల్లో కూడా మన ఉద్యానవనం రంగంలో గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్లో కూడా, అపెడా అనేటువంటి సంస్థల్లో కూడా మన విద్యార్థులకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ విద్యా సంస్థలన్నీ కూడా డెవలప్మెంట్ ఫండ్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్ అండ్ వెల్ఫేర్ కిందను, అలాగే కొన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందను, కొన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోను, కొన్ని మినిస్ట్రీ ఆఫ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కూడా ఉంటాయి. సో ఈ విధంగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇలాగ అన్ని సంస్థల్లో కూడా ఈ హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, పిహెచ్డి స్కాలర్స్కి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా సెంట్రల్ రైల్వేస్, రైల్వేస్లో కూడా గార్డెన్ సూపర్వైజర్గా, గార్డెన్ మేనేజర్గా చాలా అవకాశాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా మాన్యుమెంట్స్, తాజ్మహల్ అలాగే అలాంటి వాటిలో కూడా, పబ్లిక్ పార్క్స్, పబ్లిక్ గార్డెన్స్ వీటిలంతా కూడా ఎంతోమందికి, టెంపుల్స్, నేషనల్ మాన్యుమెంట్ టెంపుల్స్లో కూడా ఈ హార్టికల్చర్ చదివినటువంటి విద్యార్థులకి హార్టికల్చర్ స్పెషలిస్ట్గా, ఫ్లోరిస్ట్ స్పెషలిస్ట్గా, అలాగే ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా గార్డెన్ సూపర్వైజర్గా, హార్టికల్చర్ గార్డెన్స్, ఇలాంటి ప్రతి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోని ఎన్నో సంస్థల్లో కూడా మన హార్టికల్చర్ చదివినటువంటి విద్యార్థులకి స్పెషలిస్ట్లకి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎన్నో బ్యాంక్స్, సెంట్రల్ గవర్నమెంట్ నేషనలైజ్ బ్యాంక్స్, బ్యాంక్స్లో కూడా విద్యార్థులకి ఉన్నాయి. ఫీల్డ్ ఆఫీసర్గా, స్పెషలైజ్డ్ ఆఫీసర్స్గా, అలాగే రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా ఉన్నాయి. వీరిని ఐబీపీఎస్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు, అలాగే నాబార్డు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, అలాగే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబి, అన్ని బ్యాంకులు కూడా, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా, ప్రతి బ్యాంచ్లో కూడా అగ్రికల్చర్ వాళ్ళకి, హార్టికల్చర్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా, ఇలాంటి అన్ని ప్రైవేట్ బ్యాంకులో కూడా హార్టికల్చర్ ఆఫీసర్స్కి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో త్రూ యూపీఎస్ ఎగ్జామ్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్ కూడా ఈ బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థులు అర్హులు. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కూడా ఎగ్జామ్స్ రాసి స్టాఫ్ సెలక్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హులు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్గాను, అలాగే టీవీ ప్రోగ్రామ్స్లోనూ ఈ హార్టికల్చర్, అగ్రికల్చర్ విద్యార్థులకి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ వన్, గ్రూప్ టూ సర్వీసెస్ ద్వారా కూడా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు, ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన వాళ్ళు కూడా ఈ హార్టికల్చర్, అగ్రికల్చర్ విద్యార్థులకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీస్ రీసెర్చ్ పరంగానే కాకుండా ఒక విద్యా బోధనకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా, డైరెక్టర్గా, డీన్స్గా వెళ్ళడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో 73 స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్, హార్టికల్చర్ యూనివర్సిటీస్, అలాగే సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నాయి. ఇందులో దాదాపు 25 అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో హార్టికల్చర్ విద్యార్థులకు ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా 6 హార్టికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన దేశంలో. ఈ హార్టికల్చర్ కోర్సు చెప్పడానికి, హార్టికల్చర్ డిగ్రీ పోగ్రామ్ చెప్పడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ని, ప్రొఫెసర్స్ని ఉంటారు. వీరు నెట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని యూనివర్సిటీస్లో, హార్టికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ యూనివర్సిటీ చదివిన వారే వీసీగా కూడా ఉంటారు. అలాగే ఈ హార్టికల్చర్ యూనివర్సిటీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో రీసెర్చ్ విభాగంలో పనిచేయడానికి సైంటిస్ట్గాను, సీనియర్ సైంటిస్ట్గా, ప్రిన్సిపల్ సైంటిస్ట్గా, డైరెక్టర్ కూడా హార్టికల్చర్ చదివినటువంటి వాళ్ళే అర్హులు. అలాగే ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో మన దేశంలో దాదాపు 700 దాకా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రతి కేంద్రంలో కూడా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ హార్టికల్చర్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్న వాళ్ళకి ఇంకా 2 పోస్టులు కూడా ఉంటాయి. సో ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ట్రైనింగ్ ఆర్గనైజర్గా పనిచేయడానికి ఎస్ఎంఎస్, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ గాను, కోఆర్డినేటర్ గాను, అలాగే టీచింగ్ అసిస్టెంట్గా గాను చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే రీసెర్చ్లో ట్రైనింగ్ అసోసియేట్గా, టీచింగ్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మన స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో హెచ్ఈఓస్ గాను, హార్టికల్చర్ ఆఫీసర్స్గా గాను, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గాను, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గాను, జాయింట్ ఆఫ్ హార్టికల్చర్గా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏపీపీఎస్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు. సో ఇలాంటి ఈ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అందరి హార్టికల్చర్ విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా ఏపీఎంఐపీలో కూడా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్లోను, డ్వామాలోను, ఆత్మలోను ఈ హార్టికల్చర్ విద్యార్థులకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్స్, ముఖ్యంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోను, ఈ మీట్ అండ్ ఎగ్ కార్పొరేషన్, అలాగే ఏపీ అర్బన్ గ్రీన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్లోను, వీటిలో ఎంతోమంది హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్కి అవకాశాలు ఉన్నాయి. వీరందరూ కూడా ఆ కార్పొరేషన్లో కూడా పెట్టే ఎగ్జామ్స్ ద్వారాను సెలెక్ట్ కావచ్చు, ఇంటర్వ్యూస్ ద్వారాను కూడా ఎంపిక అయిన తర్వాత వీళ్ళందరూ కూడా హార్టికల్చర్ పరంగా

చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలం మధ్య కాలంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక హార్టికల్చర్ ఆఫీసర్ నియమిస్తున్నారు ఏపీ అర్బన్ గ్రీన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా. అలాగే ప్రతి టెంపుల్స్లో కూడా మనకున్నటువంటి సింహాచలం అప్పన్న టెంపుల్, ద్వారకా తిరుమల, తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్, ఇలాంటి టెంపుల్స్లో చాలా వాటిలో శ్రీకాళహస్తి టెంపుల్లో కూడా ఒక హార్టికల్చర్ ఆఫీసర్ నియమించడం జరిగింది. అలాగే పబ్లిక్ పార్క్స్లో కూడా ఈవెన్ రాష్ట్రపతి భవన్ మనకు నేషనల్ పార్క్స్ అంటే నేషనల్ పార్క్ వచ్చినప్పుడు మనకి మొఘల్ గార్డెన్స్ అలాగే జపనీస్ గార్డెన్స్ అని ఉంటాయి, రోషనారా గార్డెన్, పింజోరా గార్డెన్, అలాగే మొఘల్ గార్డెన్స్ వీటిలంతా కూడా, అలాగే నేషనల్ పబ్లిక్ గార్డెన్స్, బయోడైవర్సిటీ సెంటర్స్, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ పార్క్స్, పబ్లిక్ గార్డెన్స్, పబ్లిక్ పార్కులు, తర్వాత బెంగళూరు లాల్ బాగ్, వీటిలన్నింటిలో కూడా హార్టికల్చర్ చదివినటువంటి విద్యార్థులకి మెయింటైన్ చేయడానికి గార్డెన్గా, గార్డెన్ సూపర్వైజర్గా, హార్టికల్చర్ స్పెషలిస్ట్గా, ఫ్లోరిస్ట్గా అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా అలాగే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఎన్నో మన దేశంలో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉన్నాయి, కోకోనట్టు, క్యాష్యూనట్టు, ఇలాంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి కొన్ని గవర్నమెంట్ పనుల్లోనూ, కొన్ని ప్రైవేట్ పనుల్లో, వీళ్ళందరికీ కూడా ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంతా కూడా మన వ్యవసాయము మరియు ఉద్యానవనం విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా ముఖ్యంగా విదేశాల్లో కూడా ఎన్నో మన విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లోనూ, ఈవెన్ యుఎస్ఏ, యూకే, యూరోపియన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియాలోనూ అక్కడ ప్రొఫెసర్స్గా, అక్కడ సైంటిస్టులుగా వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అక్కడ పిహెచ్డి స్కాలర్స్ గాను, అలాగే పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఉంచాలనుకున్నాయి. అలాగే సౌదీ అరేబియా, కువైట్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మన విద్యార్థులు ఎంతోమంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ విదేశాల్లో కూడా క్రాప్ స్పెషలిస్టులుగా, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా యూనివర్సిటీలో పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశం ఉన్నాయి, అక్కడ రీసెర్చ్ స్టేషన్స్లో కూడా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్స్లు, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే రోమ్, ఎఫ్ఏఓ రోమ్లోను, ఏవీఆర్డీసీ తైవాన్, ఏషియన్ వెజిటబుల్ రీసెర్చ్ సెంటర్ తైవాన్, అలాగే ఇక్రిసాట్లోను, సిమ్మెట్లోను, ఇంటర్నేషనల్ ట్రాపికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నైజీరియాలోను, ఉద్యానవన యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులకి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇవే కాకుండా అనేకమైనటువంటి మల్టీనేషనల్ ప్రాజెక్ట్స్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో, ముఖ్యంగా పెస్టిసైడ్స్ రంగంలోను, ఫంగిసైడ్ రంగంలోను, హెర్బిసైడ్ రంగంలోను, సీడ్ కంపెనీస్లోను, టిష్యూ కల్చర్ కంపెనీస్లోను, వీటన్నిటిలో కూడా మార్కెటింగ్ ఆఫీసర్స్గా, సేల్స్ ఆఫీసర్గా, డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ముఖ్యంగా మన నేషనల్ కంపెనీస్లో కూడా, మన దేశ కంపెనీలో కూడా ఈ విధంగా పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్, సీడ్ ప్రొడక్షన్లో, ఈ టిష్యూ కల్చర్ అప్పడానికి వీటన్నిటి కూడా వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఇండో అమెరికన్ హైబ్రిడ్స్, వెజిటబుల్ సీడ్స్, తర్వాత ఈ సీడ్స్లో కూడా అన్ని ఫ్రూట్స్ సీడ్స్, తర్వాత ఆర్నమెంటల్ సీడ్స్, ఆర్కిడ్స్, ఆర్కిడ్స్ ఎక్స్పోర్ట్లో కూడా ఎంతో అవకాశాలు ఉన్నాయి మన ఉద్యానవన విద్యార్థులకి. ఆర్కిడ్స్, టిష్యూ కల్చర్ ప్లాంట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మన దేశం నుంచి, వీటిలంతా కూడా అవుతుంది. ముఖ్యంగా ఉద్యానవన విద్యార్థులకు ఎందుకు ఇంత అవకాశాలు ఉన్నాయంటే, మన దేశపరంగా దాదాపు వ్యవసాయం ద్వారా 20% జీడిపి మన ఇండియాకు లభించినప్పుడు అందులో డబల్ డిజిట్ గ్రోత్, ప్రతి సంవత్సరం కూడా డబల్ డిజిట్ గ్రోత్ ఒక ఉద్యానవన రంగం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే ఫిషరీస్ ద్వారా సాధ్యమవుతుంది. కానీ వ్యవసాయంలో మాత్రం డబల్ డిజిట్ లేదు, తక్కువగా ఉంది, 6 నుంచి 4% దాకా ఉంది. కానీ ఉద్యాన రంగంలో మాత్రం గ్రోత్ ప్రతి సంవత్సరం కూడా 10% కంటే పైన ఉంది. కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో, డబల్ డిజిట్ ప్రోగ్రాంలో హార్టికల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హార్టికల్చర్ గ్రోత్ చాలా బాగుంది, ఇంతవరకు చెప్పుకున్నటువంటి గ్రోత్, అలాగే ప్రైవేట్ రంగంలో కూడా. సో కాబట్టి హార్టికల్చర్ గ్రోత్ ద్వారా మన దేశ అభివృద్ధి జరుగుతుంది, కాబట్టి మన దేశ యొక్క స్థూల ఆదాయం అన్ని పెరుగుతాయి, కాబట్టి హార్టికల్చర్ విద్యార్థుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది, కాబట్టి ఈ విధంగా హార్టికల్చర్ ఎంతో డెవలప్ అవుతుంది, విద్యార్థులకు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. సొంతంగా కూడా మన కరికులం కూడా ఎలా ఉందంటే, మన విద్యార్థుల్ని జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడ్గా తయారు చేస్తున్నాం. సో వారందరూ కూడా వాళ్ళు సొంతంగా కూడా కంపెనీలు పెట్టుకోవచ్చు, సొంతంగా కూడా కొన్ని కంపెనీస్లో తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు అండి, సీడ్ అండ్ ఫ్లవర్ ఇండస్ట్రీ సొంతంగా తయారు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇండో అమెరికన్ హైబ్రిడ్స్ అధిపతి కూడా ఒకనొకప్పుడు ఒక హార్టికల్చర్ స్టూడెంటే. అలాగే సొంతంగా అగ్రి క్లినిక్స్ అండ్ అని కూడా మనం పెట్టుకోవచ్చు విద్యార్థులే. కమర్షియల్ నర్సరీస్ వాళ్ళే స్టార్ట్ చేసుకోవచ్చు, సీడ్ ప్రొడ్యూసర్గా, సీడ్ వెజిటబుల్ సీడ్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి అమ్ముకోవచ్చు. అలాగే ఫ్లోరల్ డెకరేటర్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఫ్లోరిస్ట్ షాప్లోను. అలాగే హార్టికల్చర్ సర్వీసెస్ కాంట్రాక్టర్ కూడా చేసుకోవచ్చు, మష్రూమ్ గ్రోయర్స్గా కూడా వాళ్ళు చేసుకోవచ్చు, సీడ్ డీలర్గా, మర్చెంట్స్గా కూడా సొంత వ్యవసాయాన్ని ప్రైవేట్ ఎన్నిపెంట్ డెవలప్ చేసుకోవచ్చు. అలాగే కోల్డ్ స్టోరేజ్ కట్టుకొని వాళ్ళే ప్రొపరేటర్గా ఉండి వాళ్ళే డీల్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, క్యాషు, కోకోనట్, చాలా ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా సొంతంగా నెలకొల్పి వాళ్ళే బిజినెస్ చేసుకోవచ్చు ఎంటర్ప్రీనియర్గా. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా మన

0: విద్యార్థులకి, హార్టికల్చర్ విద్యార్థులకి, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎన్జిఓస్ కేవీకేలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎన్జిఓస్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వీటిలో కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీటిలో కూడా మన హార్టికల్చర్ విద్యార్థులకి బోధనాపరంగా బోధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే మొత్తం 73 అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో హార్టికల్చర్ యూనివర్సిటీస్, 25 యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే అఫిలియేటెడ్ కాలేజ్ అంటే ప్రైవేట్ కాలేజీ కూడా ఉన్నాయి, హార్టికల్చర్ అఫిలియేటెడ్ కాలేజెస్. ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం 300 ఉన్నాయి మన దేశంలో, అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్ కూడా దగ్గర దగ్గర 400 దాకా ఉన్నాయి, అందులో అఫిలియేటెడ్ ఒక 100 దాకా ఉన్నాయి. ఈ అఫిలియేటెడ్ ప్రైవేట్ హార్టికల్చర్ కాలేజెస్లో, అగ్రికల్చర్ కాలేజెస్లో కూడా మన ఉద్యానవన విద్యార్థులకి టీచింగ్ రంగంలో ఎంతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా ఉద్యానవన విద్యార్థులకి ఈ మధ్యకాలంలో ల్యాండ్స్కేప్, ముఖ్యంగా ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. వాడు క్యాడ్ అని చెప్పేసి ఒక డిజైనింగ్ కోర్సు ఉన్నది, దీని ద్వారా కూడా ఇండస్ట్రీస్లోను అలాగే ఫామ్ హౌసెస్లోను చాలా డెవలప్మెంట్కి అవకాశం ఉన్నాయి. హోటల్స్లో, ప్రతి హోటల్స్లో కూడా ల్యాండ్స్కేపింగ్కి, ఆర్నమెంటల్కి అవకాశాలు ఇస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్లో కూడా గార్డెన్స్ మెయింటైన్ చేస్తారు, ఇదంతా కూడా ఉద్యానవన విద్యార్థులతోనే సాధ్యం. అలాగే గోల్ఫ్ కోర్సెస్, గోల్ఫ్లో వాటిలో కూడా ఉంటాయి. అలాగే పార్క్స్లో కూడా ఈ ఉద్యానవన విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కూడా ఉంటాయి, అలాగే ప్రాసెసింగ్ కంపెనీస్లో కూడా ఉంటుంది. ఈ విధంగా మార్కెటింగ్ ఆఫీసర్స్ గాను, అందులో ప్లాంట్ ప్రొడక్షన్ మేనేజర్ గాను, అలాగే గ్రీన్ హౌస్ కంపెనీస్, ఈ గ్రీన్ హౌస్ కంపెనీస్లో కూడా ముఖ్యంగా ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో, ఈ రక్షిత కల్టివేషన్లో కూడా ఈ మధ్యకాలంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువగా చేయడం జరుగుతుంది. వీటిని ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటారు. ఇదంతా కూడా ఒక హార్టికల్చర్ చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే సాధ్యమవుతుంది, వారికి ఎందులో ట్రైనింగ్ పొందుతారు కాబట్టి, శిక్షణ స్కిల్స్ అని నేర్చుకుంటారు కాబట్టి. సో ఈ విధంగా వీళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి, హార్టికల్చర్ రంగంలో చదివినటువంటి విద్యార్థులకి విదేశాల్లోనూ, దేశాల్లోనే రీసెర్చ్ సంస్థల్లోనూ, విద్యా సంస్థల్లోనూ, అలాగే దేశ విదేశాలైనటువంటి మల్టీనేషనల్ కంపెనీస్లోనూ, అనేక గవర్నమెంట్ సంస్థల్లోనూ, ప్రభుత్వేతర సంస్థల్లోనూ కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ రంగంలో వాళ్ళు సొంతంగా కూడా అభివృద్ధి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి అని తెలుపుతున్నాం.
1: ఉద్యాన రంగంలో ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ రెడ్డి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వివిధ పంటల్లో బోరాన్ ధాతు ఆవశ్యకత, లోపల లక్షణాలు, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. పంటల ఎదుగుదలకు, పంట దిగుబడులకు 17 మూలకాలు అవసరమవుతాయి. మొక్కలకు అవసరమైన ఈ మూలకాలు ప్రధాన, ద్వితీయ, సూక్ష్మ ధాతు పోషకాలుగా విభజించడమైంది. మూలకాల లభ్యస్థితి పంటల సరళిపైన, వ్యవసాయ పద్ధతులపైన, ఇంకా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సంభవించే నేలల క్షయకరణ మీద ఆధారపడి ఉంటుంది. సూక్ష్మధాతు పోషకాలు అంటే జింక్, కాపరు, ఇనుము, మాంగనీసు, బోరాన్, మాలిబ్డినం ఇట్లాంటివి పంటల ఎదుగుదలలో సమతుల్య పోషక విలువలతో పంటల దిగుబడులను ప్రభావితం చేస్తాయి. మొక్కలకు ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు ఏర్పడటమే కాకుండా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. మొక్కలకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాల్లో బోరాన్ అతి ముఖ్యమైనది. అతి తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ మొక్కల్లో జరిగే అనేక రసాయనిక చర్యలకు దీని యొక్క అవసరం ఎంతో ముఖ్యమైనది. పూలు ఫలదీకరణ చెందటానికి, హార్మోన్ల కదలిక, ఇంకా కాయల తయారీలో బోరాన్ కీలక పాత్ర వహిస్తుంది. బోరాన్ బోరిక్ యాసిడ్ అనే లభ్యస్థితిలో మొక్కలకు అందుబాటులో వస్తుంది. ఇది మొక్కల్లో, నేలలో దాదాపుగా నిచ్చల స్థితిలో ఉంటుంది. మొక్కల్లో కొత్తగా వచ్చే వేర్లు, లేత ఆకుల కణజాలాల్లోని శిఖరాగ్రాన ఉంటూ నూతన కణాలని పెంపొందిస్తుంది. కణ పొర నిర్మాణంలోనూ, ఇంకా కణ గోడల నిర్మాణంలో పాలు పంచుకుంటూ జీవద్రవ జలాన్ని, కణాల మధ్య కదలికలను నియంత్రిస్తూ కణ విచ్ఛిత్తి, ఇంకా కణాల ఎదుగుదలలో తోడ్పడుతుంది. పూలల్లో ఉండే పుప్పొడి సక్రమంగా అభివృద్ధి చెంది ఫలదీకరణ చెందటానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో జరిగే వివిధ ప్రక్రియలకు అవసరమైన ఎంజైమ్లు, హార్మోన్ల ఉత్పత్తి కదలికలను ప్రభావితం చేస్తాయి. కాయ అభివృద్ధి దశలో కాయలు సక్రమంగా అభివృద్ధి చెందటానికి బోరాన్ చాలా అవసరం. మొక్కల్లో కణజాలం అభివృద్ధి చెందటానికి న్యూక్లిక్ ఆమ్లం తయారీకి బోరాన్ అవసరమవుతుంది.

వీటిల్లో బోరాన్ ధాతు లోపాలకు గల కారణాలు మనం చూసుకున్నట్లయితే, సేంద్రీయ కర్బనం తక్కువగా ఉన్నటువంటి నేలల్లో బోరాన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా సున్నం శాతం ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లోనూ, తక్కువ నాణ్యత ఉన్న సాగునీటిని వాడినప్పుడు ఇసుక నేలల్లోనూ బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది. చలి వాతావరణంలో మొక్కలకు అందుబాటులో లేకపోవడం వల్ల మొక్కలు గ్రహించలేక లోప లక్షణాలను బహిర్గతపరుస్తాయి. చౌడు నేలల్లో, ఆమ్ల నేలల్లో, అలాగే ఎక్కువ నత్రజని ఇంకా భాస్వరం వేసే నేలల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బోరాన్ ధాతువు మొక్కల్లో దాదాపు నిచ్చల స్థితిలో ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం నూతనంగా పెరిగే భాగాలైనటువంటి వేర్లు, లేత చిగుర్లు, లేత కొమ్మలు, లేత ఆకుల మీద ప్రభావం చూపుతుంది. బోరాన్ లోపానికి గురైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపుల మీద ఉంటాయి. దీనివల్ల మొక్క కొరచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుండి కొమ్మలు ఏర్పడవు. లేత ఆకులు, ఈనెల మధ్య భాగాలు పసుపు లేదా తెలుపు రంగు చారలుగా మారతాయి. ఆ తర్వాత ముడుచుకొని పోతాయి. ఇక వివిధ పంటల్లో బోరాన్ ధాతువు లోప లక్షణాలను మనం చూసుకున్నట్లయితే, ముందుగా వరి పంటను చూసుకుంటే లేత ఆకుల చివరిలో తెల్లగా మారి వంకరలు తిరుగుతాయి. వరి పొట్టదశ నుండి ఈనిక దశలో పుప్పడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టక కుదురులో పిలకలు తాలుగా మారతాయి. మొక్కజొన్నలో అయితే లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుండి బయటికి రావు. లోప తీవ్రత ఎక్కువగా కనుక ఉంటే వంకర్లు తిరిగి గింజలు చివరి వరకు విస్తరించి ఉండవు. ఇక వేరుశనగలో అయితే బోరాన్ లోపం వల్ల పూత ఆలస్యంగా వస్తుంది. లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసలిగా కనిపిస్తాయి. ఊడలు తక్కువగా వస్తాయి. కాయలు డొల్లగా తయారవుతాయి. పప్పు నల్లబడుతుంది. ప్రతి విషయానికి వస్తే లేత చిగుర్లు చిగురించక మొగ్గలు పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. పక్కల నుండి మొగ్గలు ఏర్పడటం వల్ల గుబురుగా కనిపిస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి కుడుతున్నట్లుగా మనకు కనిపిస్తాయి. పగుళ్ళు ఏర్పడతాయి. ప్రొద్దుతిరుగుళ్ళు అయితే లేత ఆకుల్లోనూ, మధ్య ఆకుల్లోనూ చివర్లు గుండ్రంగా మారి మొగ్గ ఏర్పడక చనిపోతాయి. తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. కాలిఫ్లవర్లో అయితే క్షార నేలల్లో పెంచే పంటల్లో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ లోపం వల్ల పువ్వు మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీనినే బ్రౌనింగ్ అంటారు. కాండం గుల్లబారి, రంగు మారి నీరు కారుతుంది. కొబ్బరిలో ఈ బోరాన్ ధాతువు లోపం వల్ల ఆకులపైన ముడతలు ఏర్పడి రిబ్బన్లాగా రెపరెపలాడుతూ ఉంటాయి. మట్ట కూడా వంగిపోవడం, దీంతో పాటుగా ఆకులు వంకరలు తిరిగి ఉండటం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా పువ్వు సరిగా అభివృద్ధి చెందకపోవడం కూడా జరుగుతుంది. ఇంకా కాయల విషయానికి వచ్చినట్లయితే పిండ సరిగ్గా కట్టకపోవడం, కొబ్బరి శాతం పడిపోవడం, కాయల్లో నీరు కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆయిల్ పామ్ విషయానికి వస్తే బోరాన్ లోపం ఉన్నప్పుడు కుచించుకుపోయిన ఆకులు, చేపముళ్ళు లాంటి ఆకులు, కొక్కేల వంటి ఆకులు ఏర్పడతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో పెళుసుబారి ఉంటాయి. ఈ లోపం ఉన్న లేత ఆకులు లేత పసుపు రంగులో ఉండి వంకరలు తిరిగి ఉంటాయి. బోరాన్ లోపించినప్పుడు గింజలు వంకరలు తిరగడం, కాయల్లో పగుళ్ళు, ఆకుల పరిమాణం తగ్గడం వంటి లక్షణాలు మనకి బయటికి కనిపిస్తుంటాయి. ఎక్కువ మోతాదు గనక మొక్కల్లో ఉన్నట్లయితే ఆకులు పసుపు రంగుకు లేదా ఎరుపు రంగులోకి మారి ఆకు చివర్లు ఎండిపోతాయి. ఎక్కువ మోతాదులో మొక్క మెత్తగా ఎండిపోతుంది. ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవటానికి ఏం చేసుకోవాలంటే, భూసార పరీక్షల నిర్ధారణ తర్వాత బోరాన్ లోపం కలిగినటువంటి నేలల్లో 4 కిలోల బోరాక్స్ను ఎకరానికి దుక్కిలో వేసి కలిదున్నుకోవాలి. సేంద్రీయ ఎరువులను క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉండాలి. పంటకాలంలో పంటల మీద లోపాన్ని గమనించినట్లయితే 1 గ్రామ్ బోరాక్స్ను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. వాణిజ్య పంటల్లో 0.1% బోరాక్స్ ద్రావణాన్ని మొలకెత్తిన 30వ రోజు, 40వ రోజు, 60వ రోజు, ఇంకా 90 రోజులప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ బోరాన్ ధాతువు లోప లక్షణాలను సవరించుకోవటానికి వీలవుతుంది. మీరు ఇంతవరకు వివిధ పంటల్లో బోరాన్ లోపం, దాన్ని సవరించే విధానం గురించి విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ అంశం గురించి జరుగుమిల్లి పశు వైద్యురాలు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో అనేక రైతు అభ్యున్నతి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి అనేక విధాలుగా రైతుకు చేదుడు ఓదడుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషకులకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశుపోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్తస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1, SAT1, SAT2, SAT3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని

0: కలుగజేస్తుంది.
1: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
0: చీలిన గిట్టెలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.
1: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
0: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత, నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్టం నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు, మనుషుల బట్టలు, చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
1: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది. కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టెలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టెల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి. పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు, మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగ కట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
1: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు, తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెల్నెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్, అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీనివలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ను గ్లిజరిన్తో కలిపి ఈ పేస్ట్ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
1: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత, నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు

0: వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒకసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత త్రాగించవచ్చు.
1: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దాణా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
1: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: చికిత్స కంటే నివారణ మేలు. కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. 2 సార్లు ప్రతి 6 నెలలకొకసారి, అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1. ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP, నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజ్లు, అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
1: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు. ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి. తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో, అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలలు పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా, అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి. టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని, జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు కొంతమంది. టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే, ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
1: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం. భారతరత్న, భారత మాజీ ప్రధాని గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారాన్ని వింటారు. వ్యవసాయ రంగంలో కెరియర్ ఆశించే వారికి హార్టికల్చర్ కోర్సులు అద్భుతమైన అవకాశాలను అందిస్తున్నాయి. ఉద్యానవన పంటల్లో సమగ్ర అధ్యయనానికి ఈ చదువులు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఉత్పత్తులకి గిరాకీ పెరుగుతోంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఈ విభాగంలో ఉద్యోగాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు హార్టీసెట్ 2026కి దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ 4 ఏళ్ల హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాలకు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వీటికి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం యూనివర్సిటీ వెబ్సైట్లో నిర్దేశిత దరఖాస్తు ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలు నింపి అవసరమైన ధృవపత్రాలు జత చేసి ఫీజు రసీదుతో పాటు పోస్టు ద్వారా లేదంటే వ్యక్తిగతంగా అయినా సరే అందించాలి. ఎంపిక హార్టీసెట్ 2026లో ప్రతిభతో సీట్లను కేటాయిస్తారు. మొత్తం 91 సీట్లలో జనరల్కి 81, పేమెంట్ కోట 2, ఈడబ్ల్యూఎస్కి 8 కేటాయించారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. పరీక్ష యూనివర్సిటీ వెబ్సైట్లోని డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సులో ఉన్న సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలకి 2 గంటల్లో సమాధానాలు గుర్తించాలి. పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. హార్టీసెట్లో అర్హత కోసం జనరల్ ఓబీసీ కనీసం 25% మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన అయితే ఏమీ లేదు. వీటికి సంబంధించిన ఇంకా కొన్ని వివరాలు. వీటికి సంబంధించిన అర్హతలు హార్టికల్చర్లో డిప్లొమా,

0: వయసు డిసెంబర్ 31 2026 నాటికి జనరల్ అభ్యర్థులకు 17 సంవత్సరాలు ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు 22 సంవత్సరాలు, దివ్యాంగులకు 27 ఏళ్ల వరకు అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 500, ఇతరులకు 1000 రూపాయలు. పోస్టు ద్వారా దరఖాస్తుల స్వీకరణకి చివరి తేదీ 26 2026. చిరునామా ది రిజిస్టర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకట్రామన్నగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 53410 1. ఈ పరీక్షా తేదీ సెప్టెంబర్ 10 10:30 నుంచి 12:30 వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంతో పాటు అన్నమయ్య జిల్లా అనంతరాజుపేటలో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో ఈ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ .ap.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్ 104 పోస్టులు, ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ పోస్టులు 69, టెక్నీషియన్స్ 156, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 100 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన విద్యార్హతలు సంబంధిత ట్రేడ్స్లో కనీసం 50% మార్క్స్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీఎస్సీతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు అందుబాటులో ఉండాలి. వయోపరిమితి 31 2026 నాటికి కనీసం 18 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్, ధృవపత్రాల పరిశీలనలతో ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 6 సెప్టెంబర్ 2026. మరిన్ని వివరాల కోసం iocl.com అప్రెంటిస్షిప్ అనే వెబ్సైట్ను సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి iocl.com అప్రెంటిస్షిప్ అనే వెబ్సైట్ని సందర్శించగలరు. మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను మరొక్కసారి స్మరించుకుందాం. వాజ్పేయి గారు విద్యార్థి దశలోనే జాతీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభావంతో దేశ సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. అధికార రాజకీయాల్లో ప్రత్యన్మాయ పార్టీని స్థాపించి విధి విధానాలు సిద్ధాంతాలను పరిచయం చేసి విలువ ఆధారిత రాజకీయాలకు కృషి చేశారు. వారి దూరదృష్టి ఫలితంగా దేశం వికసిత్ భారత్ దిశగా ముందడుగు వేసింది. ప్రధానిగా అనేక చారిత్రాత్మక

0: నిర్ణాయకమైన నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధించారు. ఇందుకు నిదర్శనమే పోఖ్రాన్ అణుపరీక్షల ద్వారా దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దారు. ఆగ్రా చర్చలు, లాహోర్ బస్సు యాత్ర ద్వారా భారత్ పాక్ మధ్య శాంతి ప్రయత్నాలు వారి దౌత్యనీతికి నిదర్శనాలుగా నిలిచాయి. స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్టు ద్వారా జాతీయ రహదారులు, దేశ మౌలిక వసతులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, టెలికాం, ఐటీ వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి పునాదులు వేశారు. అఖండమైన దేశభక్తి, నమ్మిన సిద్ధాంతాలపై అచంచలమైన విశ్వాసం, కలుపుకుపోయే మనస్తత్వం వాజ్పేయి గారి వ్యక్తిత్వాన్ని హిమాలయాలకు మించేలా చేశాయి. వీరు రాజకీయ నాయకుడే కాదు, మంచి కవి కూడా. మస్తక్ నహి జుకేగా అంటూ వారు చెప్పిన పద్యం ఎవరూ మర్చిపోలేరు. దేశభక్తి, త్యాగం వంటి అంశాలపై అమర్ బలిదాన్, బిందు బిందు విభార్, ఇంకా కుచ్ లేఖ్ కుచ్ భాషన్ వంటి వ్యాఖ్యానాలు వ్యాసాలు రచించారు. విస్తారమైన పదజాలంతో హృదయాలను కరిగించేలా రచనలు చేయడంలో వాజ్పేయి గారు దిట్ట. వాజ్పేయి గారి జీవితం భారతీయ యువతకి ఆదర్శం. ఆయన చూపిన మార్గం దేశ సేవ. నేటికి ఆయన ఆలోచనలు, ఆశయాలు భారతదేశ అభివృద్ధికి శాశ్వత మార్గదర్శకాలుగా నిలిచాయి. అందుకే వీరి జన్మదినమైన డిసెంబర్ 25న సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటిగా మారింది.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో నా పేరు సూర్య, నాయిల్లు ఇండియా చిత్రం నుంచి చక్కని గీతాన్ని వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మహాత్మా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన గీతాన్ని వింటారు. సాహిత్యం సీతారామశాస్త్రి.

0: సర్వజనహితం నామతం. అంటరానితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. హే రామ్.
1: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
2: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం, చిత్రమంజరి సినీ గీతాలు.
1: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
2: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.
2: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లలో ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు రేపు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలోని వాజ్పేయి స్మారక స్థూపం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కూడా ఉన్నారు. వాజ్పేయి శాశ్వతమైన వారసత్వం దేశానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశ పురోగతిలో వాజ్పేయి పాత్ర సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సేవకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడని ప్రధానమంత్రి కొనియాడారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కాటాన్ కులత్తూర్లో ఉన్న ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే ప్రయాణంలో దేశ యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. కోవిడ్ సమయంలో భారతదేశం 100కి పైగా దేశాలకు టీకాలను సరఫరా చేసిందని, ఇది ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల దేశానికి ఉన్న నిబద్ధతను చాటి చెప్పిందన్నారు. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని సిపి రాధాకృష్ణన్ పేర్కొంటూ,
1: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హాస్ బిల్ట్ అన్ అకాడమిక్ ఎకోసిస్టమ్. ఎస్ఆర్ఎం గ్రోయింగ్ ఎంఫసైజ్ ఆన్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ సచ్ యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్ రీసెర్చ్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీస్ ఫీల్డ్స్ విల్ సేవ్ ది ఎకనామిక్స్ అండ్ ది సొసైటీస్ ఫ్యూచర్.
0: భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నాయకులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవులు, నేపాల్, స్లోవేకియా, ఇజ్రాయిల్ అధ్యక్షులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆయా దేశాలతో భారతదేశ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని, ప్రజల మధ్య స్నేహ బంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. అదేవిధంగా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్గోస్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలతో రాజీ పడని, అజాత శత్రువుగా మెలిగిన మహనీయుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రాజస్థాన్లోని చిత్తూర్గఢ్ జిల్లా నింబహైరాలో ఈరోజు వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రధానమంత్రిగా వాజ్పేయి ఎప్పుడూ దేశమే ప్రథమం, నేషన్ ఫస్ట్ అనే భావనతోనే పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: पोखरण में पूरे विश्व के दबाव के सामने न झुकते हुए भारत को परमाणु शक्ति बनाने का काम अगर किसी ने किया तो हमारे अटल बिहारी वाजपेयी जी ने किया. रोड से जोड़ने का काम किया, स्वर्ण चतुर्भुज योजना से नेशनल हाईवे बनाए और सबसे बड़ा काम जनजाति कल्याण मंत्रालय बनाने की शुरुआत की.
0: యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈరోజు విడుదల చేసింది. ఆన్సర్ కీలపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 18వ తేదీ వరకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాలు చేయవచ్చు. ప్రతి అభ్యంతరానికి తగిన డాక్యుమెంటరీ ఆధారాలను జత చేయాలని పేర్కొంది. ఇతర మార్గాల ద్వారా సమర్పించే అభ్యంతరాలను స్వీకరించబోమని ఎన్టీఏ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం

0: రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాజస్థాన్లోని ఆల్వార్లో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో 17 జిల్లాల్లో రూపుదిద్దుకోనున్న 6453 అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ దేశాన్ని 2047 నాటికి పూర్తిగా అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో యువకులు, పేదలు, మహిళలు, రైతులను సాధికారత సాధించడం ఎంతో ముఖ్యమని అన్నారు. రాజస్థాన్లోని ప్రతి ఇంటికి అధిక దిగుబడినిచ్చే ఆవులు, గేదెల జాతులను చేరేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో పాడి పరిశ్రమ రంగానికి ఉన్న సామర్థ్యాన్ని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: 2047 మే భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై, యువా గరీబ్ అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే, కిసానో కో కిసాన్ సన్మాన్ నిధి, పశుపాలకో కే లియే 500 కరోడ్ కి డేరీ కి వ్యవస్థాయే, యువానో కో నౌకరీ ఔర్ మాతాఓ కే లియే బహనో కే లియే సరస్ డేరీ కా ఎక్స్టెన్షన్ కా కామ్ ఆజ్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కియా హై.
0: న్యూఢిల్లీలో ఈ నెల 18వ తేదీన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. రేపు జరగనున్న బ్రిక్స్ పర్యావరణ వర్కింగ్ గ్రూప్, వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్దిపై కాంట్రాక్ట్ గ్రూప్ సీనియర్ అధికారుల సమావేశం అనంతరం ఈ భేటీ జరగనుంది. బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహిస్తారు. ఒకే ఆలోచనతో కూడిన చర్చల్లో పాల్గొనడానికి, ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య BWF బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ రేపు ప్రారంభం కానుంది. 17 సంవత్సరాల తర్వాత భారత్ ఈ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. భారత జట్టు తరపున పీవీ సింధు, లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీల సందర్భంగా భారత క్రీడాకారిణి పీవీ సింధు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: PM sir said, you know, we want to make it happen. I think when you actually think about that vision that, you know, that you want to make it happen itself is a big thing. Now we all have to, like, you know, work backwards. We all have that vision. PM sir has that vision that, you know, wanting to make it happen. We have to improvise it in a right way. I'm hoping that, you know, that even we can do it. And I mean, we're not less in anything. So.
0: అరుణాచల్ ప్రదేశ్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర ఒడిశాలో వరద ముప్పు తీవ్రమైందని, మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా ఒడిశాలో పలు నదులు పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతుండటంతో 6 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీలంక, భారత్ జట్ల మధ్య గాలే స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. 288 ఓవర్ నెట్ స్కోర్తో ఈరోజు ఆటను ప్రారంభించిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లలో ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు. హాయ్ నాన్న చిత్రం నుంచి అబ్దుల్ వహాబ్ గానం చేసిన గీతాన్ని వింటారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. న్యాయమంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: Bring you a talk on protection of women from domestic violence act, access to justice and Sakhi one stop center scheme by Ankita Sarkar, migration and asylum project, and Sanju Kumari, member one stop center. This talk was part of a webinar organized by the Department of Justice.
2: घरेलू हिंसा का अधिनियम है, डीवी एक्ट है, ये 2005 में आया है. तो पहला सवाल ये बनता है कि क्या औरतों

0: మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మలపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట పిల్ల జమీందార్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ గానం చేసిన గీతాన్ని వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుబుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కేర్ ఆఫ్ కంచర్పాలెం చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు. సాహిత్యం విశ్వ, స్వరకల్పన స్వీకార్ అగస్త్యా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశమే నీ హద్దుర చిత్రం నుంచి స్వరాలు సమకూర్చిన వారు ప్రకాష్ కుమార్, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గోరింటాకు చిత్రం నుంచి కేవి మహదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలు, పి సుశీల గానం చేసిన గీతాన్ని వింటారు. సాహిత్యం వేటూరి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమికుడు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ గానం చేసిన గీతాన్ని వింటారు.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.